ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెచ్పై ఈనాటి మా ప్రసారాలకు స్వాగతం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 9వ తేదీ, శనివారం. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం సరిగ్గా ఉదయం 6 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం. మన భారత యశోదీప్తి బృందగానం, రచన మాధవరావు, సంగీతం లీనీ జోసెఫ్.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుంచి రిలే.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం భక్తి రంజనే. ఈనాటి ఈ కార్యక్రమంలో వినండి శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ మేడసాని మోహన్ గారు.
1: ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అని. ఏ వ్యక్తి, ఏ జీవుడైతే తన హృదయాన్ని తాను సముచితంగా సంస్కరించుకొని నియమించుకొని నియమబద్ధుడై క్రమశిక్షణాయుతమైనటువంటి రీతిలో విజ్ఞానాన్ని ఆస్వాదిస్తున్నాడో అతని హృదయము అతనికి ఆత్మీయ బంధువు. మనకు నిజమైన ఆత్మీయ బంధువులుంటేనే మన జీవితం బాగుంటుంది. ఆత్మబంధువులు, ఆత్మమిత్రులు లేనప్పుడు జీవితం శోభించదు. అలాగా ఎవరైతే వాళ్ళ హృదయాన్ని వాళ్ళు నియమించుకుంటారో, సంస్కరించుకుంటారో, మన హృదయము మానవుని హృదయం కంటే ప్రమాదకరమైన వస్తువు సృష్టిలో లేదు. మనకు మంచైనా చెప్పగలదు, మంచి మార్గంలో నడిపించగలదు, మంచి సలహాలు ఇచ్చి దుర్మార్గమైన సలహాలు కూడా ఇవ్వగలదు. అలా కాకుండా మన ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అలా చేసుకోగలిగితే ఆత్మైవ హ్యాత్మనో బంధు. ఆత్మను ఉద్ధరించుకున్నవాణ్ణి వాడి ఆత్మ వాణ్ణి ఉద్ధరిస్తుంది. అలా లేకపోతే ఆత్మైవ రిపురాత్మనః, అలా లేకపోతే వాడి మనస్సే వాడికి శత్రువు. రావణ బ్రహ్మకు రావణుని మనస్సే శత్రువు. దుర్యోధనునికి వాడి హృదయమే వాడి శత్రువు. ఎక్కడో అక్కర్లేదు. అదే మన ప్రాచీన వాంగ్మయం అంతా కూడా చెప్తూ ఉంది. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది, అగ్నిర్యత్రాభిమధ్యతే వాయుర్యత్రాభిరుధ్యతే సోమో యత్రాతిరిచ్యతే తత్ర సంజాయతే మనః. చీమకు మనస్సుంది, బ్రహ్మకు మనస్సుంది, నాకు మనస్సుంది, అందరికీ మనస్సుంది, జంతువులకు ఉంది, పశుపక్ష్యాదులకు ఉంది, ఆలోచించే శక్తి ఉంది. కానీ అక్కడంతా అగ్నిర్యత్రాభిమధ్యతే, అగ్నిమథనం ఎక్కడైతే జరుగుతూ ఉందో, నిజమైనటువంటి హృదయంలో ఒక అంతర్మథనం జరిగినప్పుడే మన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం. ఏది మంచి, ఏది చెడు, ఈ విశ్లేషణ, విచక్షణ ఇది తీవ్రంగా మనసులో జరిగినప్పుడే మనము కొన్ని క్రౌర్యమైనటువంటి ఆలోచనల నుంచి దూరమై శాంత శమదమాది సద్గుణాలు అలవరుచుకొని ఒక యోగదీప్తితో కూడినటువంటి మనస్తత్వాన్ని అలవరుచుకోవాలంటే హృదయంలో ఒక తపస్సు జరగాలి. అదే అగ్నిమథనం, అదే చెప్తుంది ఉపనిషత్తు. అగ్నిర్యత్రాభిమధ్యతే వాయుర్యత్రాభిరుధ్యతే, నాభిస్థానం నుంచి నాసికాగ్రం వరకు నిరాఘాటంగా జరుగుతున్నటువంటి ఈ వాయు ప్రసారాన్ని, శ్వాసను ఒక ధ్యాసతో మన అధీనం చేసుకొని అన్నీ గాలి పీలుస్తున్నాయి, వదిలేస్తూ ఉన్నాయి. కానీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఒక యోగశక్తి ఉంది, అది మానవునికి ఉంది. అది మనం గుర్తించి, అంటే ధ్యాన యోగాన్ని అవలంబించి అని, అంతర్మథనానికి మనం అలవాటు పడ్డామని, అగ్నిమథనం అంటే అదే, ధ్యాన యోగాన్ని నిర్వహిస్తూ అని. సోమో యత్రాతిరిచ్యతే, సోమరసాన్ని ఆస్వాదించడం అంటే జ్ఞానరసాన్ని ఆస్వాదించడమే. జ్ఞానం అన్నది ఒక అమృతం, జ్ఞానామృతాస్వాదనం చేయనటువంటి జీవితం వ్యర్థం. అలా జ్ఞానామృతాన్ని ఎవరైతే రుచిస్తున్నారో తత్ర సంజాయతే మనః, అటువంటి వారి హృదయమే నిజమైనటువంటి హృదయము అని ఉపనిషత్తు చెప్తూ ఉంది. అయితే ఈ భాగవతాంతర్గతమైన, భగవద్గీతాంతర్గతమైనటువంటి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ, ఇంకా వేదాల్లో కూడా అయమాత్మా బ్రహ్మ, జీవో బ్రహ్మైవ నాపరః, తత్వమసి, ఇవన్నీ కూడా సర్వభూతాంతర స్థానాధీశ్వరుడై భగవంతుని చైతన్యశక్తి సకల జీవుల్లో ఉంది. మరి ఆ చైతన్యశక్తి యొక్క మహత్వాన్ని, తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామా అని వేదం చెప్తూ ఉంది, ఉపనిషత్తు ఉంది. అయితే ఆ అంశాలన్నీ

0: సంస్కృతంలో, వైదిక సంస్కృతంలో ఉండటం వల్ల మానవ సమాజానికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఆ అంశాన్ని గుర్తించినటువంటి మహాభాగవతోత్తముడు, మహాతపస్సంపన్నుడు కారణజన్ముడు అన్నమాచార్యుల వారు. అందుకే శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంభులై, యతి లోకాగమ వీధులై, వివిధ మంత్రార్థంబులై, నీతులై, కృతులై, వెంకట శైల వల్లభ రతి క్రీడా రహస్యంబులై, నుతులై, తాళులపాక అన్నమ వచో నూత్న క్రియలు చిన్నగున్ అని అందులో శృతులు, ఇంతసేపు నేను చెప్పినటువంటి ఉపనిషత్తులు, శృతులు, స్మృతులు, ఈ వేదాంతర్గతమైనటువంటి భావాలన్నీ కూడా తన సంకీర్తనలో చెప్పారు అన్నమాచార్యుల వారు. అందరూ మాట్లాడుకునే భాషలో, వ్యావహారిక భాషలో, ఆ కోవలో, ఆ మార్గంలో ఆలోచించినటువంటి మొదటి మహాకవి కూడా అన్నమాచార్యుల వారే తెలుగులో. అందుకే పదకవిత పితామహుడు ఆయన.
1: మీరు ఇంతవరకు డాక్టర్ మేడసాని మోహన్ గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి సేద్యపు శుద్ధులు, వంగ సాగులో మెళకవులు గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు వంగ సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో రైతులు ఈ కూరగాయలలో ఎక్కువగా ఈ టమోటాతో పాటు వంగను కూడా సాగు చేస్తున్నారు. మరి వంగలో అధిక దిగుబడులు సాధించడానికి రైతు స్థాయిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలుసుకుందాం. నారు పోసుకునే సమయానికి వస్తే వర్షాకాలం పంటలు అయితే జూన్ జూలైలో వేసుకోవాలి. శీతాకాల పంట అక్టోబర్ నవంబర్లో, వేసవికాల పంట అయితే జనవరి రెండవ వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు నారు పోసుకోవడానికి సరైన సమయం. నారు నాటుకునే సమయానికి వస్తే 21 నుంచి 30 రోజుల నారును నాటుకుంటే మంచిది. వర్షాకాలం నారైతే జూలై ఆగస్టు నెలలో, చలికాలం నారైతే నవంబర్ నుంచి డిసెంబర్లో, వేసవికాలం నారైతే ఫిబ్రవరి నుంచి మార్చి మొదటి వారంలో నాటుకోవచ్చు. అనుకూలమైన నేలలు ఏంటంటే బాగా నీరు ఇంకే నేలలు, ఒక మాదిరి నుంచి ఎక్కువ సారవంతమైన నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. చౌడు నేలలు ఈ వంగ సాగుకు పనికిరావు. విత్తన మోతాదు విషయానికి వస్తే సూటి రకాలైతే ఎకరాకు 260 గ్రాములు, అదే సంకరజాతి రకాలైతే 120 గ్రాముల విత్తనం అవసరం ఉంటుంది. నేల తయారీ విషయానికి వస్తే నేలను 4 నుంచి 5 సార్లు బాగా దున్ని చదును చేసుకోవాలి. వర్షాకాల పంటకు బోదెలు, కాలువలు ఏర్పాటు చేయాలి. శీతాకాలం మరియు వేసవి పంటకు 4x5 చదరపు మీటర్ల మళ్ళను తయారు చేసుకుని నాటుకుంటే మంచిది. నారుమడి పెంపకం విషయానికి వస్తే 250 గ్రాముల విత్తనాన్ని 10 సెంటీమీటర్ల వరుసల్లో విత్తుకోవాలి. అయితే విత్తే ముందు విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టి, ఆ తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరామ్ లేదా ఇండోఫిల్ M45 అనే మందుతో విత్తన శుద్ధి చేయాలి. ఆ తర్వాత కిలో విత్తనానికి 4 గ్రాముల చొప్పున ట్రైకోడెర్మా విరడి కల్చర్ను కూడా పట్టించి విత్తుకోవాలి. విత్తిన తర్వాత మాగుడు తెగులు కనిపించిన వెంటనే కాపరాక్సీక్లోరైడ్ మందును లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిస్తూ 2-3 సార్లు నారుమడిని బాగా తడపాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ మాగుడు తెగులు వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు, నీరు మడిలో నిలిచినప్పుడు ఆశిస్తుంది. మొక్కల మొదళ్ళ వద్ద కుళ్ళి నారు చనిపోతుంది. నారు ఏ దశలో ఉన్నా కూడా ఈ తెగులు ఆశిస్తుంది. నారు పీకటానికి వారం రోజుల ముందు 250 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలు 100 చదరపు మీటర్ల నారుమడికి వేసుకోవాలి. నాటే దూరం విషయానికి వస్తే పొడవుగా నిటారుగా పెరిగే రకాలకు 50x50 సెంటీమీటర్లు, గుబురుగా పెరిగే రకాలైతే 75x50 సెంటీమీటర్ల దూరం పాటించి నాటుకోవాలి. ఎకరాకు 100 కిలోల చొప్పున వేపపిండిని దుక్కిలో వేసుకోవాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఉండే ప్రాంతాల్లో ఎకరాకు 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడిని వేసుకోవాల్సి ఉంటుంది. రసం పీల్చు పురుగులు ఆశించకుండా ఎకరాకు 10 కిలోల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళిక మందులను వేసుకోవాలి. ఇక ఈ ఎరువుల విషయానికి వస్తే ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కులో వేసి కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను చివరి దుక్కులో వేయాలి. 40 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి వాటిని నాటిన 30వ, 60వ రోజు మరియు 70వ రోజున పైపాటుగా వేయాలి. శంకరజాతి రకాల

అయితే ఈ ఎరువు మోతాదు 50% ఎక్కువ చేసి వేయాల్సి ఉంటుంది. ఇక నాటిన తర్వాత ప్రధాన సమస్య ఏంటంటే కలుపు. ఈ కలుపు నివారణ అంతర్కృషి విషయానికి వస్తే, నాటే ముందు ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరాకు లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిలో కలయదున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3 నుంచి 1.6 లీటర్లు, లేదా ఆక్సిఫ్లోరోఫిన్ 23.5% 200 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒక దారిని నాటే ముందు పిచికారీ చేయాలి. నాటిన 25-30 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతర్కృషి చేయాలి. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే, ఈ వంగలో మొవ్వు మరియు కాయతొలచు పురుగు, రసం పీల్చే పురుగులు అంటే దీప పురుగులు, పెనుబంక, తెల్లదోమ, ఇంకా ఎర్రనల్లి, నులి పురుగులు ఈ పురుగులు ఆశిస్తూ ఉంటాయి. ఇక తెగుళ్ళ విషయానికి వస్తే, ఆకుమాడు తెగులు, ఆకుమాడు మరియు కాయకుళ్ళు తెగులు, వెర్రు తెగులు, ఎండు తెగులు ఈ తెగుళ్ళు వంగలు ఆశిస్తూ ఉంటాయి. ముందుగా మొవ్వు మరియు కాయతొలచు పురుగు విషయానికి వస్తే, వంగ నాటిన 30-40 రోజుల నుంచి ఇది ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, తర్వాత దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలుగజేస్తుంది. కాయలు వంకర్లు తిరిగిపోతాయి, కొమ్మల చివర్లు పెరుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మల చివర్లు తుంచి నాశనం చేసి కార్బారిల్ 50% WP 3 గ్రాములు, లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు, లేదా సైపర్మెథ్రిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి. తెల్లదోమ అధికంగా ఉన్నప్పుడు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక రసం పీల్చే పురుగుల విషయానికి వస్తే, సాధారణంగా దీప పురుగులు, పెనుబంక, తెల్లదోమ ఆశిస్తూ ఉంటాయి. ఇవి ఆకుల అడుగు భాగాన్ని చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారి పైకి ముడుచుకొని ఎండిపోతాయి. వీటి నివారణకు డైమిథియేట్ లేదా మిథైల్ డెమెటాన్ లేదా పిప్రోనిల్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ తెల్లదోమ అధికంగా ఉన్నట్లయితే ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఎర్రనల్లి విషయానికి వస్తే, ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి తెల్లగా మారుతాయి. ఆకులపై సాలెగుడు వంటి తీగలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటర్ నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు, లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు, లేదా స్పైరోమెసిఫెరాన్ 3 మిల్లీలీటర్లు, లేదా ప్రొపర్గైట్ 3 మిల్లీలీటర్లు చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక నులి పురుగుల విషయానికి వస్తే, ఈ పురుగులు ఆశించిన పంట వేర్లపై వేరు బుడిపెలు కనపడతాయి. ఇవి ఆశించిన మొక్కలు తక్కువగా పెరిగి పేలగా తక్కువ కాయలు కాస్తాయి. కాబట్టి రైతులు వీటిని తట్టుకునే రకాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకుంటే మంచిది. పొలంలో నులి పురుగుల సంతతిని తగ్గించడానికి తప్పనిసరిగా అన్ని పొలాల్లో 1 సంవత్సరం పాటు బంతిపూల పంటతో పంట మార్పిడి చేసుకుంటే మంచిది. ఇక వంగలు ఆశించే తెగుళ్ళ విషయానికి వస్తే, ముందుగా ఆకుమాడు తెగుల గురించి తెలుసుకుందాం. నారును పొలంలో నాటిన తర్వాత సుమారుగా 30 రోజులకు ఇది ఆశిస్తుంది. ఆకులన్నీ మాడిపోయినట్లు కనిపిస్తాయి. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి, తర్వాత పసుపు రంగుకు మారి వాడి రాలిపోతాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు, లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు, లేదా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే ఆకుమాడు మరియు కాయకుళ్ళు తెగుల విషయానికి వస్తే, ఆకుల మీద అక్కడక్కడ గోధుమ రంగుతో కూడిన మచ్చలు కనిపిస్తాయి. తెగులు ఎక్కువైతే ఆకులు మాడి రాలిపోతాయి. తెగులు సోకిన కాయలు పసుపు రంగుకు మారి కుళ్ళిపోతాయి. దీని నివారణకు నారుమడిలో విత్తే ముందు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిలో విత్తనాలను 30 నిమిషాలు పాటి నానబెట్టి విత్తుకోవాలి. తెగులు ఆశించిన పొలంలో పంట మార్పిడి తప్పనిసరిగా పాటించాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పైరుపై 10 రోజుల వ్యవధితో 2-3 సార్లు ఉదయం లేదా సాయంకాలం సమయంలో రైతులు ఈ వంగ పంటపై పిచికారీ చేసుకోవాలి. అలాగే వెర్రి తెగుల విషయానికి వస్తే, ఇవి ఆశించిన మొక్కలు ఆకులు సన్నగా మారి పాలిపోయి ఆకుపచ్చని రంగు కలిగి ఉంటాయి. మొక్కలు గుబురుగా చీపురు కట్టలాగా కనపడతాయి. పూత కాయలు లేకుండా మొక్కలు గొడ్డుబారిపోతాయి. ఇది వైరస్ తెగులు.
ఈ వైరస్ని పచ్చదోమ వ్యాప్తి చెందిస్తుంది.

0: తెగుళ్లను వ్యాపింపజేసే పచ్చదోమల్ని మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. తెగులు ఆశించిన మొక్కలను ఎప్పుడెప్పుడు గుర్తించి నాశనం చేసుకోవాలి. నారుమడి దశలో నాటడానికి వారం రోజుల ముందు 250 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 100 చదరపు మీటర్ల నారుమడికి వేయాలి. నాటిన 2 వారాల తర్వాత 2వ దఫాగా ఎకరాకు 8 కిలోల చొప్పున ఇవే గుళికల మందును వేసుకోవాల్సి ఉంటుంది.
1: సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మీరు ఇంతవరకు వంగ సాగులో మెళకువల గురించి డి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

0: తర్వాత రెండవ దఫాగా ఎకరాకు 8 కిలోల చొప్పున ఇవే గుళికల మందును వేసుకోవాల్సి ఉంటుంది.
1: సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మీరు ఇంతవరకు వంగ సాగులో మెళకువల గురించి డి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు అరికట్టడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సాంకేతికత, సీసీ కెమెరాలు, ఇంటెలిజెన్స్, పహారా వంటి చర్యలతో పోలీసులు ప్రత్యక్షంగా లేకపోయినా వారి ప్రభావం కనిపించాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
3: డెవలప్మెంట్ సింక్ అవుతూ పోలీసులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎస్పీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే ప్రజలకు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే, ఎంత దూరంగా ఉంటే అంత ఇంపాక్ట్ వస్తుంది అనుకుంటాం. ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలి, యాంటీ సోషల్ మెట్స్ భయం ఉండాలి. అది ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ ఉండాలి. మనం డీల్ చేసే ప్రతి ఒక్క ఇష్యూలో ఎంపతి ఉండాల్సిన అవసరం ఉంది.
2: ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కళాశాలల్లో నైపుణ్యాభివృద్ది, ఏఐ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్లోని సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్య అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిభ కలిగిన మైనారిటీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఇమామ్లు, మౌజన్లకు ఇచ్చే గౌరవ వేతనం క్రమం తప్పకుండా విడుదల చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల క్యాలెండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, శంకుస్థాపనల గడువులను వెల్లడించారు. ఈ ఏడాది జూన్లో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల ఏర్పాటు పనులకు, జులైలో గుంటూరు కాలువ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. నవంబర్లో నేరడి బ్యారేజ్, వచ్చే ఏడాది జనవరిలో మద్దువలస 2వ దశ పనులకు శంకుస్థాపన, జూన్లో పోలవరం ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు పేర్కొన్నారు. సాగునీటి రంగంపై ప్రభుత్వ నిబద్ధతను చాటేలా మొత్తం 25 ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించిన పనుల పూర్తి తేదీలు, శంకుస్థాపనల సమయాలను ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి ద్వారకా తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. అదేవిధంగా మరో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన మండపాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు ద్వారకా తిరుమల నుండి విజయవాడకు చేరుకుంటారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. టెండర్ ద్వారా ఎంపికైన ప్రైవేటు సంస్థలు వచ్చే 3 నెలల్లో వీటి నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 61 డయాలసిస్ కేంద్రాలు ఉండగా కొత్త కేంద్రాలతో ఈ సంఖ్య 73కు చేరనుందని తెలిపారు. భీమవరం, పీలేరు, జమ్మలమడుగు, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట, రైల్వే కోడూరు, కొండేపి, కోవూరు, మైదుకూరు, నందిగామ, వినుకొండ ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో కేంద్రంలో 5 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేసి సుమారు 1500 మంది రోగులకు ఉచిత సేవలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి విద్యే కీలకమైన అంశమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులను ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. విద్యపై దృష్టి పెడితే వచ్చే తరానికి పురోగతి వస్తుందని పేర్కొన్నారు. ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ వంటి సంస్థల్లో రాష్ట్రానికి చెందిన 500 మంది ఎంపిక కావాలనే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: మీరు నాకు వచ్చి 500 మంది ఐఐటీ, ఐఐఎం మా పిల్లలు వచ్చారని చెప్పిన రోజున మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అభినందిస్తా. అంతవరకు ఏం చేస్తారు మీరు వర్కౌట్ చేసుకోండి. హౌ టు డూ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఈ క్రాస్ సెక్షన్స్ అందరూ కూడా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీస్ మీరందరూ కూడా దీని మీద ఫోకస్ చేయాలి. ఆ కమ్యూనిటీ కూడా ఎక్కడికక్కడ సెగ్మెంటేషన్ కాకుండా యూనిటీ కూడా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం జస్టిస్ చేయాలి.
0: వచ్చే ఖరీఫ్ సీజన్కు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026-27 సంవత్సరానికి 294 కోట్ల రూపాయలతో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్కు అవసరమైన 93,000 క్వింటాళ్ల పచ్చి రొట్ట ఎరువు విత్తనాలను 50% రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30,000 క్వింటాళ్ల విత్తనాలు రైతు సేవా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ఈ ఏడాది 2,20,000 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40% రాయితీపై ఈ నెల 20 నుంచి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 162,000 క్వింటాళ్ల వరి విత్తనాలను ఈ నెల 15వ తేదీ నుంచి రైతులకు అందించనున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంలో భాగంగా 287 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల పనులు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ తెలిపారు. ఈ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రతిపాదనలు కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. ఇమామ్లు, మౌజన్లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు, హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం, మసీదుల నిర్వహణ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని శ్రీధర్ తెలియజేశారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. కొమరిన్ ప్రాంతం నుండి విదర్భ, మరట్వాడా, అంతర్ కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచనాలోచనం రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు. ఆ తర్వాత మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం, నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. ఈ అంశాలు ప్రసారమవుతాయి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి. 8:35 హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. 9:30 ఏకచిత్రగానం, ఇందులో గోపి ఆర్ట్ పిక్చర్స్ వారి చిన్న అల్లుడు చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 11:45 వాణిజ్య ప్రకటనలు. 11:48 నుండి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోను వార్తలు ప్రసారమవుతాయి. 12:10 ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 2:00 ఆంగ్లంలోను, 2:15 హిందీలోను వార్తలు ప్రసారమవుతాయి. ఇక ఈరోజు 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. పినాకిని స్త్రీల కార్యక్రమంలో ఈ 5:30 పద్మరాగాలు, 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు మొదటి సంచిక వింటారు. ఇందులో పద్మవిభూషణ్ శ్రీమతి ఎన్ రాజం, ప్రముఖ వయోలిన్ కళాకారిణి గారి గురించి వివరాలు తెలుసుకుంటారు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. ఆ తర్వాత వంటింటి సువాసనలు శీర్షికన అలసంద వడలు తయారీ గురించి శ్రీమతి జె మాధవి గారు తెలియజేస్తారు, నిర్వహణ హారిక. ఇందులోనే వేసవిలో ఊరటనిచ్చే పళ్ళ రసాలు, ఎంఎస్ కళ్యాణి గారితో పరిచయం కూడా ప్రసారమవుతుంది. పరిచయం నిర్వహణ శ్రీ మూళ్ళగిరి హరి. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:15 కిసాన్ వాణి, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మల్బరీ పట్టుపురుగుల పెంపకం, మార్కెటింగ్లో అనుభవాలు గురించి కంబదూరు మండలం ఓబగానిపల్లి అభ్యుదయ రైతు యు రామాంజనేయులు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, ఈ కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు కూడా ప్రసారమవుతాయి కిసాన్వాణి కార్యక్రమంలో. ఇక లలిత సంగీత కార్యక్రమంలో 7:45 శ్రీమతి పాకాల ఈశ్వరి గారు పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు ఈ రాత్రి 8:00. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు, భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఆకాశ

వాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక ఈరోజు రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 హ్యాపీ డేస్ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ఆర్సివి సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఆంగ్లంలో వార్తలు 9:00, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ నుండి ప్రసారం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఓ లలిత గీతం.

ఈడు జోడని పలికినవి ఎండావాన పాడి పంట తోడై నిలిచినవి ఈడు జోడని పలికినవి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కాగా అంతకుముందు నిన్న సువేందు అధికారి రాష్ట బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కోల్కతాలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా సువేందు అధికారికి అనుకూలంగానే అన్ని ప్రతిపాదనలు అందినట్లు తెలియజేశారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన అనంతరం సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి రాష్ట్రంలో తొలి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ముగింపు పలికింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన పూర్వా మేదిరీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల్లో సంబరాలు మిన్నంటాయి. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు మద్దతు ఉందని వస్తున్న వార్తలను ఐయుఎంఎల్ ఖండించడంతో ఈ విషయంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. కాగా అంతకుముందు నిన్న విజయ్ గవర్నర్ను మరోసారి కలిసి తనకు మెజార్టీ సంఖ్యబలం ఉందని చెబుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రొఫెసర్ ఖాదర్ మొహమ్ముద్దీన్ నేతృత్వంలోని ఐయుఎంఎల్ పార్టీ తమిళంగా వెట్రికాజానికి తమ పార్టీ మద్దతు లేక ఇవ్వలేదని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి గవర్నర్ చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కోరినందున తమ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తుందని ఐయుఎంఎల్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు టీవీకే సీనియర్ నాయకులు ఐయుఎంఎల్ను మద్దతు కోసం 2 సార్లు సంప్రదించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగబద్దమైన ప్రక్రియలను ప్రారంభించాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను మరోసారి కలిశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేయడం ద్వారా రాష్ట్రపతి పాలన విధించే ఎలాంటి ప్రయత్నానైనా ముందుగానే అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా పోస్టులో స్టాలిన్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసినందున ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కాకుండా ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య బాధ్యత అని కూడా ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం కోసం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పట్టణంలో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట మంత్రి జీతూభాయ్ వగాని విలేకరులతో మాట్లాడుతూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా దేశ సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు 1 కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని ఆయన తెలియజేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న గుయానా ఆరోగ్య మంత్రితో సమావేశమయ్యారు. భారత్ గుయానా దేశాల మధ్య ఆరోగ్య సంబంధాల పురోగతిపై వారు చర్చించారు. కరేబియన్లోని 3 దేశాల పర్యటనలో ఉన్న జయశంకర్ గుయానాలోని జార్జ్ టౌన్లో ఆరోగ్య మంత్రి డాక్టర్ ఫ్రాంక్ ఆంటోనీతో సమావేశమయ్యారు. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకన్నా ఈరోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకన్నా పాల్గొంటారు. సోమవారం నాడు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై సీఐఐ అలాగే సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో మెకన్నా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా చర్చలు జరుపుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడీపీ గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందుతున్న దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని
జనవరి 30వ తేదీన గోయల్

0: ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరే ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వేడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యెమెన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీప్రియా రంగనాథన్, యెమెన్ మంత్రి మొహమ్మద్ అల్ ఖదిమి నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ యెమెన్ మధ్య సన్నిహిత ప్రజా సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచే మార్గాలపై వారు చర్చించారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఆర్థిక భాగస్వామి ఒప్పందం అమలును మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు, అలాగే వాణిజ్య పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేసేందుకు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ నెల 6-7 తేదీల మధ్య స్విట్జర్లాండ్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన స్విస్ ఆర్థిక వ్యవహారాల రాష్ట కార్యదర్శి బుడ్లిగర్ ఆర్టిరాతో సమావేశమై ఈ ఒప్పందం పురోగతిని సమీక్షించి వాణిజ్య పెట్టుబడి నియంత్రణ సహకారాన్ని విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంస్కరణలు, విస్తరిస్తున్న డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న ఉత్పాదక రంగం ద్వారా భారతదేశ ఆర్థికాభివృద్దిని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఈ ప్రతిపాదన రాజకీయ ప్రేరేపితమైనదని ఇరాన్ విమర్శించింది. ఈ తీర్మానం వివాదాన్ని పరిష్కరించడానికి బదులుగా చట్టవిరుద్దమైన చర్యలను సమర్థించేలా ఉందని టెహ్రిన్ వాదించింది. యుద్దాన్ని ముగించడం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, హర్ముజ్ జలసంధి గుండా సాధారణ నౌకాయాన్ని పునరుద్ధరించడమే శాంతి స్థిరత్వానికి ఏకైక మార్గమని ఇరాన్ తెలిపింది. ప్రతిపాదిత తీర్మానానికి మద్దతు ఇవ్వవద్దని టెహ్రాన్ ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు విజ్ఞప్తి చేసింది. కాగా అమెరికాతో పాటు బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతర్ల మద్దతు ఉన్న ఈ ముసాయిదా తీర్మానం ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన కారిడార్లలో ఒకటైన జలంతర్గామిలో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించాలని కోరుతుంది. ఇరాన్ చర్యల కారణంగా వాణిజ్య నౌకాయానికి ముప్పు వాటిల్లుతోందని, సముద్ర రవాణా అస్థిరపడుతుందని వాషింగ్టన్ ఆరోపించింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ల మధ్య 3 రోజుల కాల్పుల విరమణను ప్రకటించారు. 2వ ప్రపంచ యుద్దంలో అప్పటి సోవియట్ యూనియన్ పోషించిన పాత్రను స్మరించుకుంటూ రష్యా జరుపుకుంటున్న విజయ దినోత్సవ వేడుకలతో ఈ తాత్కాలిక సంధికి ఏకీభవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుండి ఈ నెల 11వ తేదీ వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని, ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తామని ట్రంప్ తెలియజేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరువైపుల నుండి 1000 మంది ఖైదీలను కూడా పరస్పరం మార్చుకోవడం కూడా ఉంటుందని ట్రంప్ తెలియజేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ నెల 14-15వ తేదీలలో 2 రోజుల పాటు జరిగే విస్తృత చర్చలతో ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు సంప్రదింపులను తిరిగి ప్రారంభించనున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రధాన ఆందోళనలను పరిష్కరించే ఒక సమగ్ర శాంతి భద్రతా ఒప్పందాన్ని రూపొందించడానికి ఇరు దేశాల ప్రతినిధి బృందాలు సమావేశమవుతాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ 14.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఫిన్ అలెన్ ప్రకటించారు. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఇది వరుసగా 4 విజయం. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కాగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము, మోక్ష సన్యాస యోగము, 5వ శ్లోకం. యజ్ఞ దాన తపః కర్మ న

యజ్ఞదాన యజ్ఞము దానము, తపః కర్మ తపస్సు అనే కర్మ, న త్యాజ్యం వదిలిపెట్టదగినది కాదు. తత్ ఆ యజ్ఞాది కర్మ కార్యం ఏవ అవశ్యంగా చేసి తీరవలసినదే. ఎందుకంటే యజ్ఞ యజ్ఞమును దానం దానమును చ ఏవ మరియు తప తపస్సును మనీషిణాం ఫలకామనలేని బుద్ధిమంతులకు పావనాని చిత్తశుద్ధిని కలిగించేవి అవుతున్నాయి.

అర్జున, పరిపూర్ణ జ్ఞాననిష్ట లేకపోయినా కామనా దృష్టి లేని సాధకులు యజ్ఞము, దానము, తపస్సు అనే నిత్యకర్మలను మానడానికి వీలులేదు. వాటిని చేసి తీరవలసిందే. ఎందుకంటే అలాంటి వారికి అవి చిత్తశుద్ధి రూపమైన పవిత్రతను కలిగిస్తాయి. పవిత్రతను కలిగించడం అంటే యజ్ఞాది కర్మలు ఆ కర్తల శరీరాలను శుద్ధి చేస్తాయా అనేది ఒక ప్రశ్న. యజ్ఞాదులలో వచ్చే ఫలం అతి సూక్ష్మమైనది. అది ఆయా కర్తలలోని సూక్ష్మాంశమైన మనస్సు మీద మాత్రమే అధికంగా పనిచేయగలుగుతుంది. మనస్సుకు అంటుకున్న మాలిన్యాలు కోరికలే. ఇక్కడి యజ్ఞాది కర్తలు సహజంగానే నిష్కాములు కనుక వీరి మనస్సులలో పేరుకొని ఉన్న కామన రూపమైన మాలిన్యాలను ఇప్పటికీ ఈ కర్మలు తొలగించి ఆ మనస్సులకు నూతన పవిత్రతను తెచ్చిపెడతాయని భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. దీనినే చిత్తశుద్ధి అని అంటారు.

భగవద్గీతా పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది. వి సాయి ప్రసాద్. ఈనాటి ఈ కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచనాలోచనం, రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు, ఆ తర్వాత మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం ప్రసారమవుతాయి.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ఇప్పుడు వినండి సమాచార వేదిక. ఉమ్మడి అనంతపురం జిల్లా వాసుల దాహార్తి తీర్చే శ్రీ సత్యసాయి తాగునీటి పథకానికి నిధుల సమస్య లేకుండా చూడాలని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్తు జోక్యం లేకుండా పథకాన్ని స్వతంత్రంగా నిర్వహించేలా చూడాలన్నారు. నిన్న 2 రోజు కలెక్టర్ల సదస్సులో అనంతపురం కలెక్టర్ ఆనంద్ శ్రీ సత్యసాయి జిల్లా పథకానికి స్థానిక సంస్థల నుంచి రావాల్సిన బకాయిలపై ప్రస్తావించారు. వినియోగదారుల ఛార్జీలు వసూలు కానందున పథకం నిర్వహణ భారంగా మారిందని వివరించారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యను వెంటనే పరిష్కరించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్కు ఆదేశించారు. మిగతా ప్రాజెక్టులతో పోల్చకుండా శ్రీ సత్యసాయి తాగునీటి పథకాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. దీంతోపాటు కొన్ని నెలల కిందట పథకాన్ని జిల్లా పరిషత్తుకు అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలోనే నిర్వహించాలని ఆదేశించడంతో అటు అధికారులు ఇటు ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. వచ్చే 5 రోజులు పగటి ఉష్ణోగ్రతలు 38.7 నుంచి 39.0 డిగ్రీలుగాను, రాత్రి ఉష్ణోగ్రతలు 26.8 నుంచి 27.3 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఆగ్నేయం దిశగా గాలులు గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని హార్టికల్చర్ పాలిటెక్నిక్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సిఎస్ బయ్యన్న పేర్కొన్నారు. 2026-27 ఉద్యాన ల్యాండ్స్కేపింగ్ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి 8 నుంచి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి లేదా తత్సమాన తరగతుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల కోసం వెబ్సైట్ http://drys/rhu.ap.gov.inలో సంప్రదించాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర SSPG ఉద్యాన

పాలిటెక్నిక్లో బాలికల కోసం 60 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. హిందీ భాషను సులభమైన పద్ధతుల్లో బోధించాలని, కొత్త విధానాలను తీసుకురావాలని పలువురు వక్తలు సూచించారు. హిందీలో ఆధునిక బోధన పద్ధతులపై 2 వారాలుగా ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు నిన్న ముగిశాయి. కేంద్ర ప్రభుత్వ అనుబంధ కేంద్రీయ హిందీ సంస్థాన్ ఆగ్రా ప్రాంతీయ కార్యాలయం సహకారంతో అనంతపురం నగరంలోని హిందీ సేవా సదన్లో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. సంస్థాన్ సంచాలకులు సునీల్ బాబురావు కులకర్ణి ఆన్లైన్లో ప్రసంగించారు. ముఖ్య అతిథిగా ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా హిందీ ప్రముఖులు కాశీభట్ల మురళీకృష్ణ, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ హిందీ సలహాదారులు గైబువల్లి, కేంద్రీయ హిందీ సంస్థాన్ ప్రాంతీయ సంచాలకులు భాస్కర్, కృష్ణాజీ దుబే, ప్రధానోపాధ్యాయులు అజ్మతుల్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తీసుకున్న శిక్షణతో కొత్త విధానాలు పాటించి బోధన సృజనాత్మకంగా నిర్వహించాలన్నారు. ఉరవకొండ పట్టణంలో అర్హులైన పేదలకు స్థలాల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. నిన్న ఉరవకొండ పరిసరాల్లోని ఇంద్రావతి, వెలుగొండ, హోతూరు ప్రాంతాల్లో పర్యటించి ఇళ్ల స్థలాలకు అనువైన భూములను గుర్తించిన అనంతరం ఆయన మాట్లాడారు. దీనికి అనుగుణంగా రెవెన్యూ అధికారులతో మ్యాప్లను తయారు చేయించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధిని చేకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్డిటి సహకారంతో వేసవి ఉచిత వాలీబాల్ గురుకుల శిక్షణా శిబిరాన్ని నిన్న ప్రారంభించారు. ఆర్డిటి స్టేడియంలో 3 వారాల పాటు నిర్వహించే శిబిరానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 మందిని ఎంపిక చేశారు. ఆటలో నైపుణ్యాలను గుర్తించి శిబిరానికి ఎంపిక చేశారు. ఫిట్నెస్తో పాటు అన్ని రకాల నైపుణ్యాలపై తర్ఫీదు ఇస్తారు. గుత్తిశివారులోని కర్నూలు రోడ్డు రైల్వే గేట్ను ఈరోజు నుంచి మూసివేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. 13వ తేదీ వరకు గేటుకు మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. కర్నూలు అనంతపురం వైపు వెళ్లే లారీలు, బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు కొత్తపేట హైవే మీదుగా రాకపోకలు చేపట్టాలని తెలిపారు. గేట్ సమీపంలోని రైల్వే వంతెన కింద ద్విచక్ర వాహనాలు మాత్రం వెళ్లవచ్చన్నారు. గేట్ మరమ్మతుల వల్ల ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ అమలులో భాగంగా పంటల దిగుబడి పెంచడం, ఖర్చులు తగ్గించడం, తెగుళ్ల నివారణ కోసం సాంకేతికతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందుబాటులోకి తెచ్చాయని అనంతపురం డివిజన్ ఏడీఏ వెంకటకుమార్ తెలిపారు. నిన్న వ్యవసాయ అనుబంధ శాఖల ఉద్యోగులకు ఎన్ఐసి ద్వారా ఏఐపై ఒకరోజు శిక్షణలో ఏడీఏ మాట్లాడుతూ, ఏఐ ఆధారిత యాప్ల ద్వారా పంట చిత్రాలను అప్లోడ్ చేస్తే పంటకు ఆశించిన తెగుళ్లు, చీడపీడలను తక్షణమే గుర్తించి వాటిని నివారించుకోవచ్చన్నారు. ఏ తెగులుకు ఏ మందు పిచికారీ ఎంత చేయాలన్నది కూడా తెలుస్తుందన్నారు. ఏఐ సాంకేతికతతో స్థానిక వాతావరణ పరిస్థితులు అంచనా వేయడంతో పాటు విత్తనాలు వేసే సమయం, భూమి సిద్ధం చేసుకునేందుకు అవసరమైన సూచనలు, సలహాలు కూడా పొందవచ్చన్నారు. పంట నష్టాన్ని వేగంగా, పారదర్శకంగా అంచనా వేసేందుకు సహాయపడుతుందన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల్లో ఏఐ సాంకేతికత పనితీరును రైతులకు తెలియజేయాలన్నారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచార వేదిక విన్నారు.

0: ओडिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఇప్పుడు వినండి
2: ఆలోచన ఆలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం. రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు గారు.
3: అహంకారం అనే శబ్దాన్ని లౌకిక అర్థంలో ఒక రకంగాను అలౌకిక అర్థంలో మరో రకంగాను మనం వ్యాఖ్యానించుకుంటూ ఉంటాం. ఏవో కొన్ని విద్యలు నేర్చినందువల్ల, అలాగే సంపదను చేకూర్చుకున్నందువల్ల, ఉన్నత పదవులను అధిష్ఠించినందువల్ల మనిషి తన సంయమనాన్ని కోల్పోయి ప్రవర్తించకూడదు. ఎంతటి ఎత్తైన భవనానికైనా పునాది భూమిలోనే ఉంటుంది కదా. అహంకారం వివేకాన్ని నశింపజేస్తుంది. ఏది ఉచితమో ఏది అనుచితమో తెలియని స్థితిని కల్పిస్తుంది. ఎదుటి వ్యక్తిని తోలనాటం చిత్త వైకల్యాన్ని సూచిస్తుంది. ఇది పతనానికి కూడా దారితీస్తుంది. దక్షుడి కథను మనం పరిశీలిస్తే

0: దక్షుడి కథను ఇందుకు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు బ్రహ్మలు సత్రయాగాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞాన్ని చూడటానికి బ్రహ్మ, శివుడు, దేవతలు, యోగులు, మునులు, ప్రజాపతులు అందరూ వచ్చారు. దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు. దక్షుని చూడగానే బ్రహ్మ, భవుడు తప్ప యాగశాలలో ఉన్న వారందరూ లేచి మర్యాద చేశారు. శివుడు మాత్రం తన ఆసనం మీద నుంచి లేవలేదు, మర్యాద చేయలేదు. వెంటనే దక్షుడు కోపంతో శివుణ్ణి, ధూర్తుడు, దిగంబరుడు, బూడిదరాయుడు వీడిని దిక్పాలకుల్లో ఒకటిగా అంగీకరించడం మొదటి తప్పు, ఇలాంటి వాడికి నా కూతురునిచ్చి వివాహం చేయటం రెండో తప్పు అంటూ నిందించసాగాడు. ఆ తర్వాత ఇంద్రాదులతో సమంగా కూర్చుని పొందవలసిన ఆవిర్భాగం ఇతనికి చెందకుండుగాక, యజ్ఞయాగాదుల్లో వీడికి స్థానం లేకుండా ఉండుగాక అని శపించాడు. శివుడు ఆ మాటలకు నొచ్చుకొని తన అనుచరులతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే అంతటితో దక్షుడు ఆగలేదు. శివుణ్ణి అవమానించాలని బృహస్పతి శవనం అనే యజ్ఞాన్ని ఆరంభించాడు. దానికి శివుణ్ణి వెలివేశాడు. అయితే దక్షుడు యజ్ఞం చేస్తున్న విషయం విని సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లాలని భావించింది. పిలవని పేరంటానికి చెప్పని విందుకు వెళ్లకూడదని శివుడు ఆమెకు నచ్చ చెప్పాడు. కానీ ఆమె వినలేదు. చివరకు నందివాహనంపై సతీ యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ దక్షుడు సతిని చూసి పెడమగంతో ఊరుకున్నాడు. సతి ఆ అవమానాన్ని భరించలేక శివుని స్వరూపం ఏమిటో అతనెంతటివాడో వివరంగా చెప్పి ఆ పైన ఉత్తరాభిముఖంగా కూర్చుని ప్రాణవాయువును బంధించి శివనామాన్ని జపిస్తూ యోగాన్ని అవలంబించింది. ఆమెలోని అగ్ని యోగశక్తితో రగులుకొని ఆమెను దగ్ధం చేసింది. ఈ విషయం విన్న శివుడు ఉగ్రుడయ్యాడు. జటాబంధ నుంచి ఒక జటను పెరికి నేల మీద కొట్టాడు. అందులో నుంచి ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. అతడే వీరభద్రుడు. అతడు రుద్రసైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. అంతేకాకుండా దక్షుని కంఠాన్ని తెగనరికాడు. ఇలా తన అహంకారానికి తానే బలయ్యాడు దక్షుడు. కాబట్టి అహంకారాన్ని ఏనాడు కూడా మనం ధరికి రానియకుండా ఉండాలి. అహంకారం, కోపం రెండూ కవల పిల్లలు. అదుపులో ఉన్నప్పుడే ఇవి హాని చేయకుండా ఉంటాయి. పొగరుబోత్తనం, వాచాలత్వం కీడు చేస్తాయని మనం గమనించాలి.
1: లోజూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు. రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు గారు.
2: అత్యాధునిక పరికరాలతో కంటి పరీక్షలు, పుట్లు లేకుండా ఫ్యాకో పద్ధతిలో శుక్లాలకు చికిత్స, ఎస్బీఐ, ఐసీఐసీఐ, రిలయన్స్, గెలాక్సీ మొదలగు హెల్త్ ఇన్సూరెన్స్ కలవారికి క్యాష్లెస్ సౌకర్యం కలదు. అర్హత కలిగిన వారికి నేత్రజ్యోతి ట్రస్ట్ ద్వారా ఉచిత తక్కువ ధరలలో కంటి ఆపరేషన్లు కలవు. ఫిజిషియన్ డాక్టర్ అరవింద్ కుమార్ MD గారిని సంప్రదించండి. అరవింద్ డయాబెటిక్ అండ్ ఐ హాస్పిటల్, సాయినగర్ ఫస్ట్ క్రాస్, అనంతపురం. ఫోన్ 944-132-3469.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: ఇప్పుడు వింటున్నారు మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి.

0: శ్రోతలకు నమస్కారం. మన ప్రపంచం సంచిక కార్యక్రమానికి స్వాగతం.
1: రైతుకు స్వేచ్ఛ, స్వావలంబన ఈ అంశం గురించి తెలుసుకుంటున్నాం. రైతులకు లాభదాయకమైన గిట్టుబాటు ధరలను నిర్ధారించడానికి 22 వ్యవసాయ పంటలకు రబీలో 6, ఖరీఫ్లో 14 జనుము, కొబ్బరి కనీస మద్దతు ధర పంటల ఉత్పత్తి ఖర్చుకు కనీసం 1.5 రెట్లుగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి కీలక విధాన నిర్ణయం తరువాత వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థల సహకారంతో చాలా బలమైన సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫలితంగా గత 7-8 ఏళ్లలో గోధుమలు, వరి, పప్పుధాన్యాలు, నూనె గింజల కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ MSP అధిక సేకరణలో అసాధారణ పెరుగుదల కనిపించింది. MSP

సంస్థల సహకారంతో చాలా బలమైన సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫలితంగా గత 7-8 ఏళ్లలో గోధుమలు, వరి, పప్పుధాన్యాలు, నూనె గింజల కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి అధిక సేకరణలో అసాధారణ పెరుగుదల కనిపించింది. ఎంఎస్పి ఆధారిత సేకరణ ఆహార ధాన్యాల మార్కెట్ ధరలు ఎంఎస్పి కంటే గణనీయంగా తగ్గకుండా చూసుకుంది. తద్వారా అమ్మకాల ఇబ్బందులను నివారించి రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. ఆత్మనిర్భరత ప్యాకేజీలో భాగంగా భారత ప్రభుత్వం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ప్రారంభించింది. ఇది పంట కోత, అనంతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులకు రుణాలపై 3% వడ్డీ కల్పించింది. 1.5 లక్షల కోట్ల పెట్టుబడి లక్ష్యాన్ని నిర్ణయించి వడ్డీని 9% పరిమితం చేశారు. ఈ నిధి ద్వారా 2025 మే 31 నాటికి 1.09463 ప్రాజెక్టులలో 1.03 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అనుమతి లభించింది. దీంతో శీతల గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజులు, గ్రేడింగ్ సార్టింగ్ యూనిట్లు, ప్యాక్ హౌసులు, రైపెనింగ్ చాంబర్లు మొదలైన కీలకమైన పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి తోడ్పడింది. ఇటువంటి యూనిట్ల స్థాపన వల్ల రైతుల ఆదాయం పెరగడమేగాక పంట కోత తర్వాత నష్టాలను తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు, యువ పారిశ్రామికవేత్తలను వ్యవసాయ రంగానికి ఆకర్షించడం వంటి సానుకూల ఫలితాలు వచ్చాయి. భారతీయ వ్యవసాయ రంగంలో విచ్ఛిన్నమైన చిన్న చిన్న వ్యవసాయ కమతాలు కీలక సమస్యగా పరిణమించాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నెన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సవాలును అధిగమించడానికి ప్రభుత్వం క్లస్టర్ ఆధారిత ఉమ్మడి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. దీనిని సులభతరం చేయడానికి ప్రభుత్వం 10,000 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఎఫ్పిఓ స్థాపించే పథకాన్ని ప్రారంభించింది. పంటల మార్పిడి, సాంకేతిక పరిజ్ఞానాలను అనుసరించడం, పంట కోత తర్వాత విలువ జోడింపు ద్వారా ఈ ఎఫ్పిఓలు వ్యవసాయ రంగంలో కీలక మార్పులకు వెన్నుదన్నుగా మారుతున్నాయి. క్లస్టర్ ఆధారిత వ్యవసాయం వల్ల నిర్దిష్ట పంటల సాగుకు ఆర్థిక వ్యవస్థను అనుమతిస్తుంది. దీనివల్ల రైతులకు బేరసారలాడే శక్తులను పెంచుతుంది. రైతులు మార్కెట్ల కోసం వెతుక్కునే బదులు పోటీ ధరకు పొలం వద్దే పంటలను అమ్మడం వల్ల రవాణా ఖర్చులు, పంట కోత తర్వాత ఎదురయ్యే నష్టాలు కూడా తగ్గుతాయి. ఎఫ్పిఓలు కూడా తమ కార్యకలాపాలను వైవిధ్యపరచి ఎంఎస్పి ఆధారిత సర్టిఫైడ్ విత్తనాల సేకరణ, ఉత్పత్తి సేంద్రీయ వ్యవసాయంలో నిమగ్నమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రైతు సమిష్టిలకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ఉత్పాదకాలకు చిల్లర విక్రయ అనుమతులను ప్రాధాన్యతపై ఇవ్వడం ద్వారా ప్రోత్సహించాయి. అదేవిధంగా విలువ జోడింపులోనే పాల్గొనే ఎఫ్పిఓలు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జీఎస్టీ లైసెన్స్ పొందే సౌకర్యాలు కల్పిస్తోంది. క్లస్టర్ ఆధారిత వ్యవసాయంలో రైతులే ఎఫ్పిఓలను నిర్వహించడం వల్ల రైతుల ఆదాయంలో అనేక రెట్లు పెరుగుదలకు దారితీసినట్లు అనేక విజయగాథలు చెబుతున్నాయి. ప్రభుత్వం రైతులకు పంట రుణాలతో పాటు ఎంఎస్పి ఆధారిత సేకరణ, సబ్సిడీ, ఉచిత విత్తనాలు, పంట బీమా మొదలైన అనేక సేవలను అందిస్తుంది. అటువంటి ప్రతి సేవను పొందటానికి రైతులు విత్తన భూమి, పంటలకు సంబంధించిన ముందస్తు ప్రామాణిక సమాచారం అవసరం. ఈ సమాచారం కొంతవరకు అందుబాటులో ఉన్నప్పటికీ దీన్ని చాలా వరకు సాంకేతికంగా భద్రపరచలేదు. అందువల్ల రైతులు సేవలు పొందాల్సిన ప్రతిసారి ఆధారాలను ధృవీకరించడానికి రైతు సంబంధిత రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. రైతుకు సాధికారత కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం సాంకేతిక వ్యవసాయ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ఆత్మ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా అగ్రిస్టాక్, ఇది 3 పొరలు లేదా రిజిస్ట్రీలను కలిగి ఉంటుంది. పౌరులు సాంకేతిక ప్రాథమిక సదుపాయాలు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ, భూ రెఫరెన్స్ ప్లాన్

0: ప్లాట్ల రిజిస్ట్రీ యజమానులకు అనుసంధానించారు. భూమిని కలిగి ఉన్న రైతులందరి రైతు ఐడితో సహా రైతు రిజిస్ట్రీ, అన్ని వ్యవసాయ జియో రిఫరెన్స్ ప్లాట్ల డిజిటల్ పంట సర్వే. రైతు గుర్తింపు అనేది ప్రతి భూమిని కలిగి ఉన్న రైతుకు ఇవ్వబడే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఇందులో ప్లాట్ నంబరు, ప్లాట్ వైశాల్యం, ఆ ప్లాట్లో రైతు వాటా, రైతు చరవాణి సంఖ్య, ఇతర జనాభా డేటా వంటి వివరాలు ఉంటాయి. ఈ సమాచారాన్ని రైతు సమ్మతితో సేకరించి రైతు వివిధ సేవల వినియోగానికి మాత్రమే దీనిని ఉపయోగించవచ్చు. ఈ రిజిస్ట్రీలు దేశాల డేటా రక్షణ చట్టం, గోప్యతా సంబంధిత నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఉంటాయి. ఈ రైతు ప్రత్యేకమైన రైతు గుర్తింపు సంఖ్య కూడా ఆధార్ గుర్తింపు సంఖ్యను పోలి ఉంటుంది. ఒకే ఒక్క తేడా ఏమిటంటే, ఇక్కడ రైతు ఈ గుర్తింపు ద్వారా తన యాజమాన్యంలోని భూమికి ప్రతి పంట సీజన్లో విత్తన పంటకు సంబంధించిన ప్రామాణిక సమాచారాన్ని పొందగలుగుతారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: స్వల్ప విరామం అనంతరం జాతీయ విశేషాలు.

0: మన ప్రపంచం సంచిక కార్యక్రమంలోని జాతీయ విశేషాలకు స్వాగతం.
1: ఆయుష్మాన్ భారత్, అందరికీ ఆరోగ్యం దిశగా భారత్ పయనం. ఆయుష్మాన్ భారత్, అందరికీ ఆరోగ్యం దిశగా భారత్ పయనం. ఈ అంశం గురించి తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జనారోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, ఈ నాలుగు మూల స్తంభాల గురించి తెలుసుకుంటున్నాం. ఏబిపిఎం జేఏవై సగౌరవ ఆర్థిక భరోసా. పిఎం జేఏవై అమలుకు ముందు ఆసుపత్రిలో చేరడమంటే ఆర్థిక భారంతో కుంగిపోవడమేనని అల్పాదాయ వర్గాలు ఉనికిపోయేవి. పరిమిత బీమా రక్షణ వ్యయభారంతో చివరకు సాధారణ వైద్య చికిత్సకైనా అప్పుల పాలయ్యే దుర్భర పరిస్థితులు ఉండేవి. ఫలితంగా ఆరోగ్య సంరక్షణ సేవలు పొందడంలో జాప్యంతో పాటు కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు సర్వసాధారణం. అయితే పిఎం జేఏవైతో పేదల జీవన వాస్తవంగా మిగిలిన ఈ దురవస్థ తప్పింది. ప్రస్తుతం ద్వితీయ తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి కుటుంబానికి ఏటా 5 లక్షల రూపాయల నగదు కాగిత రహిత ఆరోగ్య బీమా రక్షణ లభిస్తుంది. ఈ విధంగా నిరుపేదలకు ఈ పథకం ఆరోగ్య భద్రతా వలయాన్ని ఏర్పరిచింది. ఈ ప్రగతిశీల మార్పుతో 2025 జూన్ నాటికి పిఎం జేఏవై కింద 9 కోట్ల మందికి పైగా పేదలు ఆసుపత్రులలో 100 కోట్లకు పైగా విలువైన ఆరోగ్య సేవలు పొందారు. మొత్తం 32,000కు పైగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పుడు ఈ పథకం పరిధిలో ఉన్నాయి. వీటిలో 46% ప్రైవేట్ ఆసుపత్రులు కాగా దేశంలో ఎక్కడున్నా చికిత్స లభించే వీలున్నందున వలస కార్మికులు, సీజన్ల వారి పనులు చేసే కూలీలు, పట్టణ పేదలకు ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే పిఎంజేఏవై అందరికీ ఒకే విధంగా వర్తించదనే వాస్తవం గమనార్హం. అయినప్పటికీ 2022లో సవరించిన ఆరోగ్య ప్రయోజనాల ప్యాకేజీల కింద 27 ప్రత్యేక వైద్య సేవల సంబంధిత 1961 చికిత్స విధానాలు లభ్యమవుతాయి. ఆయా రాష్ట్రాల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ప్రామాణీకరణకు వీలుంటుంది. దీంతోపాటు ఇది నాణ్యత మెరుగుదల మీద ప్రధానంగా దృష్టి సారిస్తుంది. నాణ్యత ధృవీకరణ కార్యక్రమం కింద ఈ పథకం పరిధిలోకి వచ్చే దాదాపు 400 ఆసుపత్రులపై సమగ్ర తనిఖీ నిర్వహించారు. ఏదేమైనా ఈ పథకం సార్వజనీన స్ఫూర్తి ఇప్పటికే రుజువైంది.

కింద ఇప్పటిదాకా ఆసుపత్రులలో చికిత్స పొందిన వారిలో దాదాపు 50% మహిళలే కావడం గమనార్హం. ఇక సమానత్వానికి ప్రాధాన్యమిస్తూ జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ 2023లో లింగ మార్పిడి వ్యక్తులకు ఈ పథకాన్ని వర్తింపజేయడం ఓ కీలక ఘట్టం. సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖతో సంయుక్తంగా లింగ నిర్దిష్ట ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించారు. తద్వారా దేశంలో ఆరోగ్య సంరక్షణ ఒక సేవ మాత్రమే కాదని, గుర్తింపు, స్వయం ప్రతిపత్తి, ఆత్మగౌరవ నిర్ధారణ హక్కుగా మారిందని ప్రభుత్వం బలమైన సంకేతమిచ్చింది. పునరుత్థాన సంరక్షణకు పునాది. ఏ ఆరోగ్య పథకమైనా అది ఎంత పకడ్బందీగా రూపొందినా క్రియాశీల సేవలందించే వేదిక లేనిదే విజయవంతం కాబోదు. ఈ వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏఏఎం పిఎంఏబిహెచ్ఐఎంలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో సేవల సౌలభ్యం కొనసాగింపుపై పిఎంజేఏవై ఏబిడిఎం దృష్టి సారించగా ఏఏఎం పిఎంఏబిహెచ్ఐఎం ప్రజారోగ్య వ్యవస్థ భౌతిక మౌలిక సదుపాయాల ఉన్నతీకరణకు తోడ్పడతాయి. కార్యక్రమంలోని ఈ అంశం త్రిసూత్ర వ్యూహంతో ముడిపడి ఉంది. మొదటిది సమీకృత ప్రజారోగ్య రోగ నిర్ధారణ ప్రయోగశాలలు, వ్యాధి నిఘా కేంద్రాలు, అంటువ్యాధులపై నిఘా కోసం జాతీయ వేదికలు వంటి వాటి ద్వారా తొలుత ఆరోగ్య నిఘా ప్రతిస్పందన విధానాల బలోపేతం. రెండవది నివారించగల మరణాల తగ్గింపు, సంరక్షణ సంసిద్ధత మెరుగుదిశగా ప్రాణరక్షక చికిత్స భవనాలు, అత్యవసర సేవల సౌలభ్య కల్పన. మూడవది ఏఏఎంల ద్వారా తొలిదశ ఆరోగ్య సంరక్షణ, ఇవి సమగ్ర సేవలందించే నవీకృత ఆరోగ్య శ్రేయో కేంద్రాలు. వీటిలో రోగ నిర్ధారణ, మాతా శిశు ఆరోగ్యం నుంచి మానసిక ఆరోగ్య సలహాలు, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ దాకా వివిధ రకాల సేవలు అందిస్తాయి. ఈ కార్యక్రమ పరిమాణం అసాధారణం. జాతీయ ఆరోగ్య కార్యక్రమం పిఎంఏబిహెచ్ఐఎంల కింద ఏఏఎంల బలోపేతం వల్ల ఆరోగ్య సంరక్షణ వికేంద్రీకరణతో పాటు సేవలు సామాజిక స్థాయిలో లభిస్తాయి. ఈ కేంద్రాలు ఏబిడిఎం పిఎంజేఏవైలతో అనుసంధానితాలు, డిజిటల్ క్లినికల్ నెట్వర్కులలో ఉన్నత స్థాయి చికిత్సకు సిఫార్సు, పరిశీలానంతర చికిత్స, ఆరోగ్య సమాచార తక్షణ ప్రదానం వగైరా అంశాల్లో ఇవి స్థానిక కేంద్రాలుగా పనిచేస్తాయి. ఏబిడిఎం డిజిటల్ ఆరోగ్య మౌలిక సదుపాయాలతో పౌర సాధికారత. భారత్ వంటి వైవిధ్యభరిత వికేంద్రీకృత దేశంలో డిజిటలీకరణ ఒక ఉపకరణంగా ఉపయోగపడటమే కాకుండా శక్తి సామర్థ్యాలను బహుగుణం చేస్తుంది. ప్రతి పౌరుడు ఆరోగ్య సమాచారాన్ని సురక్షితంగా, పారదర్శకంగా, స్వచ్ఛందంగా నిర్వహించుకోగల స్వేచ్ఛ లక్ష్యంగా ఏబిడిఎం రూపొందింది. ఈ కార్యక్రమానికి 3 డిజిటల్ రిజిస్ట్రీలు కీలక మద్దతునిస్తాయి. ఇందులో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా ఏబిహెచ్ఏ 14 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. దేశంలో ఎక్కడున్నా దీన్ని ఆధారంగా పౌరులు తమ డిజిటల్ ఆరోగ్య రికార్డులను చూసుకోవచ్చు. అలాగే ఆరోగ్య సంరక్షణ వృత్తి నిపుణుల సమాచార నిధి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ హెచ్పిఆర్, అన్ని వైద్య వ్యవస్థలలో లైసెన్స్ల ప్రాక్టీషనర్ల ధృవీకృత జాబితా రూపంలో ఉంటుంది. ఇది విశ్వసనీయ ధృవీకృత సేవల అన్వేషణను సులువు చేస్తుంది. మూడోది ఆరోగ్య సదుపాయాల రిజిస్ట్రీ హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ హెచ్ఎఫ్ఆర్. ఇది అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, ప్రయోగశాలలు, డయాగ్నోస్టిక్ కేంద్రాల సంబంధిత వాస్తవ సమాచార వనరుగా ఉపయోగపడుతుంది. ఈ రిజిస్ట్రీలు 3 కేంద్రీకృత డిజిటల్ ప్రవేశ వేదికలతో ముడిపడి ఉంటాయి. ఇందులో మొదటిది 1 హెల్త్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కన్సెంట్ మేనేజర్. దీని ద్వారా రోగులు నిర్దిష్ట కాలంతో పాటు నిర్దేశిత వైద్యులతో తమ ఆరోగ్య రికార్డులను పంచుకోవచ్చు. రెండోది యూపీఐ తరహాలో రూపొందించిన యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్ యూహెచ్ఐ. ఇది విస్తృత శ్రేణి ఆరోగ్య సేవా ప్రదాతలతో పౌరులను అనుసంధానిస్తుంది. ఆ మేరకు రక్తనిధి సంస్థల సౌలభ్యం, దూర వైద్య సంప్రదింపులు, రోగ నిర్ధారణ పరీక్షలకు

0: ఆర్డర్లు లేదా ఆరోగ్య సేవలు కోరడం వగైరాలు దీని ద్వారా సులభమవుతాయి. మూడోది నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్. ఇది ఆసుపత్రులు చెల్లింపుదారుల మధ్య బీమా క్లెయిమ్లను పారదర్శకంగా కాగితరహితంగా పరిష్కరించగల ఏకీకృత నెట్వర్క్. దేశవ్యాప్తంగా 2025 మధ్య నాటికి 79 కోట్లకు పైగా ఏబిహెచ్ఐలు నమోదయ్యాయి. అలాగే 6.5 లక్షల మందికి పైగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు హెచ్పిఆర్ జాబితాలో చేరారు. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆరోగ్య సేవలందించే దాదాపు 100,000 దాకా సంస్థలు రోగుల రికార్డులను అనుసంధానించాయి. దీనివల్ల ఆరోగ్య సంరక్షణ శ్రేణిలో రోగికి సేవా ప్రదాతలకు దీర్ఘకాలిక ఆరోగ్య చరిత్ర రికార్డుల లభ్యత సుగమమైంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: జాతీయ విశేషాలు విన్నారు కదా, ఇప్పుడు స్వల్ప విరామానంతరం మన ప్రపంచం సంచిక కార్యక్రమం కొనసాగుతుంది.

సమకాలీన సమాజంలో సంస్కృత భాషా ప్రాముఖ్యత ఈ అంశం గురించి తెలుసుకుందాం. సంస్కృతం కేవలం ఒక భాష కాదు, ఒక వీక్షణ, ఒక జ్ఞానం, ఒక జీవనం. ఆధునిక కాలంలో మనం ఎదుర్కొంటున్న పలు సందిగ్ధాలు తొలగించుకునేందుకు ప్రాచీన విజ్ఞానం వైపు చూసే ధోరణులు పెరుగుతున్న ప్రస్తుత ప్రపంచంలో సంస్కృత భాష ప్రాధాన్యం ఇంకా పెరుగుతోంది అని మనకు రచయిత, ఢిల్లీ విశ్వవిద్యాలయం సెయింట్ స్టీఫెన్ కాలేజ్ సంస్కృత శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రభూషణ్ జూ ఈ వ్యాసం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. కవిత్వం రాయడం నుంచి మన మస్తిష్కంలోని ఆలోచనలకు ఊహాత్మక అక్షర రూపం కల్పించడం వరకు అన్ని పనులు కృత్రిమ మీద చేస్తున్న ప్రస్తుత డిజిటల్ యుగంలో సుమారుగా 3000 సంవత్సరాల క్రితం నాటి సంస్కృత భాష పట్ల ఆసక్తి పెరుగుతోందంటే ఆశ్చర్యం కలుగుతుంది. సంస్కృతం ఒకప్పుడు భారత ఉపఖండం అంతటా విస్తృతంగా మాట్లాడిన భాష, మానవాళిలోని అత్యంత లోతైన భావాలను కూడా ప్రతిబింబిస్తూ మేధావుల భాషా మాధ్యమంగా నిలిచింది. అలాంటి సంస్కృతాన్ని సమకాలీన సమాజంలో గతకాలపు అవశేషంగా కొట్టిపడేయడం పరిపాటిగా మారింది. అది నిజమేనా, లేదంటే ఆధునిక నాగరికతకు అంతర్వాహినిగా పారుతున్న మన వర్తమానంలో వెలుగులు వ్యాపింపజేయడానికి సిద్ధంగా ఉన్న కాలగతి అంటూ లేని ఒక ప్రవాహమా అనే పరిశీలన అవసరం. ఈ నేపథ్యంలోనే నేటి సమాజంలో సంస్కృత భాష ప్రాధాన్యం పూర్వ సాంస్కృతిక వైభవ ప్రతీకగా కాకుండా శాశ్వత జ్ఞానం, మేధోపరమైన స్పష్టత, అనూహ్యమైన వినియోగశీలత గల భాషగా సంస్కృతం ఎంత కీలకం అన్న విషయాలను పరిశీలిద్దాం. సంస్కృతం భారత నాగరికతకు ఆత్మ. సంస్కృతం కేవలం భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే సాధనం కాదు, నాగరికతకు సంబంధించిన జ్ఞాపకాలను తదుపరి తరాలకు అందించే ఒక నావ. ఋగ్వేదం నుంచి భగవద్గీత వరకు, న్యాయశాస్త్రం నుంచి ఆయుర్వేదం వరకు అన్ని రకాల అంశాలు, ఆలోచనా ధోరణులు, కళలు, ప్రాచీన భారత అన్వేషణలను వేల సంవత్సరాల తరబడి తదుపరి తరాలకు అందిస్తున్న ఒక సజీవ వాహిని. భారతదేశ తత్వశాస్త్ర సాంప్రదాయాలు, సాంప్రదాయిక కళలు, ఆచార వ్యవహారాలన్నింటికీ అనుసంధానం చేసే ఒక దారం. భారతదేశ పూర్వ వైభవానికి సంస్కృతం కేవలం ఒక చిహ్నం కాదు, ప్రపంచంలోని అత్యంత సంక్లిష్ట అతిభౌతిక విచారణలు, కళాత్మక విజయాలకు ఈ భాషలోనే అక్షర రూపం కల్పించారు. నేడు ప్రపంచ యువనికపై భారతదేశం తన

0: మేధో వారసత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో కేవలం ఒక గుర్తింపు చిహ్నంగా కాకుండా సజీవ మేధో సాంప్రదాయంగా సంస్కృతం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితత్వం, తర్కాల కలబోత, వ్యాకరణం. సంస్కృత భాషకు గల అత్యంత అసాధారణమైన లక్షణం వ్యాకరణం. పాణిని అష్టాధ్యాయిలో వ్యాకరణ సూత్రాలు అందించారు. 4000 సంక్లిష్టమైన నిబంధనలతో కూడిన ఈ వ్యాకరణం సంపూర్ణ ఖచ్చితత్వంతో అల్గారిథం తరహాలో ఉంటుంది. భాషా శాస్త్రవేత్తలు, కంప్యూటర్ నిపుణులు కూడా ఈ వ్యాకరణాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఆధునిక కాలం నాటి ప్రోగ్రామింగ్ భాషతో సమానమైనదిగా దాన్ని సరిపోల్చారు. కృత్రిమ మేధ, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి విభాగాలకు సంస్కృతంలో మూలాలు అన్వేషించే ప్రయత్నానికి ఇది దారితీసింది. ఆ భాషకు గల క్రమబద్ధత, ఎలాంటి గందరగోళానికి తావులేని స్వభావం కారణంగా దాన్ని కంప్యూటేషనల్ మోడల్గా కూడా పరిగణించగలుగుతున్నారు. భారీ సంఖ్యలో సంస్కృత ప్రతులను విశ్లేషించేందుకు సహాయపడే ఏఐ ఉపకరణాలను అభివృద్ధి చేసే ప్రయత్నం జరుగుతోంది. భాషా సమన్వయాలే టెక్నాలజీని నడిపిస్తున్న ప్రస్తుత ప్రపంచంలో సంస్కృత భాష నిర్మాణం ఆశ్చర్యకరమైన అవకాశాలను అందిస్తుంది. కానీ ఆ అవకాశాలు కనుగొనేందుకు ఇంతవరకు ఎలాంటి ప్రయత్నం జరగలేదు. సంస్కృతం అంటే ఆచార వ్యవహారాలు కాదు, జ్ఞానం. సాధారణ కోణంలో చూసినట్టయితే సంస్కృతం మతపరమైన ఆచారాలు, ఆధ్యాత్మిక శ్లోకాల్లో వినిపిస్తూ ఉంటుంది. వేదాలు, ఉపనిషత్తులు, దేవాలయాల్లో జరిగే ఉత్సవాలకు సంబంధించిన భాష సంస్కృతం అనే భావం ఉంది. కానీ ఇది విస్తృత చిత్రపటంలో ఒక భాగం మాత్రమే. ప్రాచీన సాంస్కృతిక సాహిత్యం విస్తృతి ఎంతో విశాలంగా ఉంటుంది. కవిత్వం, నాటకం, భాషాశాస్త్రం, వైద్యశాస్త్రం, ఖగోళ శాస్త్రం, న్యాయశాస్త్రం, కళలు, ఇలా ఎన్నో శాఖోపశాఖలుగా విస్తరించింది. ఉదాహరణకి ప్రాచీన గ్రంథం సూర్య సిద్ధాంత ఆశ్చర్యపరిచే రీతిలో ఆధునిక గణిత శాస్త్రం ఆధారంగా గ్రహాల కదలికల గురించి చర్చిస్తుంది. ఆయుర్వేద గ్రంథాలు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సా విధానాలను వివరించాయి. అర్థశాస్త్రం పరిపాలన, రాజకీయ ఆర్థిక వ్యవస్థ గురించి లోతుగా వివరిస్తుంది. ఇవి కేవలం మతపరమైన గ్రంథాలు కావు, నేటి సమాజంలో కూడా ఉపయోగపడగల మేధోపూర్వక రచనలు. ప్రస్తుత ప్రపంచం సమగ్ర ఆరోగ్యం, సుస్థిర జీవనం, సమగ్ర జ్ఞానం దిశగా అడుగులేస్తున్న ప్రస్తుత కాలంలో ఉత్సుకతను రేకెత్తించే రచనలుగా కాకుండా ప్రపంచ జ్ఞాన దీపికలుగా ఈ సంస్కృత గ్రంథాల పాత్రపై అధ్యయనాలు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: మరిన్ని విశేషాలతో వచ్చే సంచికలో కలుసుకుందాం. అందాక సెలవు, మరి నమస్తే.

0: మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. మే 9వ తేదీ నుండి ప్రసారమవుతుంది పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ షగున్ చోప్రా. ద హెడ్లైన్స్. సువేందు అధికారి టు టేక్ ఓత్ యాజ్ ఫస్ట్ బీజేపీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ దిస్ మార్నింగ్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా టు అటెండ్ ద స్వేరింగ్ ఇన్ సెరమనీ. Uncertainty continues over government formation in Tamil Nadu. Lieutenant General N.S. Raja Subramani appointed new Chief of Defence Staff. IMD forecasts heavy rainfall over Keralam, South Interior Karnataka, Tamil Nadu and Puducherry during next 2 days. And in football, India scripts history by qualifying for AFC Under-17 Women's Asian Cup quarter-finals for the first time.

0: increasingly caught in crossfire between two sides, even as diplomatic efforts continue for a negotiated pause in tensions. Vinod Kumar for Akashvani News from Dubai.
1: The India Meteorological Department has forecast heavy rainfall over Kerala, Mahi, Lakshadweep, South Interior Karnataka, Tamil Nadu, Puducherry and Karaikal for the next 2 days. According to the IMD, Bihar, Chhattisgarh, Gangetic, West Bengal, Jharkhand and Vidarbha are likely to experience thundersquall with wind speeds reaching beyond 50 km per hour today. Meanwhile, heat wave conditions are expected to prevail over Gujarat and West Rajasthan till Thursday. IMD has further predicted gradual rise in maximum temperature by 2 to 5 degrees Celsius over western and northwestern parts of the country till tomorrow. On to sports now. In football, India scripted history by qualifying for the quarterfinals of the AFC Under-17 Women's Asian Cup for the first time with a commanding 4-0 victory over Lebanon in their final Group B fixture at Suzhou in China yesterday. For India, Pritika Barman, Alva Devi St. Jam and Joya scored goals. Reaching the semi-finals of this tournament would guarantee India a spot in the 2026 FIFA Under-17 Women's World Cup. In IPL cricket, Kolkata Knight Riders defeated Delhi Capitals by 8 wickets at Arun Jaitley Stadium in Delhi last night. Today, Rajasthan Royals will face Gujarat Titans at Sawai Man Singh Stadium in Jaipur. The match will begin at 7:30 p.m. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
2: Thank you, Shagun. All the newspapers cover the nation's political fervor. Dada to replace Didi in West Bengal. Vijay meets governor again. Left on hold is the headline in Hindustan Times. While the Times of India writes, Bengal's Adhikari Suvendu to be state's first BJP CM. Uncertainty continues in Tamil Nadu government formation, cites the Hindu. The Indian Express quotes Rajnath Singh describing Operation Sindoor as short duration, deep penetration and high impact operation. Under the headline, Operation Sindoor showcased our capabilities, ethos. China admits backing Pakistan during conflict with India, writes the Pioneer. SC raps Punjab police for letting off drug sharks, cites the Tribune. US awaits Iran response to peace proposal as Gulf fighting flares up, reports the Indian Express. The Asian Age in an exclusive title for both US and Iran, peace the only choice, writes that the reality of the war is that the two major combatants need peace, and it is up to the US to rein in Israel and its action in Lebanon. The only hope is negotiations will begin in earnest during another 30-day ceasefire, as envisaged in the latest peace plan. And finally, Google explores major AI infra investments in India, notes Financial Express. Elaborating, tech giant Google is exploring investment opportunities in India across AI as well as of servers and drones. And with that, it's back to you, Shagun.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Suvendu Adhikari to take oath as first BJP Chief Minister of West Bengal this morning. Prime Minister Narendra Modi and Home Minister Amit Shah to attend the swearing-in ceremony. Uncertainty continues over government formation in Tamil Nadu. Lieutenant General N.S. Rajasubramani appointed new Chief of Defence Staff. IMD forecasts heavy rainfall over Keralam, South Interior Karnataka, Tamil Nadu and Puducherry during next 2 days. And in football, India scripts history by qualifying for AFC Under-17 Women's Asian Cup quarterfinals for the first time. And with that, we end the morning news. Have a nice day.
3: Akashvani ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
4: జాయింట్ కలెక్టర్గా వైకోమ్ నిధియాదేవి, కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన, జిల్లాకు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 2వ స్థానం, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కేవీఎస్ఎం మూర్తి. కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా వైకోమ్ నిధియాదేవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రమైన అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమె మాట్లాడుతూ, అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అల్లవరం మండలం వాడలరేవు తీర ప్రాంతం భౌగోళికంగా చాలా కీలకమైనదని, తీర ప్రాంతంలో సముద్రపు కోతను అరికట్టేందుకు గ్రోయిన్స్ తోటల పెంపకానికి ఓఎన్జీసీ సహకారంతో సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్.

వెల్లడించారు. ఓఎన్జీసీ, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో అమలాపురం కలెక్టరేట్లో సమావేశమై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓఎన్జీసీ కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహిస్తున్న ఓడలరేవు సముద్రతీర ప్రాంత రక్షణ కవచంగా నిలిచేలా తోటల పెంపకం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలోని శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో 12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీనివాసం భవనం మరియు 54 గదుల డార్మెటరీలకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులకు మెరుగైన వసతి, దర్శన సౌకర్యాలు కల్పించేందుకు పురాతన ఆలయాలు అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. మందపల్లి మందేశ్వర స్వామి ఆలయానికి 4.2 కోట్ల రూపాయలు, మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయానికి 4 కోట్ల రూపాయలు, కుండలేశ్వరంలోని అన్నదాన భవన నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. భారతదేశంలో 17వ జనాభా గణన 2027 ఒక చారిత్రాత్మక ఘట్టమని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు సాంకేతిక సహాయకులతో జనాభా గణన ప్రక్రియను పారదర్శంగా నిర్వహించేందుకు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ విప్లవం ద్వారా మునుపెన్నడూ లేని విధంగా పౌరులు తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే స్వయం గణన సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆత్రేయపురం మండలం లొల్లలాకులు కాలువల మూసివేత సమయంలో ఆధునీకరణ, రోడ్ల విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 74.2 కోట్ల రూపాయలు కేటాయించిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. లొల్లలాకులు బొబ్బర్లంక రావులపాలెం రోడ్డును 12.5 మీటర్ల వెడల్పుతో రాష్ట్ర రహదారి విస్తరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. తీరప్రాంత మహిళలు వినూత్న ఆలోచనలతో ఆర్థిక పరిపుష్టి సాధించాలని, సముద్రపు నాచు సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు మత్స్యశాఖల సంయుక్త ఆధ్వర్యంలో తీరప్రాంత 7 మండలాల డ్వాక్రా మహిళలకు జీవనోపాధుల కల్పనలో సముద్రపు నాచు పెంపకం జీవనోపాధి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రానున్న మే 15 నాటికి 100 క్లస్టర్లను ప్రారంభించాలని కలెక్టర్ లక్ష్యంగా నిర్ణయించారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. 100 రోజుల ప్రణాళికను అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలలు మంచి ఫలితాలను సాధించగలిగాయి. జిల్లా నుండి 19,038 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 18,343 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 95.85% ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. జిల్లాలోని సామంతకూరు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన సిరిగినేడి రిషిత లక్ష్మీనిహారిక 596 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. రబీ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట రైతు సేవా కేంద్రం వద్ద నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని ధాన్యం సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్నదాతలకు అండగా నిలవడం ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు, ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన నెంబర్ 2255533, మరో నెంబర్ 2968 9890. ఈ నెంబర్లకు ఫోన్ చేసి శ్రోతలు తమకు ఇష్టమైన పాటను కోరుకోవచ్చు. దూర ప్రాంతాల వారికి ఎస్టీడీ కోడ్ 0854. మరి కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు. మొదటి కాలర్ ఎవరు చూద్దాం. హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం.
1: హలో సార్, నమస్తే. శుభోదయం.
0: శుభోదయం, నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి?
1: ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేకల శివయ్య మాట్లాడుతున్నాను సార్.
0: మేకల శివయ్య గారు, బాగున్నారా?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారా?
0: మేము బాగున్నామండి. కాల్ తగులుతానే ధర్మవరం నుంచే కాల్స్ జరుగుతాయి మాకు.

0: ఈ లోపల ధర్మవరం కాస్త ఎక్కువ ఉన్నాయి సార్.
1: అవును, ధర్మవరంలో అభిమానులు ఎక్కువ రేడియోకి.
0: అవును సార్.
1: చెప్పండి శివయ్య గారు.
0: సార్ అడవి దొంగ సార్ సినిమా పేరు.
1: అడవి దొంగ. అందులోంచి
0: వీర విక్రమ.
1: వీర విక్రమ ధీర దిగ్గజ.
0: అవును సార్.
1: పని చేస్తున్నారా, స్టార్ట్ చేశారా
0: సార్?
1: పని స్టార్ట్ అయిందా అంటున్నా.
0: చేసినాం సార్, మగ్గులో ఉన్నాము.
1: అవునా, ఓకే ఓకే శివయ్య గారు. మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
0: కోరుతున్నా శ్రోతలు సార్.
1: చెప్పండి.
0: మేకల శివయ్య, కాంతమ్మ, శశిధర్, సాయిలక్ష్మి, షణ్ముఖ, ఈశ్వర్, లోకేశ్వరి సార్.
1: ఓకే ఓకే శివయ్య గారు.
0: ఓకే సార్, ధన్యవాదములు.
1: ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. మీరు కోరిన పాట వస్తుంది, విందాం.

హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? శివకోట్ నుంచి. ఏం పేరు మీ పేరు? జబ్బారు గారు. బాగున్నారా? బాగున్నాను జబ్బారు గారు. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు? గృహప్రవేశం. గృహప్రవేశం నుంచి. ఓకే, టిఫిన్ చేశారా? అవునా, అన్నా క్యాంటీన్లో చేశారా? ఓకే ఓకే. 5 రూపాయల టిఫిన్ బాగుందా? పొంగల్ పెట్టారా?

వెరీ గుడ్. కడుపు నిండా తిన్నారా లేదా? అవునా? ఓకే ఓకే ఓకే, చెప్పండి. అంతేనా? ఓకే జబ్బార్ గారు, మీరు కోరిన పాట వస్తుంది, దారి చూపిన దేవత పాట విందామా? ఓకే అండి.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచ

0: పడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
2: నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
2: నార్పల సార్, మా ఊరు
1: నార్పల. మీ పేరు?
2: పని పేరు మాబ్జాన్ సార్.
1: మాబ్జానా బాబ్జానా?
2: మాబ్జాన్.
1: మాబ్జాన్, మాబ్జాన్. ఓకే, బాబ్జాన్ ఎక్కువగా ఉంటాం పేర్లు.

0: రంగాపురం అంటే ఎక్కడ ఉండేది?
1: ఇక్కడే సార్, గూగుడు సైడ్.
0: గూగుడు సైడా? ఓహో, ఓకే. ఎక్కువ అంటే కనకాంబరాలేనా, మల్లెపూలు కూడా పెంచుతారు అక్కడ?
1: మల్లెపూలు అన్నీ ఉంటాయి సార్.
0: పూల తోటలు ఎక్కువనా?
1: పూల తోటలు ఎక్కువ.
0: ఓకే. ఇప్పుడు సీజనా ఇది కనకాంబరాలకి?
1: సీజన్ సార్.
0: ఓకే. అంటే పొద్దున్న ఎన్ని గంటలకు పోయినారు పనికి?
1: మేము సార్ 6 గంటలకు వచ్చినాం సార్.
0: చల్ల పొద్దునే చేసుకొని రావాలి, ఎండ పడకనే. చెప్పండి మాబ్జాన్ గారు, ఏ పాట విందాం? చెప్పండి మాబ్జాన్
1: గారు.
0: ఏదండి?
1: ప్రేమ
0: పావురాలు. ఏదండి? మున్నానా? ఓహో, ఎంతమంది పోయినారు, ఎంతమంది ఉన్నారు అక్కడ? హలో,
1: 16 మంది.
0: అందరూ వింటున్నారా రేడియో?
1: అందరూ వింటాం సార్.
0: ఆహా, ఓకే ఓకే, చాలా సంతోషము. ఇంకా ఎవరెవరు ఉన్నారు, మాట్లాడతారా?
1: మాట్లాడతారా సార్? నేను బీబీజాన్ సార్.
0: బీబీజాన్ గారు, అయినా మీకు అభినందనలు చెప్పాలి, ఎందుకంటే అందరూ కలిసి రేడియో వింటూ హాయిగా పని చేసుకుంటున్నారు.
1: రేడియో వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఇదిగా ఉంది సార్, బాగా పాట వింటా సార్, పాట వింటా తింటాం సార్, నంబర్ కానీ మీకు బాగా తగులుతాను సార్.
0: అవునులేండి, కరెక్టే. అంటే మీరు అంత ఇష్టంగా చేస్తే మరి తగులుతుంది కదా
1: సార్. ఇదేందుకు మాట్లాడతాయా? ఇంకా సార్ ఇంకోరు మాట్లాడతారంటే
0: ఇవ్వండి.
1: నూర్జహాన్ సార్ నా పేరు.
0: నూర్జహాన్ గారు
1: సార్,
0: మీరంతా ఒకే ఏరియాలో ఉంటారా?
1: ఒకే ఏరియాలో ఒకే తోటలో ఉంటాం సార్ మేము.
0: ఇక్కడ ఇక్కడ నార్పల్లో ఉంటారా? నార్పల్లో?
1: నార్పల్ నుంచి రంగాపురం గూగుడు సైడ్ పనికి వస్తాం సార్, 6 గంటలకి.
0: ఓకే. నార్పల్లలో ఒకే వీధిలో ఉంటారా మీరు?
1: ఒకే వీధిలోనే ఉంటాం సార్.
0: అవును, చాలా సంతోషం. అందరూ కలిసి పనికి వెళ్తే ఆడుతూ పాడుతూ పని చేసుకుంటున్నారు
1: సార్.
0: ఓకే నూర్జహాన్ గారు, ఈ ప్రేపారాల్లో ఏ పాట కోరిండేది?
1: ఏ పాట అయినా సార్.
0: ఏ పాట అయినా? మాబ్జాన్ గారు ఏదో కోరారు.
1: మాబ్జాన్ గారు మీరు కోరలేదు. అదే సార్, ప్రేమ పావురాలు సాంగ్ ఏంటి సార్?
0: అదే ప్రేమ పావురాల్లో ఏ పాట? 10 పాటలు ఉన్నా
1: సరే, ఏ పాట అయినా సార్.
0: ఓ పావురమా అదేద్దామా
1: సార్? మా ఇంటైమ మాట్లాడతారంటే 2 మాటలు మాట్లాడండి సార్.
0: అవునా, ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి. హలో,
1: హలో సార్, నమస్తే.
0: నమస్తే అండి, మీ పేరు?
1: ఈశ్వరమ్మ.
0: ఈశ్వరమ్మ గారు, మీదేనా ఈ తోట?
1: మాదే సార్.
0: ఎన్ని ఎకరాలు పెట్టారు?
1: ఎకరన్నర పెట్టినా సార్.
0: అబ్బో, కనకాంబరాలు?
1: కనకాంబరాలు సార్.
0: బాగుందా పంట?
1: బాగుంది సార్.
0: బాగా లాభదాయకమేనా?
1: లాభదాయకమే, రేట్లు ఉంటే లాభదాయకమే సార్.
0: ఇప్పుడు బాగానే ఉన్నట్లున్నాయి కదా రేట్లు? లేవా?
1: ఇప్పుడు బాగానే ఉన్నాయి సార్, ఒక నెల అవుతుంది.
0: అవునా? ఓకే ఓకే. ఓకే ఓకే. మరి మీరంతా కోరిన ప్రేమ పావురాలు చిత్రం నుంచి పాట వస్తుంది, విందామా?
1: అవునులే సార్.
0: ఓకేనండి, హాయిగా పని చేసుకుంటూ పాట వినండి. అవునా, అరటి బొప్పాయి కూడా ఉన్నాయి. ఓకే ఓకే ఓకేనండి, చాలా సంతోషం మీరు కాల్ చేసినందుకు.
1: రంగాపురం సర్పంచ్ భార్య.
0: అవునా, ఓకే, చాలా సంతోషం అండి. ప్రేమ పోరాలు అడిగారు మీ వారంతా రంగాపురం వాసులు, వారి కోరిక మేరకు ఈ పాట వస్తుంది, విందాం.
1: ఓకే సార్, ఉంటా.
0: మంచిదండి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే సార్.
0: నమస్తే.
1: ఖాదర్ భాష సార్, నెల్లూరు నుంచి. బాగున్నారు సార్?
0: బాగున్నామండి. నెల్లూరు ఖాదర్ భాష గారు,
1: టైలర్.
0: టైలర్ ఖాదర్ భాష గారు, బాగున్నారా మీరు?
1: బాగున్నాను సార్.
0: చెప్పండి ఖాదర్ భాష గారు, ఏ పాట విందాం ఈరోజు?
1: ఈరోజు ఆత్మగౌరవంలో విన్నాం సార్.
0: ఆత్మగౌరవం. ఖాదర్ భాష గారు, ఎట్లుంది అక్కడ? వర్షాలు పడుతున్నాయా? ఎండలు ఎక్కువ ఉన్నాయా?
1: ఎండలు కొద్దిగా ఒక రెండు రోజులు కొద్దిగా మారింది సార్ వాతావరణం.
0: వర్షం పడిందా?
1: లేదా పెద్దగా పడలే, సన్న సన్న చినుకులు.
0: చిన్న చినుకులే.
1: చిన్న చినుకులే.
0: ఎండలు నెల్లూరులో ఎండలు ఎక్కువ ఉంటాయనుకుంటా కదా?
1: భయంకరంగా సార్.
0: ఎందుకంటే సముద్రం పక్కలో ఉంటుంది కాబట్టి.
1: సముద్రం ఉందిగా, పెన్నాగుడు ఉంది దగ్గరలో. అయినా కూడా మూడు దాకా బాగా తీవ్రంగా ఉంటుంది మూడు దాకా.
0: ఓకే, మరి ఎట్లా చేస్తున్నారు ఎండలకు రక్షణగా, ఎండల నుంచి రక్షించేందుకు?
1: 11 నుంచి వచ్చే సమస్యలే బయటికి. ఈ మధ్యలో వాటర్ బాగా కలిపేసి నీళ్లు లాగా అవి తాగటమే.
0: మజ్జిగ పలు చెట్టు మజ్జిగ తాగడం
1: అంతే. ఎందుకని కూల్ డ్రింక్స్ లే మళ్ళా. కూల్ ప్యాకెట్ రెండు ప్యాకెట్ వేసుకుంటే
0: ఏంటి మజ్జిగ
1: దాంట్లో వాటర్ కలిపిస్తే తాగటమే.
0: అంతేలేండి, పలు చెట్టు మజ్జిగ ఆరోగ్యానికి మంచిది, చలవ కూడా చేస్తుంది, ఎండకి ఉపశమనం కలిగిస్తుంది. కరెక్టేనండి. భాష గారు చెప్పండి, ఆత్మగౌరవం నుంచి ఏ పాట?
1: ఒక పూల బాణం కదిలింది మదిలో.
0: ఒక పూల బాణం కదిలింది మదిలోనా?
1: ఓకే,

0: పేరుస్తారా పాట.
1: మంచి మెలోడీ సాంగ్ కదా అది. ఓకే ఓకేనండి. ఓకే కాదర్ భాష గారు, మీరు కొన్ని పాట వస్తుంది విందామా?
0: సార్ ధన్యవాదాలు.
1: మంచిదండి.

0: అత్యాధునిక పరికరాలతో కంటి పరీక్షలు, పుట్లు లేకుండా ఫ్యాకో పద్ధతిలో శుక్లాలకు చికిత్స,
1: ఎస్బీఐ, ఐసీఐసీఐ, రిలయన్స్, గెలాక్సీ మొదలగు హెల్త్ ఇన్సూరెన్స్ కలవారికి క్యాష్లెస్ సౌకర్యం కలదు. అర్హత కలిగిన వారికి నేత్రజ్యోతి ట్రస్ట్ ద్వారా ఉచిత తక్కువ ధరలలో కంటి ఆపరేషన్లు కలవు.
0: ఫిజిషియన్ డాక్టర్ అరవింద్ కుమార్ ఎండి గారిని సంప్రదించండి. అరవింద్ డయాబెటిక్ అండ్ ఐ హాస్పిటల్, సాయినగర్ ఫస్ట్ క్రాస్, అనంతపురం. ఫోన్ 9441324469.
2: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
3: హలో, నమస్కారం సార్.
2: నమస్కారం అండి, ఎవరు?
3: నేను సార్, తిరుపతి నుండి ఓబులరెడ్డి సార్. 2 నెలలు అయింది సార్.
2: తిరుపతి ఓబులరెడ్డి గారు?
3: అవును సార్.
2: ఓకే ఓకే, చాలా సంతోషం అండి ఓబులరెడ్డి గారు 2 నెలల తర్వాత చేసినందుకు.
3: అవును సార్, ఎందుకంటే ప్రజలు కోరుకోవాలి కదా సార్, ఒకరికి ఏమన్నా చేసుకుంటే బాగుండదు కదా.
2: అవునవునవును, కరెక్టే.
3: అవును సార్.
2: ఓకే, చెప్పండి ఓబులరెడ్డి గారు, ఏ పాట విందాం ఈరోజు?
3: అంటే రోజులు మారి చిత్రంలో.
2: రోజులు మారాయి.
3: అవును సార్. ఒలియా ఒలియా రావేద పొలిగాడ అనే పాట కావాలి సార్.
2: ఒలియా ఒలియా, ఓకే ఓకే. ఎవరు, ఘంటసాల గారు పాడిండేది కదా పాట?
3: అవును సార్, ఘంటసాల అంతా పాడతారు సార్.
2: ఓకే ఓకే, చెప్పండి. ఇంకా కోరుతున్న శ్రోతలు చెప్తారా?
3: చెప్తాను సార్.
2: చెప్పండి.
3: జి రమేష్, ఇంకొక రమేష్.
2: ఇంకొక రమేషా?
3: ఇద్దరున్నారు సార్ రమేష్ లో.
2: అంటే జి రమేష్, ఇంకొక రమేష్. ఇంకొక రమేష్ ఇనిషియల్ ఏంటి?

0: పీనే ఏదో ఉంది సార్.
1: అవునా? ఓకే ఓకే ఓకే, చెప్పండి.
0: బాలాజీ, భాస్కరు, మురళి, ఎన్ వెంకట్రమణ, ఓలేసు, విశ్వనాథు, హరి, బుజ్జమ్మ, మిగతా వాళ్ళందరి కోసం సార్.
1: అందరి కోసం చాలా బాగా గుర్తుపెట్టుకొని చక్కగా చెప్పారు పేర్లన్నీ. మీరందరి కోసం పాట వస్తుంది, విందామా? ఒలియో ఒలియో
0: విందాం సార్. బాయ్ సార్.
1: రోజులు మారాయి చిత్రం నుంచి.
0: అవును సార్.
1: ఓకేనండి, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.
0: బాయ్ సార్. ధన్యవాదాలు సార్.
1: మంచిది.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: పుల్లన్న సార్, నా పేరు సమస గ్రహం. బాగున్నారా సార్?
0: పుల్లన్న గారు.

0: బాగున్నాం. మీరు బాగున్నారు కదా?
1: సార్
0: సనప పుల్లన్న గారు
1: దొంగరాముడులో సార్ చిత్రం దొంగరాముడు.
0: దొంగరాముడు
1: అనురాగం విరిసేన ఓ రాజా అనుతాపం తీరేనా సార్?
0: దొంగరాముడు నాగేశ్వరరావు గారిదే అది?
1: అవును అవును అవును సార్.
0: దొంగరాముడు, ఓకే. దొంగరాముడు అనురాగం విరిసేనానే?
1: అవును సార్.
0: భలే తాత మన బాబుజీ అందచందాల అనేది చిగురాకులలో దొంగరాముల్లో నాలుగు పాటలు ఉన్నాయి. అందచందాల, భలే తాత మన బాపూజీ, చెరసాల పాలైన చిగురాకులలో. చిగురాకుల్లో బాగుంటుంది సాంగ్. ఓకే, వందనాలు పుల్లన్న గారు. మీకు అందరికి మీరుంటే మేము ఉన్నట్లే, మీరు ఆరోగ్యంగా ఉంటే మేమంతా కూడా ఆరోగ్యంగా ఉన్నట్లే. అవునవునవునవును, కరెక్ట్. ఓకే పుల్లన్న గారు, ధన్యవాదాలు.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం.
4: గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు?
4: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి సార్.
3: పూతలపట్టు నుంచి నరేందర్ రెడ్డి గారు.
4: అవును సార్. బాగున్నారు సార్?
3: బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు?
4: బాగున్నాం సార్.
3: చెప్పండి నరేందర్ రెడ్డి గారు, ఏ పాట విందాం?
4: చాణక్య చంద్రగుప్త.
3: చాణక్య చంద్రగుప్త.
4: అవును సార్. దాంట్లో సిరిసిరి చిన్నోడా అనే పాట సార్.
3: సిరిసిరి చిన్నోడా?
4: అవును సార్.
3: ఓకే. ఇంకేం చేస్తున్నారు?
4: వ్యవసాయం చేస్తాం సార్. మేమంతా ఇప్పుడైతే

0: దగ్గరనే ఉన్నాం సార్.
1: పూతల పట్టు మామిడికాయలు బాగుంటాయా అక్కడ?
0: అవును సార్, మామిడి మామిడి పంట ప్రసిద్ధి సార్ చిత్తూరు జిల్లాలో.
1: అవునవును. పూతల పట్టు?
0: పూతల పట్టు కూడా ప్రసిద్ధే సార్.
1: అవునా? ఏమిటి కోసం? మామిడికాయల కోసమేనా?
0: అవును సార్, మా చుట్టుపక్కల సుమారు ఒక 6-7 ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్, జ్యూస్ ఫ్యాక్టరీలు.
1: ఓహో, జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అక్కడ?
0: అవును సార్, దండిగా ఉండాలి సార్, జ్యూస్ ఫ్యాక్టరీలో.
1: ఓకే. ఎక్కువ బేనిషాలు పండుతాయా? ఏవి, ఏ రకాలు?
0: బేనిషాలు కూడా పండుతుంది సార్, ఇక్కడ తోతాపురి ఎక్కువ సార్.
1: తోతాపురి? తోతాపురి నుంచి జ్యూస్ చేస్తారా? లేదు కదా.
0: తోతాపురి సార్ ఎక్కువ జ్యూస్ చేసేది.
1: అవునా? ఆహా, ఓకే.
0: అవును సార్.
1: నేనేమనుకున్నా
0: రసాలు స్థాపించండి సార్.
1: నేనేమనుకున్నా అంటే రసాలు ఉంటాయి కదా, రసాల కాయలు అయితే చేస్తారనుకున్నా. తోతాపురి
0: రసాల కాయలు కూడా ఒక 3 రకాలే సార్, ఎక్కువ చేయరు. రసాలలో వచ్చి కాదరు ఇవన్నీ చేస్తారు సార్, పుల్లూర, కాదరు, నీలం. మళ్ళీ బంగిన పల్లె అయితే అది మండీలకు పోతాయి, విదేశాలకు పోతాయి సార్ అవి.
1: అవునులేండి. ఓకే ఓకే. ఓకే నరేందర్ రెడ్డి గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది, సిరి సిరి చిన్నోడా, చాణక్య చంద్రగుప్త చిత్రం నుంచి విందామా?
0: ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు.

0: వినండి. మే 9వ తేదీ నుండి ప్రసారమవుతుంది పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
1: హలో, అభిలాష కార్యక్రమానికి స్వాగతం. హలో హలో, నమస్తే అండి. ఎవరు?
2: వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలము కోరవానిపల్లి సార్.
1: ఇంకా ఏం చేయలేదా అనుకుంటున్నాను. ఇంకా ఏం ఫోన్ చేయలేదు ఈశ్వర్ యాదవ్ గారు అనుకుంటున్నాం.
2: ఏమో చేయదలుచుకోలే చేసినా.
1: చేస్తా అంటారులేండి మీరు.
2: వారానికి ఒకసారి
1: చెప్పండి ఈశ్వర్ గారు, ఏ పాట విందాం?
2: వాగ్దానం అంటే హరికథ కావాలి సార్.
1: హరికథ ఏమో పెద్దది అడిగితే.
2: కళాకారులు కదా, మాకు పెద్దదే కావాలా.
1: ఎందుకంటే
2: రేడియో దగ్గర కళాకారులు ఎప్పుడు 10 మంది ఉంటారు.
1: అవునులేండి,
2: కాబట్టి వాళ్ళ కోసం అడిగినాను. అది లేకపోతే వేరేది అడుగుతా.
1: వేరేది ఏదన్నా దాంట్లో బాగుంటా కదా వేరే పాటలు. తప్పెట్లో అందులోంచి ఇంకో పాట వేరేది ఏదన్నా విందామా? హరికథ అంటే పెద్దగా ఉంటుంది కదా, సగమే వినాల్సి వస్తుంది. అంటే రెస్ట్ కాదు, మాకు రెస్ట్ అవసరం లేదు. మీ ఇలాంటి వాళ్ళ సేవలోనే మేము ఉంటాము కాబట్టి అందరితోనూ రిలీఫ్. మీ సేవలోనే మేము ఉంటాము కాబట్టి ఇంకా ఎక్కువ మందికి అభిమానులకు అవకాశం ఇద్దామని. అవునా? ఓకే ఓకే. వాగ్దానంలో హరికథ దొరకలేదు, దానికోసం అంతే. బాగున్నావా, నిలబడితే ఉన్నాయి. శ్రీగణనాథమా ఇది కదా, శ్రీనగ జాతి.
2: అదే సార్,
1: అదే ఉంది కరెక్టే.
2: మీ పేరు మా కళాకారులు చెప్పుకుంటారు.
1: మా పేరు చెప్పుకుంటారా?
2: నా
1: పేరు సాయి ప్రసాద్ అండి.
2: సాయి ప్రసాద్ గారు, మీ పేరు మారుమారి పోతాయి. మీ డైరెక్టర్ పేరు, మీ పేరు.
1: ఓకే, ధన్యవాదాలు అండి. మరి మీరు కోరిన పాట మంచిదండి.

0: ఇది సీతా కళ్యాణ సత్కథ. నలభై రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన కాస్త పాలు మిరియాలు ఏవైనా?
1: సిద్ధం సిద్ధం.
0: భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే

శబాష్ శబాష్. ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికెత్తెతో ఎంత సోగ

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: హలో, శుభోదయం సార్. సాయి ప్రసాద్.
0: శుభోదయం అండి. ఎవరండి?
1: మధుసూదన్ రెడ్డి సార్, పాపనేపల్లి నుంచి.
0: మధుసూదన్ గారు, పాపనేపల్లి.
1: అవును సార్.
0: చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు, బాగున్నారా?
1: బాగున్నాం సార్. మీరు అందరూ బాగున్నారు సార్?
0: అందరం బాగున్నామండి.
1: చుట్టాలు ఉన్నారు, జాగ్రత్త సార్.
0: రెక్కలు తొడిగి రేపరేపలాడా?
1: అవునవును.
0: ఆ సినిమా పేరంటే ఆ పాట గుర్తొస్తుంది కదా?
1: అంతే కదా.
0: మంచి హుషారైన సాంగ్.
1: అవునవును.
0: ఇంకా ఏం చేస్తున్నారు?
1: ఏం చేస్తావు సార్? తాగక నీళ్ళు లేవు మా ఊరికి.
0: అయ్యో,
1: కలెక్టర్ పోగ్దాం అన్న పెడితే ఫోన్ చేద్దాం అని చెప్తే కలెక్టర్ పోగ్దాం పెట్టుకోకుండా ఉన్నారు.
0: అవునా? నీటికి కొంచెం ఇబ్బందిగా ఉంది అయితే.
1: చాలా ఇబ్బంది సార్. మళ్ళీ ఆడే
0: పాపనేపల్లి టౌన్కి ఎంత దూరం అది?
1: గాలదిన్నకి 3 కిలోమీటర్లు ఉంటుంది సార్.
0: గాలదిన్న నుంచి అవతల?
1: అవును సార్. 4 వస్తుంది, 4-5 వస్తుంది.
0: అంటే బోర్ వాటర్ రాదా?
1: లేదు సార్, గ్రౌండ్ వాటరే తగ్గిపోయింది సార్ ఆల్రెడీ.
0: అంటే ట్యాంకర్స్ ఏమన్నా సప్లై చేయట్లేదా?
1: తోలిస్తున్నారు సార్, తోలిస్తున్నారు. అయినా చాలే సార్ అవి కూడా.
0: ఇబ్బంది. ఏ
1: ఏం సార్?
0: ఏ టైంలో వస్తుంటాయి ట్యాంకర్స్?
1: సాయంత్రం 5 గంటల నుంచి తోలుతారు సార్ ట్రక్కులకి.
0: మార్నింగ్ పొద్దున పూట్ల?
1: పొద్దున్న లేదు సార్, రోజు ప్రతి సాయంత్రం నుంచి రాత్రి 9-10 వరకు తోలుతారు.
0: మళ్ళీ నీళ్ళు కావాలంటే ఏం చేస్తారు మీరు?
1: అంతే సార్, వాళ్ళ కోసం ఎదురు చూడాల,
0: ట్యాంకర్స్ కోసం.
1: అవును సార్.
0: ఓకే ఓకే, సరేనండి. మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
1: ఓకే, విన్నాం సార్.
0: పేర్లు చెప్తారా ఏమన్నా?
1: ఏం లేదు సార్, మన అనంతపూర్ ఇంటున్న శ్రోతలందరి కోసం, మీకోసం, మా కోసం.
0: ఓకే, ధన్యవాదాలండి మధుసూదన్ గారు.

0: హలో అభిలాష, శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఏకచిత్రగానం.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
0: ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమంలో గోపి ఆర్ట్స్ పిక్చర్స్ వారి చిన్న అల్లుడు చిత్రం నుండి పాటలు వింటారు.

ఆటల రచన దాసరి నారాయణరావు, వేటూరి సుందరరామూర్తి, భువనచంద్ర, సంగీతం ఎంఎం కీరవాణి. ముందుగా వినండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, దాసరి నారాయణరావు రచన, సంగీతం ఎంఎం కీరవాణి.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, పాట రచన వేటూరి సుందర్రామూర్తి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట వింటున్నారు. భువనచంద్ర సాహిత్యం.

0: ఏకచిత్ర గానం శీర్షికన గోపి ఆర్ట్ పిక్చర్స్ వారి చిన్న అల్లుడు చిత్రం నుండి పాటలు వింటున్నారు. పాటల రచన డాక్టర్ దాసరి నారాయణరావు, వేటూరి సుందరరామూర్తి, భువనచంద్ర. సంగీతం ఎంఎం కీరవాణి. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన భువనచంద్ర గీతం.

ఏకచిత్రగానం శీర్షికన మీరింతవరకు గోపి ఆర్ట్ పిక్చర్స్ వారి చిన్నాల్లుడు చిత్రం నుండి పాటలు విన్నారు. పాటల రచన దాసరి నారాయణరావు, వేటూరి సుందరరామూర్తి, భువనచంద్ర. సంగీతం ఎంఎం కీరవాణి. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್‌ತೋ ಕನಪಡ್ತಿ ರಾಣಿ. రాష్టంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంలో భాగంగా 287 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల పనులు చేపట్టామని ఆ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ తెలిపారు. ఈ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కొత్తగా 3 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పరిగి, రొద్దంలలో బాలికల వసతి గృహాలను, సోమందేపల్లిలో బాలుర వసతి గృహాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో 96.22%, చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని A+ గ్రేడ్ను ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి వెల్లడించారు. రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆమె నిన్న పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఖరీఫ్ సీజన్
2: में ज्वार सा नजर आ रहा था, लग रहा था

0: कि आंखें जैसे अब छलकी कि तब छलकी, आंखों में नदी बह रही थी। मैं कार से उतरकर उसकी ओर दौड़ी, उसे हुलसकर गले लगाने की।
1: గోపాల కృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలోని 5 చోట్ల బేలింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో చెత్త సంపద కేంద్రంలో ఈ యంత్రాన్ని ప్రారంభిస్తారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రంగస్వామి ఈ నెల 13న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 30 సీట్లు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకుని ఎన్డీఏ విజయం సాధించింది. నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్యని ప్రభుత్వం నియమించింది. భారత సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఆయన వ్యవహరించనున్నారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏపీ ఈఏపీ సెట్ 2026కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ చైర్మన్ జేఎన్టీయూకే ఉపకులపతి సిఎస్ఆర్కే ప్రసాద్, సెట్ కన్వీనర్ ఎన్ మోహన్ రావు తెలిపారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు తిరిగి 18న ఇంజనీరింగ్, 19-20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. 3 రోజుల పాటు కాల్పుల విరమణకు రష్యా ఉక్రెయిన్ అంగీకరించినట్లు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తన అభ్యర్థన మేరకు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వెల్లడించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

ఇంటినారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజే దీపు. మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటలు దాటి 5:55 కావస్తుంది. మనం ఎంటర్ అయిపోయాం హార్వెల్లో ప్రోగ్రామ్ లోకి. సో ఇవాళ హార్వెల్లో ప్రోగ్రామ్ లో బోల్డ్ అనే క్వశ్చన్స్ తో అయితే నేను రెడీగా ఉన్నానమాట. సో నేను అడిగే క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866241414. అండ్ ఈ రోజు హార్వెల్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏది? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వెంటనే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866241414. అండ్ ఈ ప్రతి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: सहायता टेलीलॉके ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు

ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం హరవిల్లు ప్రోగ్రామ్ లో. సో ఆల్రెడీ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏది అని చెప్పి. సో చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు, ఎవరు పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ దీపు గారు, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారంటే సౌజన్య గారు పంపిస్తున్నారు కడప నుంచి, వినయ్. ఓకే, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ హాయ్ దీపు గారు, గుడ్ మార్నింగ్ అంటూ పల్లవి పంపిస్తున్నారు బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ దీపు గారు, మీ ప్రశ్నకి సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు రాజేష్, హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే లోషిత, నూజివీడు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి తిరువీధుల శ్రీనివాసరావు గారు పంపిస్తున్నారు, జస్ట్ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. ఎనీవే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఆల్ ఇండియా రేడియో లిజనర్స్ అంటూ పంపిస్తున్నారు. ఎవరు అంటే గనక ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు, కోనసీమ జిల్లా శంకర్ గుప్తా, మచంట, పెద్దరాజు అండ్ లక్ష్మీకుమారి గారు పంపిస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గుడ్ మార్నింగ్ అంటూ కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ, కృష్ణకుమారి, మీరు అడిగిన క్వశ్చన్కి ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ ఏ దేశంలో ఉందంటే అంటూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేశారు పలక సత్యనారాయణ, కృష్ణకుమారి గారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే పోలవరం నుండి భాస్కర్ రావు గారు, రాణి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు మేడం అంటూ పంపిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా కప్పాపుర గ్రామం నుండి బట్ట సూర్యరావు, మహాలక్ష్మి దేవంగ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే నెక్స్ట్ బి నాగేశ్వరరావు గారు భోపాల్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, వినయ్ కడప నుంచి పంపిస్తున్నారు, గుడ్ మార్నింగ్ దీపు ఎలా ఉన్నారు అంటే పంపించేస్తున్నారు. అండ్ కొంతమంది జస్ట్ విషెస్ చెప్తున్నారు, అలాగే ఇంకొంతమంది బర్త్డే విషెస్ చెప్పండి అంటే అడుగుతున్నారు. బట్ బర్త్డే విషెస్ కానివ్వండి, లేదంటే గుడ్ మార్నింగ్ విషెస్ కానివ్వండి, చెప్పే ప్రోగ్రామ్ కాదు ఇది. సో నేను ఏదైనా క్వశ్చన్ అడుగుతానో ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే చక్కగా ఆన్సర్ అలాగే మీ పేరు ఊరు టైప్ చేసి నాకు పంపించేసేయండి. పంపించేసిన నెంబర్ 0866244814. అండ్ ఇప్పుడైతే ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను, ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏది అంటే కెనడా అన్నమాట. సో దీని తీరరేఖ పొడవు 2,02,080 కిలోమీటర్లు ఉంటుందంట. సో నేనైతే ఆన్సర్ రివీల్ చేసేసాను బట్ స్టిల్ కొన్ని మెసేజెస్ అయితే వచ్చినాయి అనమాట. సో పంపించారు కాబట్టి వాళ్ళ పేరు చదివేస్తాను. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపించారు, ఎస్ కెనడా అని రైట్ ఆన్సర్ పంపించేశారు. సో మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు. సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866244814. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండని వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యు రాజే దీపు. అండ్ మనం ఉన్నాం హర్వెల్లో ప్రోగ్రామ్ లో. అండ్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు అని చెప్పేసి. సో చాలా మెసేజ్లు అయితే వచ్చేసినాయి. సో ఎవరెవరు పంపించారో

పంపించేస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక మల్లికార్జున అభిరామ్ కేశవానగర్ నుంచి, ధర్మవరం నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారంటే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు గంగా నదిని బంగ్లాదేశ్లో అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి. అండ్ అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గోపాలరావు గారు ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పంపించేస్తున్నారు కోనసీమ జిల్లా శంకర్ గుప్తం ఆచంట పెద్దరాజు అండ్ లక్ష్మీకుమారి గారు పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే సునీత ప్రీతి ఫ్రమ్ బెల్లారి కర్ణాటక నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే బి నాగేశ్వరరావు గారు భోపాల్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అలాగే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే తిరుపతి నుండి నాగమునయ్య సుమలత సెమంత్ రుచిశ్ర శ్రీ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి కూడా అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. సో చాలా మంది పంపించారు ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో అండ్ ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు అనమాట. నెక్స్ట్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ యాంటోనీ గారు ఆరోగ్య స్వామి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ సంగీత మలయాళం ముంబై నుంచి పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే గంగానదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు అంటే పద్మానది అనమాట. సో పద్మానది అని పిలుస్తారనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క మెసేజ్ వచ్చింది. చెల్ల పందిరాంపురం నుంచి మనీషా మధురై తమిళనాడు నుంచి. ఎస్ మీరు రైట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఎనివే చదువుతున్నప్పుడే పంపించారు కాబట్టి రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రపంచంలో కల్లా అతి పెద్ద ఇతిహాసం ఏంటి. సో మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది. సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.

సో మెసేజ్ అయితే పంపించేస్తున్నారు. లోషిత నోజివ్యూ నుంచి పంపిస్తున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కొంచెం నీట్గా పంపిస్తే బాగుండదు కదా, ఏదో ఒక మనిషిని పిలిచినట్టు చాలా సింపుల్గా పంపించేశారనమాట. ఎనీవే, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కడప వినయ్, ఉత్తమ్, రెడ్డి, నిషిత

0: Yes, ఆ వైఫ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది.
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to May 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఎస్ మీరు వింటున్నారు వివిధ భారతీయ 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనమున్న మారువెళ్ళు ప్రోగ్రామ్ లో. సో ఇందాక క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ప్రపంచంలోకి వెళ్ళి అతిపెద్ద ఇతిహాసం ఏది అని చెప్పి నాకు తెలుసు. దీనికి కూడా బోల్డ్ అని మెసేజ్లు వచ్చినాయి, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే కదా. ఎనివే మరి పెడన నుంచి, జోగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కోనసీమ జిల్లా శంకర్ గుప్త, మచంట, పెద్దరాజు అండ్ లక్ష్మీకుమారి గారు పంపిస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కడప నుంచి వినయ్ ఆదిత్య సమంత పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. సో ఇందాకడ సారీ కోనసీమ జిల్లా శంకర్ గారు కూడా ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పెడన జోగనందరావు కాలనీ నుంచి తిరువీధుల శ్రీనివాసరావు గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సత్య భార్గవి తాడిపత్రి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి మానస గారు రాంగ్ ఆన్సర్ పంపించారు, భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే అభిరామ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశాడు. అండ్ అలాగే సునీత ప్రీతి ఫ్రమ్ బెల్లారి కర్ణాటక నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సంగీత మలయాళ ముంబై నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ సత్య సాయి డిస్టిక్ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ లోషిత నూజివీడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక శ్రీరామ్ ఖమ్మం నుంచి మీరు రెండు ఆన్సర్లు పంపించారు, బట్ అందులో ఒకటే రైట్ ఆన్సర్ అనమాట. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు మా మనవుడు భువన్ రామ్ అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే బి నాగేశ్వరరావు గారు భోపాల్ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు.

సో ఇంకా చాలా మెసేజ్లు ఉన్నాయన్నమాట. సో ఇది మనకి సంబంధించింది కాబట్టి వెంటనే చాలా మంది ఆన్సర్లు చెప్పేస్తున్నారు కదా. ఎనీవే నెక్స్ట్ పి బాను ఓబుల్ రెడ్డి ఫ్రమ్ పులివెందుల నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సంతోష్ కుమార్ గారు శివ శ్రావ్య కర్నూలు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇంతకి ఆన్సర్ ఏంటి అంటే, ప్రపంచంలోకి వెళ్ళిన అతిపెద్ద ఇతిహాసం ఏది అంటే మహాభారతం అనమాట. సో మహాభారతం ఇస్ ద రైట్ ఆన్సర్. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మహిళలకు ఓటు హక్కు కలిగించిన తొలి దేశం ఏది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మహిళలకు ఓటు హక్కు కలిగించిన తొలి దేశం ఏది? సో దీనికి గనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866248814. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు.

ఎస్, మీరు వింటున్నారు రేడియో భారతి 101.3 ఎఫ్ఎం విత్ యు రాజే. దీపు, మహిళలకు ఓటు హక్కు కలిగిన తొలి దేశం ఏది అని అడిగాను కదా, సో రైట్ ఆన్సర్ పంపించారు చాలా మంది. చెల్లా పందిమార్ అండ్ మొనీష మదురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అబ్దుల్ కలాం ఆషిక్ ఇలాకి పెద్దపరిమి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే అనంతపురం డిస్టిక్ నుంచి సత్యభార్గవి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పి భాను ఓబుల రెడ్డి గారు పులివెందుల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వినయ్ కావ్య రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సంతోష్ కుమార్ శివసావ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోనసీమ జిల్లా శంకర్ గుప్త మచంట పెద్దరాజు అండ్ లక్ష్మీ కుమారి గారు పంపిస్తున్నారు రాంగ్ ఆన్సర్ పంపి

చేశారు. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక గోపాలరావు గారు ఖమ్మం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎనివే మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే న్యూజిలాండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో న్యూజిలాండ్ పంపిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్.

0: సమయం 10:45 కావస్తుంది. ఫ్యాటీ లివర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయజత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ డి అనూష, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ డి అనూష గారు, నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ డి అనూష గారు, మీరు విజయవాడలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ బీపీ, షుగర్, థైరాయిడ్తో పాటు ఇంకొక ఆరోగ్య సమస్య కూడా చాలా ఫ్రీక్వెంట్గా అడగటము, దానికి సంబంధించినటువంటి నిర్ధారణ పరీక్షలు చేయడం కూడా చేస్తున్నారండి, ఫ్యాటీ లివర్. ఈ ఫ్యాటీ లివర్లు చాలా బయటపడుతున్నాయి, సైలెంట్ కిల్లర్గా బయటపడుతున్నాయి అన్నట్టుగా వింటున్నాం డాక్టర్ గారు. ఏమిటి డాక్టర్ అనూష గారు, ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి, అసలు దాని గురించి ఒకసారి వివరించండి.
3: నమస్కారం అండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది మనకు తెలియకుండానే మన జనరల్ గా చూస్తున్న ఒక ఆరోగ్య సమస్య అండి ఫ్యాటీ లివర్ అనేది. చాలా మందికి మీరు అన్నట్టు సైలెంట్ డిసీజ్ కింద ఉందండి. పొట్ట ఇన్ఫెక్షన్ అనో, లేకపోతే ఇంకేదో యూరిన్ ఇన్ఫెక్షన్ అనో, ఇంకేదో దానికోసం మనం పొట్ట స్కానింగ్ చేయించినప్పుడు అలాంటప్పుడు ఈ ఫ్యాటీ లివర్ అనేది బయటపడుతుందండి. కాబట్టి ఈ ఫ్యాటీ లివర్ అనేది మనం జాగ్రత్తతో చూసుకోవాలండి. ఎందుకంటే ఫ్యాటీ లివర్ ని మనం అశ్రద్ధ చేయటానికి వీల్లేదు. అసలు ముందు మనకి ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి అంటే, మన లివర్ లో కొంచెం ఫ్యాట్ ఉండడం అనేది సహజం. కాకపోతే ఎప్పుడైతే ఈ లివర్ వెయిట్ లో 5% కన్నా వెయిట్ కొవ్వు చేరింది అనుకోండి, దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువగా మనకి లక్షణాలు ఏమి కనిపించవండి. తర్వాత ఈ ఫ్యాటీ లివర్ లో మనకి చాలా మందికి అపోహ ఏంటంటే ఓన్లీ మందు తాగే వాళ్ళకే లివర్ సమస్యలు వస్తాయి అని. కాకపోతే ఇప్పుడు మనం చూసినాం దాన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాం. ఇప్పుడు మనం చూసే ఈ ఫ్యాటీ లివర్ అండి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఇది చాలా ఎక్కువగా నాష్ అనేది దీని నెక్స్ట్ సమస్య అండి. నాన్ ఆల్కహాలిక్ NAFL అంటాం, అది ఫస్ట్ స్టేజ్. అంటే జనరల్ గా ఈ డయాబెటీస్ వాళ్ళకి కానీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ జనరల్ గా మనం ఇప్పుడు మనం జనరల్ స్కాన్ లో బయటపడుతుంది అంటున్నాం, దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఇది మనకి ఫస్ట్. దీని తర్వాత వచ్చే దశ ఏంటంటే అప్పుడు ఓన్లీ ఫస్ట్ కొవ్వు చేరుతుంది, దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. తర్వాత దశలో లివర్ కణాలు కొంచెం వాపు చెందుతాయి. ఆ వాపు ఉన్నప్పుడు మనం ఇందాక మీరు అన్నట్టు నాష్ టియటో హెపటైటిస్ అంటాం. ఈ వాపు తర్వాత ఫైబ్రోసిస్. ఈ ఫైబ్రోసిస్ అంటే గట్టి పడిపోతుంది లివర్. ఈ ఫైబ్రోసిస్ తర్వాత మనకి ఇంకా ఫైనల్ గా సిర్రోసిస్ అంటాం,
2: లివర్ సిర్రోసిస్.
3: లివర్ సిర్రోసిస్ ఇది మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆల్కహాల్ ఒక్కటే కారణం కాదు. ఇప్పుడు ఆల్కహాల్ లివర్ కన్నా కూడా మనం ఈ రెండో రకంది మనం ఎక్కువగా చూస్తున్నాం. అంటే మన జనరల్ పబ్లిక్ లో మనకి జనరల్ స్కాన్స్ లో ఇప్పుడు మనం రేడియాలజిస్ట్ దగ్గర ఒక డేటా తీసుకున్నాం అనుకోండి, ఒక 100 పొట్ట స్కాన్లు చేశారనుకోండి, దాంట్లో 70-80 మందికి మనకి ఫ్యాటీ లివర్ ఏదో ఒక స్టేజ్ 1 కానీ, గ్రేడ్ 1 కానివ్వండి, గ్రేడ్ 2 కానివ్వండి, 70-80% మంది వరకు కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది చూస్తున్నాం. అంత బాగా ఎక్కువగా పెరిగిపోయిందండి ఇది.
2: డాక్టర్ అనూష్ గారు, ఫ్యాటీ లివర్ అనేటువంటిది మీరు రెండు రకాలుగా చెప్పారు. అంటే మద్యం ఎక్కువగా తాగేటువంటి వాళ్ళకు వచ్చే ఫ్యాటీ లివర్ ఒకటి, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేటువంటిది ఒకటి. ఎక్కువగా ఈ మధ్య నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్లు బాగా డయాగ్నోస్ అవుతున్నాయండి అని కూడా చెప్పారు మీరు. ఏ ఫ్యాటీ లివర్ అయినా మీరు చెప్పినట్టు దశ చివరికి సిర్రోటిక్ లివర్ కండిషన్కి వెళ్ళిపోతుంది, నిర్లక్ష్యం చేసి ఆ వ్యాధి తీవ్రత పెరిగితే. అసలు ఏమిటండి మూల కారణం, ఏంటి, ఎందుకు వస్తుంది ఫ్యాటీ లివర్ అంటే? ఓహో, ఫ్యాట్ ఎక్కువగా తినడం వల్లనో లేకపోతే తీసుకోవడం వల్ల వస్తుందేమని ప్రజలు అనుకుంటారు, కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల అని అంటుంటారు. మీ వైద్యం, మీ స్టడీస్ ఏం చెబుతుంది?
3: ఇది ఫ్యాట్ తీసుకునే

0: వాళ్ళకే ఫ్యాటీ లివర్ ఉంటుంది అనేది ఒక అపోహ అండి. చాలా మంది అనుకుంటారు లావు ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్యాటీ లివర్ ఉంటుంది అనుకుంటున్నారు, అది కూడా ఒక అపోహ అండి. ఎందుకంటే బయటికి సన్నగా ఉండే వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ ఉండే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనకి థిన్ అవుట్ సైడ్ ఫ్యాట్ ఇన్ సైడ్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓన్లీ ఫ్యాట్ తీసుకోవటం అనేది కారణం కాదు, ఫ్యాటీ లివర్ కూడా ఒక మెటబాలిక్ డిజార్డర్ అండి. అంటే ఇప్పుడు డయాబెటీస్, బీపీ ఇలాంటివి ఎలాగో ఫ్యాటీ లివర్ కూడా అదే కోవలోకి వస్తుంది. అంటే ఇప్పుడు డయాబెటీస్ కి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బరువు ఎక్కువ ఉండటం, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా శారీరక శ్రమ ఉండకపోవటం, ఇవన్నీ కూడా మనకి ఫ్యాటీ లివర్ కూడా కారణాలండి. ప్లస్ ఈ ఫ్యాటీ లివర్ కి షుగర్, డయాబెటీస్ ఎక్కువ ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, ప్లస్ ఇంకొకటి ఇప్పుడు రీసెంట్ గా మనం యువతలో కూడా చూస్తున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా చాలా పెద్ద కారణం అండి. ఈ ఎందుకు ఎక్కువగా వస్తుందంటే ఇది రెగ్యులర్ గా చాలా మంది మనలో చాలా మంది రోజుకి 3 నుంచి 4 సార్లు ఇడ్లీ దోశలు వైట్ రైస్ ఇలా హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటుంటాం. ఈ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకున్న ప్రతిసారి మనకి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. జనరల్ గా ఇలా షుగర్ పెరిగినప్పుడు, ఇలా బ్లడ్ లో షుగర్ వచ్చినప్పుడు మనకి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రీట్ చేస్తుంది, ఫ్యాటీ లివర్ కూడా అదే కోవలోకి వస్తుంది. అంటే ఇప్పుడు డయాబెటీస్ కి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బరువు ఎక్కువ ఉండటం, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా శారీరక శ్రమ ఉండకపోవటం, ఇవన్నీ కూడా మనకి ఫ్యాటీ లివర్ కూడా కారణాలండి. ప్లస్ ఈ ఫ్యాటీ లివర్ కి షుగర్, డయాబెటీస్ ఎక్కువ ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, ప్లస్ ఇంకొకటి ఇప్పుడు రీసెంట్ గా మనం యువతలో కూడా చూస్తున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా చాలా పెద్ద కారణం అండి. ఈ ఎందుకు ఎక్కువగా వస్తుందంటే ఇది రెగ్యులర్ గా చాలా మంది మనలో చాలా మంది రోజుకి 3 నుంచి 4 సార్లు ఇడ్లీ దోశలు వైట్ రైస్ ఇలా హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటుంటాం. ఈ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకున్న ప్రతిసారి మనకి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. జనరల్ గా ఇలా షుగర్ పెరిగినప్పుడు, ఇలా బ్లడ్ లో షుగర్ వచ్చినప్పుడు మనకి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రీట్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ మన బాడీలో ఉండే అన్ని కణాలకి ఈ షుగర్ చేరేలా చేస్తుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ షుగర్ ఇలా 3 నుంచి 4 సార్లు మనం ఎక్కువ ఇలా హై కార్బోహైడ్రేట్ హై షుగర్స్ పెంచటం వల్ల ఆ కణాలకు ఉండే ఆ శక్తి తగ్గిపోతుంది, అంటే ఇన్సులిన్ సెన్సిటివ్ గా ఉండే శక్తి పనిచేయటం మానేస్తుంది. అప్పుడు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి బాడీలో బ్లడ్ లో షుగర్ ఎక్కువ ఉంటుంది, ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే కణాలు మటుకు దాన్ని యూజ్ చేసుకోలేకపోతుంటాయి. సో మనకి ఎప్పుడు నీరసం ఉంటూనే ఉంటుంది. మన బాడీ దానికి కౌంటర్ ఎఫెక్ట్ గా మనకి బ్లడ్ లో ఉన్న షుగర్ మొత్తాన్ని ట్రైగ్లిజరైడ్స్ కింద మార్చి మన లివర్ లో, మన లివర్ అనేది ఒక స్టోర్ హౌస్ లాంటిది మన బాడీ, ఈ ట్రైగ్లిజరైడ్స్ అన్నిటిని మన లివర్ లోకి చేరుస్తుంది. సో మొత్తం డంప్ చేయటం వల్ల లివర్ ఫ్యాటీ లివర్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డయాబెటీస్ లోనే కాదండి, ఫ్యాటీ లివర్ కూడా ముఖ్య కారణం మనకి మన ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని మనం తగ్గించుకోగలిగితే ఈ ఫ్యాటీ లివర్ ని కూడా తగ్గించుకోవచ్చు.
1: ఒక రకంగా రెండు ఉపయోగాలు ఉంటాయి, షుగర్ ని కంట్రోల్ లో ఉంచొచ్చు,
0: ఫ్యాటీ లివర్ ని కూడా తగ్గించు. ఇది మెయిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా మంది ఇప్పుడు యువతలో చూస్తున్న ఫ్యాటీ లివర్ కి కారణం ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్. తర్వాత ఈ జనరల్ కారణాలు ఏంటంటే ఈ ఓవర్ వెయిట్, డయాబెటీస్ ఉండడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటం, తర్వాత అసలు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్, షుగరీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఎక్కువ, స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ కూడా కారణాలండి. ఇందాక మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో అనుకున్నాం, మనం షుగర్ తిన్నా కార్బోహైడ్రేట్స్ తిన్నా చివరికి ఫ్యాట్ కింద మారుతుంది. అది మనం నెయ్యి తినో లేకపోతే నూనె తినోనే మనకి ఫ్యాటీ లివర్ రావాల్సిన అవసరం లేదు, ఇలా హై షుగర్స్ తిన్నా కూడా మనకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది.
1: సరే డాక్టర్ అనూష్ గారు, ఇప్పుడు బీపీ షుగర్లు వీటికి కొన్ని లక్షణాలు తెలుస్తుంటాయి, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన, ఎక్కువ దాహం వేయడం, ఎక్కువ ఆకలి వేయడం, ఇలాంటి కొన్ని ఏదో ప్రాథమిక లక్షణాలు, ఒకసారి ఎందుకైనా మంచిది షుగర్ చూపించుకో అని అంటుంటారు ఈ లక్షణం. అలాగే బీపీకి కూడా కొంచెం ఆవేశపడడం, లేకపోతేనేమో కళ్ళు తిరగడం, తూలొచ్చి పడిపోవడం, కొన్ని లక్షణాలు మనకు తెలుస్తూ ఉంటాయి డాక్టర్ బీపీ షుగర్లకి. ఈ ఫ్యాటీ లివర్ లక్షణాలు ఏం తెలుస్తాయండి?
0: ఇది మనం ఇందాక అనుకున్నట్టండి, ఇది ఒక సైలెంట్ డిసీజ్ అండి. అంటే దీనికి లక్షణాలు అనేవి, మనకి లివర్ కి ఒక గొప్ప గుణం ఉంది ఏంటంటే 70% డ్యామేజ్ అయ్యే వరకు కూడా ఎటువంటి లక్షణాలు కానీ ఎటువంటి ఇబ్బంది కానీ మనకి బయటపడదండి. ఆ 70% డ్యామేజ్ అయ్యే వరకు అసలు మనకి లక్షణాలే తెలియవు. సో అందుకని దీనికి సింప్టమ్స్ కోసం వెయిట్ చేయటం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ సింప్టమ్స్ అనేది ఇంకా ఆల్రెడీ 70% డ్యామేజ్ అయిపోయి ఉంటుంది మనకి సింప్టమ్స్ వచ్చేసరికి. కాకపోతే కొద్ది మందులో ఇలా ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు రైట్ సైడ్, రైట్ హైపోకాండ్రియం దగ్గర కొంచెం లైట్ గా ఇబ్బందిగా నొప్పిలా ఉండటం, కొంచెం అలసట ఇలాంటి లక్షణాలు రావటం జరగవచ్చు. ప్లస్ అరుగుదల సరిగా లేకపోవటం లాంటివి కొంతమందికి తెలియచ్చు. కాకపోతే చాలా తక్కువ మందికి మొదటిగా అంటే స్టార్టింగ్ స్టేజెస్ లో ఇలాంటి లక్షణాలు వస్తాయండి. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో మనకి లక్షణాలు ఏవీ కనిపించవు. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఫైబ్రోసిస్కి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే మనకి ఇలాంటి లక్షణాలు అన్నీ వస్తాయి. ప్లస్ తర్వాత ఈ ఫైబ్రోసిస్ పెరగడం, ఈ సిర్రోసిస్ పెరిగినప్పుడు మనకి ఇంకా కాళ్ళ వాపులు రావటం, పొట్టలో నీరు చేరటం, జాండీస్ రావటం, ఇవన్నీ ఇంకా స్టేజ్ పెరిగే కొద్దీ లక్షణాలు వస్తాయి. కాకపోతే మనకి స్టార్టింగ్లో లక్షణాలను బట్టి కనుగొనడం అనేది ఇది చాలా వరకు అసాధ్యం అనే చెప్పాలి.
1: జనరల్ హెల్త్ చెకప్ లోనే,
0: జనరల్ హెల్త్ చెకప్ లోనే తెలియాలి.
1: అందుకనే చెప్తుంటారు డాక్టర్లు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఏ ఇబ్బంది లేకపోయినా జనరల్ హెల్త్
0: ఇయర్లీ ఒకసారి జనరల్ హెల్త్ చెకప్, లివర్ ఫంక్షన్, బేసిక్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటే ఎంజైమ్స్ పెరుగుతున్నాయా లేదా, జాండీస్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ప్లస్ జనరల్ అల్ట్రాసౌండ్, ఈ జనరల్ అల్ట్రాసౌండ్ లో మనకి ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో 30 ఇయర్స్ దాటాక ప్రతి ఒక్కరు కూడా ఇయర్లీ వన్స్ ఒకసారి ఈ జనరల్ హెల్త్ చెకప్ విత్ అల్ట్రాసౌండ్ చేయించుకోవడం మంచిది. ఆ అల్ట్రాసౌండ్ లో మనకి ఈ ఫ్యాటీ లివర్ గ్రేడ్ని బట్టి మనకి డాక్టర్స్ ఒకవేళ అవసరమైతే ఫైబ్రో స్కాన్ అనేది సజెస్ట్ చేస్తారు. ఈ ఫైబ్రో స్కాన్ లో మనకి ఇంకొంచెం అడ్వాన్స్డ్గా లివర్ ఫైబ్రోసిస్ ఉందా లేదా, సిర్రోసిస్ అవుతుందా లేదా, అంటే స్టేజింగ్ కోసం మాత్రమే మనకి ఫైబ్రో స్కాన్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ జనరల్ అల్ట్రాసౌండ్ లో మనకి ఉందా లేదా అనేది తెలుస్తుంది, దాన్ని బట్టి మనకి నెక్స్ట్ ఫైబ్రో స్కాన్ అవసరమైన వాళ్ళకి చేపిస్తుంటాం.
1: మరి లివర్

0: ఫంక్షన్ టెస్ట్ కి బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు,
1: అది
0: అదేంటి?
1: లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్. అది ఆ బ్లడ్ టెస్ట్ లో మనకి ఆ లివర్ ఎంజైమ్స్ అంటే ఇందాక అనుకున్నాం ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఇట్లా, అలాంటప్పుడు మనకి కొన్ని మార్కర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎస్జీఓటీ, ఎస్జీపీటీ లివర్ ఎంజైమ్స్ అంటాం, అవి పెరగటం. కొద్దిమందికి జాండీస్ కూడా, కామెర్లు కూడా ఉండొచ్చండి కొద్దిమంది. కొంచెం మైల్డ్గా అంటే మనకి బిలిరూబిన్ 2 దాటితే కానీ మనకి బయటికి కనిపిదు పచ్చ కామెర్లు లాగా, కాకపోతే ఒక్కొక్కసారి 1.8, 1.9 ఇలా ఉన్నా మనకి బయటికి తెలియదు. ఓన్లీ బ్లడ్ టెస్ట్ లో ఓకే లైట్ గా పెరిగింది, కొంచెం ఎంజైమ్స్ పెరిగాయి, ఇలాంటప్పుడు మనకి అల్ట్రాసౌండ్ తీసుకుంటే ఇలాంటి ఫ్యాటీ లివర్ అనేది బయటపడుతుంది.
0: డాక్టర్ అనూష్ గారు, అసలు లివర్ ఫంక్షన్ ఏమిటండి, ఏమిటి చేసే పని ఏమిటి?
1: లివర్ ఇందాక మనం అనుకున్నట్టు స్టోర్ హౌస్ అండి, మొత్తం అన్నిటిని స్టోర్ చేస్తుంది. తర్వాత మనకి ఏమైనా టాక్సిన్స్ ఉన్నా వాటిల్ని డిటాక్సిఫై ఫిల్టర్ చేస్తుంది. ఇలాంటి చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి. B12 ఇవన్నీ స్టోర్ అవుతాయి. పర్టికులర్ గా ఈ మెడిసిన్స్ అన్ని కూడా ఏది మనం తీసుకున్నా లివర్ ని దాటే మన బాడీలోకి వస్తుందండి.
0: ఒక రకంగా కిడ్నీలు గనక కొన్ని ద్రవాలని ఫిల్టర్ చేస్తున్నట్టు ఘనాహారము ఘన పదార్థాలన్నీ లివర్ చేస్తూ ఉంటుంది. అంటే జీర్ణ వ్యవస్థలో అతి ముఖ్యమైన భాగంగా చెప్పబడేటువంటి ఈ కాలేయం లివర్ ఇలాంటి పేర్లతో పిలుస్తుంటాము, మరి దీనికి ఈ ఫ్యాటీ లివర్ అనేటువంటిది రాకుండా నివారణ చర్యలు ఏమిటండి?
1: ఈ నివారణ చర్యలు అండి, మనకి ముందు మెయిన్ మనం ఇందాక అనుకున్నట్టు ఇన్సులిన్ రెసిస్టెంట్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్, ముందు డైట్ అనేదే మెయిన్ గా ముఖ్యంగా దీన్ని నివారించుకోవడానికి ట్రీట్మెంట్ అండి. ట్రీట్మెంట్ అంటే పర్టికులర్ గా ఏదో మ్యాజిక్ మెడిసిన్ ట్రీట్మెంట్లు ఉండడం అనేది ఏమీ లేదు. మెయిన్ అది మన చేతుల్లో మాత్రమే ఉంది. ఫస్ట్ డైట్, డైట్ ఇందాక అనుకున్నట్టు హై షుగర్స్ ఉండకూడదు. ముందు షుగర్స్ అన్నిటినీ కట్ ఆఫ్ చేయాలి. అంటే టీ కాఫీలో షుగర్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ పూర్తిగా తగ్గించేయాలి. తర్వాత కార్బోహైడ్రేట్స్, అంటే కార్బోహైడ్రేట్స్ ని మార్చాలి. ఇందాక అనుకున్నట్టు వైట్ రైస్ కాకుండా మిల్లెట్స్, జొన్నలు, కొర్రలు ఇలాంటి వాటి కార్బోహైడ్రేట్స్ ని చేంజ్ చేయటం వల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ సమస్య కొంతవరకు తగ్గుతుందండి. ఆ తర్వాత ప్రోటీన్ ఫుడ్ పెంచుకోవటం, గుడ్ ఫ్యాట్ అంటే నట్స్, నట్స్ లో కూడా ఫ్యాట్ ఉంటుంది కాకపోతే గుడ్ ఫ్యాట్ ఉంటుంది. సో హై ప్రోటీన్ గుడ్ ఫ్యాట్ డైట్ అంటే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇలాంటివి తీసుకోకుండా ఉండటం, ఇలాంటివి డైట్ లో మనం చేయాల్సిన ముఖ్యమైన చేంజెస్.
0: ఓవరాల్ గా బ్యాలెన్స్డ్ ఫుడ్,
1: బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ, తర్వాత వెజిటబుల్స్ ఎంతగా ఎక్కువగా వీలుంటే అంత ఎక్కువగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవటం, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవటం, ప్లస్ కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవటం. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది మెయిన్ గా మనకి లివర్ లో చేరే కొవ్వు. సో ఆ ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గించుకోవటం. ఆ ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గించుకోవడం అంటే ఇందాక మనం అనుకున్నట్టు షుగర్స్ తీసుకోకూడదు, బ్యాడ్ ఫ్యాట్ తీసుకోకూడదు అండి. ఈ షుగర్స్ తీసుకున్నా చివరికి ట్రైగ్లిజరైడ్స్ కిందే మారుతుంది, అది మళ్ళీ లివర్ లో చేరుతుంది. తర్వాత ఇది ఫస్ట్ డైట్ అనేది మెయిన్ కాంపోనెంట్ అంటేనండి. ఇప్పుడు ఒక మనిషి ఒక 80 kgs ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక 7-10% అంటే ఒక 8 kgs తగ్గారనుకోండి, మోస్ట్లీ వాళ్ళ ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది. ఒక 7-10% వెయిట్ లాస్, బాడీ ఉన్న వెయిట్ లో ఒక 7-10% వెయిట్ లాస్ అయినా మనకి ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా వరకు నివారించవచ్చు. ఫ్యాటీ లివర్ అనేది ఫస్ట్ ఇనీషియల్ గా గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చు, అంటే పూర్తిగా మనం బ్యాక్ తీసుకొచ్చేది రివర్సిబుల్. అది కాకపోతే ఆ స్టేజ్ ని బట్టి అండి. మనకి ఇనీషియల్ స్టేజెస్ లో కొంచెం మైల్డ్ ఫ్యాటీ లివర్, గ్రేడ్1 ఫ్యాటీ లివర్ అనేది మనం ఇలాంటి మనం ఇప్పుడు చెప్పుకున్న డైట్ చేంజెస్ తో, ఎక్సర్సైజ్ తో, వెయిట్ లాస్ తో మనం మోస్ట్లీ 100% రివర్స్ చేయొచ్చు. కాకపోతే ఒకసారి ఎప్పుడైతే దాని స్టేజ్ మారి ఫైబ్రోసిస్, సిర్రోసిస్ లకు వెళ్తే మటుకు మనకి దాన్ని మటుకు రివర్స్ చేయలేమండి. సో ఈ ఫ్యాటీ లివర్ అందుకని మనకి ముందుగా గుర్తించటం అనేది ముఖ్యం. రివర్సిబుల్ చేసే స్టేజ్ లో గుర్తిస్తే జాగ్రత్తలు తీసుకున్నప్పుడు టోటల్ గా రివర్స్ చేయొచ్చు.
0: సరే డాక్టర్ గారు, ఫ్యాటీ లివర్ అని నిర్ధారణ అయింది అనుకోండి, ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అసలు మనం ఇలాంటి ఇబ్బందులు రాకుండా?
1: చికిత్సా విధానాలండి, మోస్ట్లీ మనం అనుకున్నట్టు మందులు అనేది చాలా వరకు తక్కువగానే ఉంటుందండి. అది మనం నెక్స్ట్ స్టేజ్ అంటే సెకండ్ థర్డ్ స్టేజెస్ లో మాత్రమే మనం మందులు ఇవ్వటం అనేది జరుగుతుందండి. అది కూడా సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే. కాకపోతే మనకి ఫస్ట్ రివర్సిబుల్ చేసుకోవడానికి మనం చెప్పుకున్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ మాత్రమే మనకి మెయిన్గా ఉపయోగపడుతుంది. దానికి కొద్దిగా హెల్ప్ చేయడానికి ఇప్పుడు చాలా రకాల మెడిసిన్స్ వచ్చాయి కాబట్టి, కొత్తగా ఈ వెయిట్ లాస్ మెడికేషన్ కానివ్వండి, కొన్ని లివర్ సపోర్టివ్స్ అంటే ఇప్పుడు ఇన్ఫ్లమేషన్లో ఉంది అప్పుడు లివర్కి కొంచెం సపోర్టివ్ మెడికేషన్ ఇట్లా ఇవ్వటం, కొన్ని విటమిన్స్, కొన్ని మల్టీవిటమిన్స్ ఏంటంటే లివర్ హెల్దీగా గ్రో అవటానికి దానికి ఉపయోగపడడానికి సపోర్టివ్ మెడికేషన్ ఇస్తూ మన ప్రయత్నం చేస్తే మాత్రమే దీనికి పూర్తిగా రివర్సిబుల్ చేసుకోవచ్చు.
0: ఈ ఫ్యాటీ లివర్ కానీ లేదా లివర్ లో ఏదైనా అబ్నార్మాలిటీ కానీ ఉన్నట్లయితే ఒళ్ళు దురద పుడుతుంది, అంటే మామూలుగా ఏదైనా ఎలర్జీ ఉంటే దురద పుట్టడం ఒక విధానం, కాకుండా ఈ లివర్ లో ఏదైనా ఫంక్షన్ లో తేడా కానీ ఫ్యాటీ లివర్ కానీ ఉంటే ఒళ్ళంతా దురదలు వస్తుంది అనే ఒక ఇది అక్కడక్కడ.

0: వింటుంటాం డాక్టర్ గారు, ఇది కరెక్టేనా?
1: అది కొంతవరకు కరెక్టేనండి, ఎందుకంటే మనకి ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు కొంతమందికి బిలిరుబిన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ బిలిరుబిన్ పెరిగినప్పుడు ఇది మన చర్మం కింద పెరిగిపోయినప్పుడు మనకి ఎలర్జీ లాంటిది, దురదలు లాంటివి వస్తాయి. అది కేవలం ఫ్యాటీ లివర్ అని కాదు, ఆ బిలిరుబిన్ అనేది మనకి చర్మం కింద ఉండడం వల్ల, పెరుగుపోవటం వల్ల ఈ దురద అనేది వస్తుంది.
0: ఈ రకంగా కూడా రావడానికి అవకాశం
1: కాకపోతే ఎలర్జీకి వన్ ఆఫ్ ద కాజ్ కూడా మనకి జాండీస్ అంటాం. అంటే ఎలర్జీ ఉంది, ఎందుకుంది, ఒళ్ళంతా దురద వస్తుంది అన్నప్పుడు మనం చెక్ చేసుకునే వాటిని లివర్ ఫంక్షన్ కూడా మనం కంపల్సరీ చెక్ చేసుకుంటాం.
0: ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఆకలి ఏమైనా మందగిస్తుందా?
1: అది ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు లివర్ అనేది మన జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. సో ఈ లివర్ అనేది కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు మనకి ఆకలి తగ్గటం, అరుగుదల సరిగా లేకపోవటం అనేది చూస్తామండి.
0: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ డి అనూష గారు, నమస్కారం అండి.
1: నమస్కారం.
2: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: ఇప్పటి వరకు ప్రకటించిన కార్యక్రమం విన్నారు. స్టూడియోల టైం చూస్తే 10 గంటలు దాటి 58:48 కా వస్తుంది. మరి ఈ రోజుకి మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. సో బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నాం అని అనుకుంటున్నాను. ఇంకొక రోజు ఇంకొక షోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటాను. టిల్ దెన్ వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: വിവിധ ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. దస్తరాలు వేగంగా పరిష్కరిస్తేనే ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 24 గంటల్లోపు ఈ ఫైల్స్ పరిష్కరించేలా మంత్రులు అధికారులు శ్రద్ద పెట్టాలని ఆయన సూచించారు. రాష్టంలో చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పించే విషయమై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తిరుమలలో ఏఐ ఆధారిత అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో సామాన్య భక్తులు స్వామివారి దర్శనానికి ఎదురుచూసే సమయం తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ను, మరో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన అనివిట్టి మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏలూరులోని రెడ్క్రాస్ కార్యాలయ ఆవరణలో ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని, తలసేమియా దినోత్సవ కార్యక్రమాలను నిన్న ఘనంగా నిర్వహించారు. పిడుగుపాటు నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పిడుగులు పడటంపై కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా భౌతిక రక్షణ, సామాజిక అవగాహన తదితర అంశాలతో సమగ్ర భద్రతా విధానాన్ని రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో దీన్ని అమలు చేయనున్నారు. కిశోర బాలికల్లో అనీమియా నిర్మూలనతో పాటు సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి జీవన నైపుణ్యాలు ఎంతో అవసరమని పార్వతీపురం మన్యం జిల్లా బాలల సంరక్షణాధికారి ఎంఎం నాయుడు తెలిపారు. బందలుప్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిశోర్ వికాస్ ప్రత్యేక వేసవి శిబిరాన్ని నిన్న నిర్వహించారు. రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్

రాజకుమారి పేర్కొన్నారు. ప్రజలకు వేగవంతమైన పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

சேஞ்சஸ் ஒன் 101.3 வித் பாரதி எஃப்எம் சிராஜி சி தான் ஸ்டுடியோஸ்லோ டைம் 11:38 అయితే అలా అలా అలా క్రాస్ అయిపోతూ వెళ్ళిపోతుంది. అండ్ మీ అందరికీ కూడా వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ఎందుకంటే నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి నేను ఇప్పుడే గుడ్ మార్నింగ్ చెప్తానన్నమాట. ఎనీవేస్, మనం సినిమా కబుర్లలో అయితే ఈరోజు కొంతమంది సెలబ్రిటీ స్పెషల్ డేస్ అయితే ఉన్నాయి. సో దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చెప్దాను అనుకుంటున్నాను. సో ఆ సెలబ్రిటీస్ ఎవరు, ఏంటి స్పెషల్, ఏంటి అన్నది చూద్దాము. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఆడపిల్ల అంటూ అశోక్ వనంలో అర్చన కళ్యాణ మూవీ నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

అశోక్ వనంలో లో అర్జున్ కళ్యాణ్ మూవీ నుంచి లవ్లీ సాంగ్ అయితే వినేశాం కదా స్టూడియోస్ లో. టైం 11:30, 14 మినిట్స్ అయితే క్రాస్ అయిపోయింది. సో ఏంటి రోజు స్పెషల్ డే, ఎవరు ఆ సెలబ్రిటీస్ అంటే గనక మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బర్త్డే అనమాట. May 9, 1989 హైదరాబాద్ లో పుట్టారు. అండ్ విజయ్ మూవీస్ ఎక్కువ హిట్ కాకపోయినా ఆడియన్స్ లో మాత్రం మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడని చెప్పుకోవచ్చు. మీకు విషయం తెలుసా, విజయ్ కి నాటకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, కాబట్టే అంతమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు కదా. నువ్విలాలో క్రికెటర్ గా తన కెరీర్ ని చిన్న క్యారెక్టర్ తో అయితే స్టార్ట్ చేశారనమాట తన మూవీ కెరీర్ని. అండ్ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ చేసినా సరే ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో మాత్రం మంచి పేరుని అయితే సంపాదించుకున్నారు. అండ్ పెళ్లి చూపుల మూవీతో అయితే ఆడియన్స్ మనసుల్ని గెలుచుకున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా మాట్లాడుకుందాం బోల్డ్ అన్ని డీటెయిల్స్ మన విజయ్ దేవరకొండ గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తూ ఉంది ఫ్రమ్ ద మూవీ టాక్సీ వాలా మూవీ నుంచి. మాటే వినదుగా ఇంటి ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆ వైఫ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది.
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

11:28 అయిపోయింది. మన స్టూడియోస్ లో టైం అండ్ సినిమా కబుర్లలో మనం మాట్లాడుకుంటున్నాం రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి. సో అర్జున్ రెడ్డితో స్టూడెంట్స్ ని తన వైపుకి లాగేసుకున్నాడని చెప్పొచ్చు కదా. తన డైలాగ్ డెలివరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉండడం వల్ల జనాల్లోకి ఈజీగా రీచ్ అయితే సంపాదించేసుకున్నారు. అండ్ టాక్సీ వాలా అండ్ గీత గోవిందల్ లాంటి లవ్ స్టోరీతో అమ్మాయిల మనసును దోచేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏమంటారు రౌడీ గర్ల్స్, ఏమంటారు చెప్పండి. అండ్ డియర్ కామ్రేడ్ అండ్ మహానటి మూవీకి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు కదా. సో అదనమాట సంగతి మన విజయ్ దేవరకొండ గురించి. అండ్ ఇంకొక సెలబ్రిటీతో మీ ముందుకు రాబోతున్నాను. ఆఫ్టర్ దిస్ సాంగ్ వెయిట్ చేస్తూ ఉండండి మన వివిధ భారతి ఎఫ్ఎంలో. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం అయితే అర్జున్ రెడ్డి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

भारती FM 101.3। మన తెలుగు అమ్మాయిలాగా కనిపించే నటి ఎవరు? సాయి పల్లవి. అండ్ ఈ రోజు సాయి పల్లవి బర్త్డే అన్నమాట. May 9, 1992 కోటగిరిలో పుట్టారు. అండ్ జార్జియాలో మెడిసిన్ కూడా చేశారు. అండ్ సౌందర్య లాంటి మరో హీరోయిన్ ఎవరు అంటే సాయి పల్లవి అని టక్కుని చెప్పేస్తారు చాలా మంది ఫ్యాన్స్. మరి ఆమె డాన్స్ కనుక చేస్తే నెమలి నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారనమాట, ఇంక్లూడింగ్ కొరియోగ్రఫర్స్ కూడా. అండ్ తెలుగు లాంగ్వేజ్లోనే కాదు, తమిళ్, మలయాళం మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. అండ్ కళారంగంలో విశేష కృషి చేసిన సేవలకు గాను తమిళనాడు ప్రభుత్వం అందించిన కలైమామణి అవార్డును 2025లో 2021 సంవత్సరానికి గాను సాయి పల్లవి అయితే అందుకున్నారనమాట. సో ఆవిడ గురించి ఎంత తక్కువ చెప్పినా, ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అనిపిస్తుంది. సో ఆవిడ యాక్టింగ్ కానీ ఎంచుకునే రోల్స్ కానీ అన్నీ చాలా చాలా వెరైటీగా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి, ఎంతో మందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆలస్యం ఎందుకు, మరి సాయి పల్లవి మూవీస్ నుంచి సాంగ్స్ విందామా? ఫిదా మూవీ నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది, వచ్చిండే మెల్ల పిల్ల మెల్లగా వచ్చిండే. సో సిద్ధాల అశోక్ తేజర్ గారి లిరిక్స్లో శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ అందించగా మధు ప్రియారామ్కి అండ్ సింధూరి పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి FM.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: కోటి విద్యలు కూటి కొరకే.
3: మన రోజువారీ జీవితాన్ని నడిపించే చేతులు,
0: మనకు సేవలందించే వృత్తులు.
3: కానీ చాలాసార్లు మనం గమనించని మనుషులు,
0: ఎక్కువసార్లు మనం పట్టించుకోని పనులు.
3: హోటళ్లలో శుభ్రత కోసం పనిచేసే కార్మికుల నుంచి
0: మురికి కాలువల్లో పనిచేసే సాహస వీరుల వరకు,
3: బస్సు డ్రైవర్లు, కండక్టర్లు,
0: చెప్పులు కుట్టేవారు, పండ్ల బండ్ల వారు,
3: ప్రతి వృత్తి వెనుక ఒక కథ ఉంది.
0: ప్రతి చెమట చుక్క వెనుక ఒక గౌరవం ఉంది.
3: వృత్తి గౌరవాన్ని, మానవీయ విలువలను వెలిగించే ఒక ప్రత్యేక కార్యక్రమం
0: కోటి విద్యలు కూటి కొరకే.
3: మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం నుండి
0: ఆదివారం ఉదయం 7:30
3: తప్పక వినండి.
0: కోటి విద్యలు కూటి కొరకే.
4: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
5: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
4: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
5: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
4: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి.

0: అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. మే 9వ తేదీ నుండి ప్రసారం అవుతుంది పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
1: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.

స్వరసంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

క్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి. అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

అనమాట. సో మన సినిమా కబుర్లలో సూపర్ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. లవ్ స్టోరీ మూవీ నుంచి సాంగ్ అయితే ఇప్పుడు విన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక సెలబ్రిటీ గురించి కూడా స్పెషల్ ఈరోజు ఏంటి అన్నది చెప్తాను. ప్రేమించుకుందాం రా మూవీ గుర్తుందా మీకు? ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, అది ఓలున్నారు ఓలు లేరు యాలున్నారు యాలా లేరు అనుకుంటూ ఒక డైలాగ్ భలే ఉంటుంది. ఇక చెప్పింది ఎవరో గుర్తొచ్చిందా మీకు? మన కల్పన రాయండి. ఈరోజు 9 మే 1950 కాకినాడలో అయితే పుట్టారు. అండ్ దాదాపు 430 మూవీస్లో నటించారు. అండ్ నాకు ఇంకో మూవీ కూడా చాలా ఇష్టం కల్పన గారిది, అదేంటంటే జంబలగడి పంబ మూవీలో టేబుల్స్ చెప్తుంటారా, ఆ టేబుల్స్ చెప్పే చోట ఎంత అంటే అసలు నవ్వు పొట్ట పట్టుకొని. ఇప్పటికి కూడా సరే జంబలకడి పంబ మూవీ కనుక మనం చూసామంటే పొట్ట పట్టుకోవాల్సిందే. ఒక్కొక్క కొన్ని కొన్ని సీన్స్ అసలు ఇలా కూడా తీస్తారా, ఇలా కూడా ఇలాంటి ఆలోచన కూడా వస్తుందా అన్నట్టుగా డైరెక్ట్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నారు అని అంటే కొన్ని సీన్స్ పర్టికులర్గా అది అంతా నటించిన వాళ్ళ గొప్పతనం అనుకోవచ్చు. అండ్ పర్టికులర్గా ఆ టేబుల్స్ చెప్పే సీన్ అయితే కల్పన గారు చించేశారని చెప్పచ్చు. సో అదనమాట సంగతి. స్టూడియోస్లో టైమ్ 11:54 అయితే క్రాస్ అయిపోయింది. ఇంకా బ్యూటిఫుల్ సాంగ్తో అయితే మన సినిమా కబుర్ నేను క్లోజ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ మీకు తెలుసాలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ నుంచి వామ్మో వాయో అంటూ వింటూ ఎంజాయ్ చేయండి మన 101.3 వివిధ భారతి ఎఫ్ఎంలో. లో

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి.

0: అయితే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
3: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన

ಸ್ವರ ಸಂಧ್ಯಾ 90 ವಸಂತಾಲ ಆಕಾಶವಾಣಿ ಸಂಗೀತ ವಿಂದ್ಯ. ಸಂಗೀತ ಪ್ರಿಯುಲಂದರಿಕೀ ಇದೇ మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇప్పుడు ఎండ తీవ్రతకు గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ ఎండాకాలంలో బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మనతో పాటు గొడుగు లేదా టోపీ లేకపోతే రుమాలు తలకు చుట్టుకొని వెళ్ళాలి. మనతో పాటు తప్పనిసరిగా మంచినీళ్ల సీసా తీసుకుని వెళ్ళాలి. ఎండలకు శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది కాబట్టి ఎక్కువగా ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు ఇవి తీసుకుంటూ ఉండాలి. అలాగే వదులైన తెల్లని లేదా లేత రంగు కాటన్ నూలు వస్త్రాలు ధరించాలి. అవసరం అనుకుంటేనే బయటకు వెళ్ళాలి. పిల్లలను వృద్ధులను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మంచినీళ్లు ఎక్కువగా తాగిస్తూ ఉండాలి. బయట నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగకూడదు. ఏసీ గదిలోకి వెళ్ళకూడదు.

0: ఉండకూడదు. ఎందుకంటే మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత సామాన్య స్థితికి వచ్చే వరకు ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఆ తరువాతే మంచినీళ్లు తాగాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు గనక పాటించినట్లయితే ఎండ వేడి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
1: వినిపిస్తుందా? తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
2: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
2: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
2: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
2: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
2: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
2: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
2: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
2: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో మీరు ఇంతవరకు తెలుగు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ మంత్రులుగా దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కిర్తానియా, నిసిత్ ప్రామాణిక్, సుధీరామ్ తుడు ప్రమాణం చేశారు.
2: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব।
1: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈరోజు ప్రారంభమవుతుంది. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇండోనేషియా, మలేషియాతో సహా 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ 5 రోజుల సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు జూన్13వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సదస్సు 2 దశల్లో నిర్వహిస్తారు. ఈ రోజు నుండి జూన్11వ తేదీ వరకు జరిగే మొదటి దశ సమావేశంలో ఆహార భద్రత, స్మార్ట్ ఫార్మింగ్, వాతావరణ మార్పులు, రైతుల సంక్షేమం వంటి కీలక అంశాలపై సీనియర్ అధికారులు సాంకేతిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇండోర్లోని రూరల్ హాట్ బజార్లో ఒక ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. 2వ దేశ సమావేశంలో ప్రపంచ స్థాయి వ్యవసాయ సహకారం, విధానపరమైన అంశాలపై చర్చిస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు పోచిషే బొయిషాక్ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శాంతినికేతన్, విశ్వభారతి విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వ్యాప్తంగా ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్కు ఘనంగా నివాళులర్పించారు. గురుదేవ్ ఠాగూర్ చేసిన సేవలు సాహిత్య రంగానికి అతీతంగా విస్తరించాయని ఉపరాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఠాగూర్ను ఒక మార్గదర్శక ఆలోచనపరుడు, కళాకారుడు, విద్యావేత్తగా ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. ఆయన రచనలతో భారత నాగరికత గొప్పతనాన్ని, మానవత్వపు సార్వత్రిక విలువలను ప్రతిబింబిస్తూ సమాజంపై తమదైన ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి అన్నారు. ఠాగూర్ అసాధారణ

ప్రతిభ కలిగిన రచయిత అని, విశ్వకవి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఠాగూర్ ఒక విశిష్ట తత్వవేత్తగా, విద్యావేత్తగా, కళాకరుడిగా భారతదేశ నాగరికతకు కళాతీత స్వరంగా నిలిచారని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేశారని రక్షణ మంత్రి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భారతదేశపు గొప్ప నాగరికత, సాంస్కృతిక విలువలను అరుదైన ప్రతిభతో ప్రపంచానికి ఠాగూర్ పరిచయం చేశారని ఆయన అన్నారు. మానవాళికి శాంతి, సామరస్యం, మానవ ఐక్యత అనే విశ్వజనన సందేశాన్ని ఠాగూర్ అందించారని పేర్కొన్నారు. సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం ద్వారా స్వాతంత్ర్య స్ఫూర్తికి ఠాగూర్కు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఠాగూర్ కళాతీత రచన గీతాంజలి మానవాళికి ఆధ్యాత్మికతకు కొత్త దిశను చూపిందని, అలాగే జన గణ మన జాతీయ సమగ్రతకు, గౌరవానికి, ఆత్మగౌరవానికి గొంతుకుగా నిలిచిందని ఆయన కొనియాడారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. మహారాణా ప్రతాప్ అఖుంఠిత ధైర్యానికి, అచంచలమైన గర్వానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వాతంత్ర్యం, ఆత్మగౌరవం, త్యాగానికి మహారాణా ప్రతీప్ స్ఫూర్తి అని, ఆయన తన జీవితంలోని ప్రతి క్షణాన్ని మాతృభూమి, సంస్కృతిని పరిరక్షించడానికి అంకితం చేశారని అమిత్ షా చెప్పారు. మహారాణా ప్రతాప్ సాటిలేని శౌర్యం, మాతృభూమి పట్ల ఆయనకున్న భక్తి ఈనాటికి ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి జ్వాలను రగిలిస్తూనే ఉంటుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ అండర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకిన్నా ఈ రోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకిన్నా పాల్గొంటారు. సోమవారం రోజు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఆయన సమావేశమై సిఐఐ అలాగే సిఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భారత్ చిలీ సంయుక్త వ్యాపార ప్రతినిధుల సమావేశానికి హాజరవుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడిపి గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందిన దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. జాతీయ న్యాయ సేవల అథారిటీ నల్సా 2026 సంవత్సరానికి గాను 2వ జాతీయ లోక్ అదాలత్ ను ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. నల్సా సభ్య కార్యదర్శి సంజీవ్ పాండే మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం, కేంద్రీకృత వ్యవస్థల ద్వారా వివాదాలను పరిష్కరించడం, కోర్టులపై భారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. హైకోర్టులు, జిల్లా కోర్టులు, ట్రిబ్యునల్స్, వినియోగదారుల ఫోరంలు, శాశ్వత లోక్ అదాలత్లతో సహా పలు స్థాయిల్లో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తామని తెలియజేశారు. లోక్ అదాలత్లో క్రిమినల్, రాజీపడదగిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ వివాదాలతో సహా అనేక రకాల వివాదాలను స్వీకరిస్తారని తెలిపారు. కాగా 2023 నుండి 2025 మధ్య 12 జాతీయ లోక్ అదాలత్లను నిర్వహించగా వాటిలో 26 కోట్ల కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణిని తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ప్రభుత్వం నియమించింది. అలాగే ఆయన సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 30వ తేదీతో జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన బాధ్యతలు చేపడతారు. మరోవైపు వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ను తదుపరి నావికాదళ అధిపతిగా ప్రభుత్వం నియమించింది. వైస్ అడ్మిరల్ స్వామినాథన్ ప్రస్తుతం వెస్ట్రన్ సేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత నావికాదళంలోని కీలక పదవుల్లో విస్తృతమైన కార్యాచరణ, వ్యూహాత్మక సిబ్బంది నిర్వహణ అనుభవంతో పాటు అడ్మిరల్ స్వామినాథన్ దాదాపు 4 దశాబ్దాలకు పైగా నావికాదళంలో విశిష్ట సేవలు అందజేశారు. న్యూఢిల్లీలో ఈ ఏడాది జనవరిలో జరిగిన 16వ భారత్ EU శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊతమిచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన యూరప్ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు విజయవంతంగా ముగియడం, భద్రతా రక్షణ భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేయడం, మొబిలిటీపై సహకారం కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించడం వంటి పరిణామాలు ఇండో EU సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో
2030 దిశగా భారత్ EU సంయుక్త సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక

0: యొక్క అంశాన్ని కూడా ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 తేడాతో విజయం సాధించింది. రెండు రోజుల పాటు జరిగిన ఇండియన్ ఓషన్ డైలాగ్ నిన్న న్యూఢిల్లీలో ముగిసింది. పరివర్తన చెందుతున్న ప్రపంచంలో హిందూ మహాసముద్ర ప్రాంతం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని కీలక పరిణామాలు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి ఐఓఆర్ఏ సభ్యదేశాలు, సీనియర్ అధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, లలిత గీతాలు వింటారు. ఈనాటి లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి సిహెచ్ కుసుమకుమారి గారు గానం చేసిన లలిత గీతాలు వింటారు.

0: బలపు తలుపు తట్టు ప్రణయ గీతి పల్లవులు
1: నెత్తి నింత ఒదిగొదిగి నడయాడే నిన్నెలలు
0: వరుని బలపు తలుపు

మీరింతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి సిహెచ్ కుసుమకుమారి గానం చేసిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా తకిట తకిట చిత్రం నుంచి సత్యం పాడిన పాట వింటారు. బేబో శశి సంగీతం, భాస్కర భట్ల రవికుమార్ సాహిత్యం.

பிராணஜோதி நெச்சரி நவேபு காந்தி வெண்ணில சாந்தி.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు సామాజికవేత్త గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. మాదక ద్రవ్యాల నివారణపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. అనంతరం నూతన కోర్టు హాళ్లు, ఆధునిక సదుపాయాలను న్యాయమూర్తులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ,
1: It would ensure that justice percolates to one and all who is in need of it. Our digitization, digitalization, it is often now quoted as if they are alien subjects. No, they are no longer alien to us. They have become very much a part of our system. This is something we have to get used to. I would like to emphasize the importance of technology.
0: ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ ఉదయం ద్వారకా తిరుమల ఆలయంలో స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ను, 12 కోట్ల రూపాయలతో నిర్మించిన మండపాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన త్రిశూలం, డమరుకం నిర్మాణాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కైలాసగిరిని మరింత అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో ఏర్పాటుకు కేంద్రం మరోసారి సర్వే చేయిస్తుందని తెలిపారు. మెట్రో రైలు ఏర్పాటు ద్వారా ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని మంత్రి నారాయణ పేర్కొంటూ,
2: విశాఖపట్నంలో అనేక బస్సు టేకప్ చేసింది, వాటిలో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్స్ అవుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య అనేది అన్ని దేశాల్లో ఉంది. ఈ సమస్యను వీలైనంత తగ్గించడం ప్రభుత్వం బాధ్యత. అందుకనే విఎంఆర్డీ ఆల్రెడీ 15 రోడ్లని వైడెన్ చేయడానికి యాక్చువల్ టేకప్ చేసి అందులో 7 రోడ్లు యాక్చువల్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ వేయడానికి కండిషన్ లాగా ఉండడానికి 7 రోడ్లు టేకప్ చేసింది. అందులో 3 రోడ్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి.
0: ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సామాజికవేత్త, భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటారు.

0: స్వప్నం. 1866 మే 9వ తేదీన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా కోట్లక్లో జన్మించిన ఆయన 1889లో భారత జాతీయ కాంగ్రెస్లో ప్రవేశించారు. అతి తక్కువ కాలంలోనే 1905లో మితవాదుల ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర వహించారు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేశారు. 1902 నుండి 1915 వరకు భారత శాసనమండలి సభ్యులుగా కొనసాగిన గోఖలే 1915 ఫిబ్రవరి 19వ తేదీన ముంబైలో కన్నుమూశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నషాముక్త్ భారత్, మాదక ద్రవ్యరహిత భారతదేశం వైపు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వాకథాన్ 2026ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతేమ్ శాంతాసింగ్ ప్రారంభించారు. మంగళగిరిలోని ఎయిమ్స్ నుంచి ప్రారంభమైన ఈ అవగాహన ర్యాలీ మంగళగిరి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు సాగింది. అనంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థుల ఫ్లాష్ మ్యాబ్ కిట్స్తో ప్రజలకు అవగాహన కల్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వరసంధ్య సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారులు సర్వేపల్లి సిస్టర్స్ యుగళగానం, పసుపులేటి అయ్యప్పస్వామి బృందం నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. అలాగే ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలియజేస్తూ,
1: ఆల్ ఇండియా రేడియో అనేది 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాక్థాన్ ఆ 19th ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం మెంట్ ఫర్ హెల్త్, హెల్త్ ఫర్ ఆల్ అనే నినాదంతో వెళుతున్నాం. అది నాట్ ఓన్లీ హెల్త్, ఇట్ ఇండికేట్స్ యూనిటీ అండ్ డిసిప్లిన్ ఆల్సో. అందరికీ చేరువ అవ్వాలని, పబ్లిక్ మేము మమేకం అవ్వాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా రేడియోలో విజయవాడలో స్టార్ట్ చేసి బెంజ్ సర్కిల్ వరకు వాక్తా నిర్వర్తించాలని మేము తలంచాం. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని మేము కోరుకుంటూ అందరికీ హెల్త్, యూనిటీ అండ్ డిసిప్లిన్ ఉండాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ.
0: గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో 96.22% చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని A+ గ్రేడును ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి వెల్లడించారు. రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆమె నిన్న మాట్లాడుతూ పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషకాహార పదార్థాలను సమయానికి సరఫరా చేయడం, నిరంతర పర్యవేక్షణ చేపట్టడం వల్ల 5 ఏళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం, తక్కువ బరువు సమస్యలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. పోషన్ ట్రాకర్లో వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించాలని కలెక్టర్లకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పౌష్టికాహార కేంద్రాలుగానే కాకుండా చిన్నారులకు ఆహ్లాదకరమైన విద్యను అందించే ప్రీ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అనంతపురం నగరంలో అన్ని డివిజన్లలో ఎటువంటి అంతరాయం కలగకుండా తాగునీటి సరఫరా కొనసాగుతోందని నగరపాలక సంస్థ ఎస్సీ రాజశేఖర్ తెలిపారు. అనంతపురంలో తాగునీటి సరఫరాపై పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. నగరంలో బూస్టర్ పంపులను ఏర్పాటు చేసి రిజర్వాయర్ నుంచి నగరంలో ఉన్న నీటి ట్యాంకులకు నీటిని సరఫరా చేస్తున్నట్లు ఎస్సీ రాజశేఖర్ తెలియజేస్తూ,
2: ఎక్స్టెన్షన్ ఏరియాస్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా నిర్విరామంగా సమృద్ధిగా నీరు డైలీ ఇచ్చే ఏరియాలో డైలీ ఇచ్చాం. ఆల్టర్నేట్ డేస్లో ఇచ్చే ఏరియాలో 13 డివిజన్లను డైలీ కింద మార్చాం. చిన్న తక్కువ పాటి ఖర్చుతో చేసేసాం మేము. ఇంతేకాకుండా ఇంకా కొన్ని చోట్ల బూస్టర్ పంప్ సెట్లు ఏర్పాటు చేస్తున్నాం. నీటి ఎద్దడి అనేది 99% నగరపాలక సంస్థకు ఈ సంవత్సరం ఉండదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను.
0: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18

0: తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజేల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈ నెల ఇరవై ఒకటవ తేదీన శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఈ నెల 23వ తేదీన అందించనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: వనితవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా వెలితి కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి ఆండ్రాజు పద్మజ. వినండి వెలితి కథానిక.
6: ప్రియన్, పెద్దయ్యాక ఏమవుతావు? ప్రశ్నిస్తోంది శ్యామల 7 ప్రియన్ని. తన కొడుకుని పిన్ని అడిగిన ఆ ప్రశ్న వినగానే ఒక క్షణం డాక్టర్ గగన్కి తన చిన్నతనం గుర్తొచ్చింది. కొడుకు ఏం సమాధానం చెబుతాడా అని మనసులో ఆతృత పడుతూనే మౌనంగా చూస్తున్నాడు. నాన్నమ్మ, నేను పెద్దయ్యాక పెద్ద రైతునవుతా అంటూ హుషారు నిండిన కంఠంతో చెప్తుంటే గతుక్కుమంది శ్యామల. కానీ డాక్టర్ గగన్ గుండె నిండా ఆ క్షణం ఓ సంతోష కెరటం నింగికెగిసింది. తను రైతు అవుతాడో ఇంకేమవుతాడో కానీ రొటీన్గా లేని సమాధానం అదో హాయినిచ్చింది. కనుల ముందు తన చిన్నతనమంతా రీలులా కదలాడింది. అమ్మా నాన్నలిద్దరూ చిన్నప్పటి నుండే నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలి అంటూ ప్రతిరోజు అంటుంటే అదే మంచిది కాబోలు అని తను తప్పిస్తూ పసివయసులోనే పడిన ఆ ముద్ర పచ్చబొట్టైపోయింది. వయసు చదువు పెరిగిన తరువాత ఆలోచన ఎందుకో ఫారెస్ట్ సర్వీస్లో చేరాలనే కోరిక. కానీ ఆ కోరికని రేగనీయకనే పచ్చబొట్టు తనలో ఇమిట్ చేసుకుంది. ఆ రోజు తనకింకా జ్ఞాపకం. ఇంటర్మీడియట్లో చేరే ముందే తన ఆకాంక్షని ఇంట్లో తెలపగానే అమ్మ సునంద పెద్ద రద్దంతమే చేసింది. ఏంటి కన్నా, డాక్టర్ అవ్వకుండా ఆ అడవుల్లో పడి తిరుగుతావా అంటూ. అమ్మా, అడవుల్లో పడి తిరగడం కాదమ్మా, ఉద్యోగం అంటే అదొక్కటే ఉండదు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు గగన్. అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది గగన్? అనునయంగా అని తండ్రి సుదర్శన్ అడిగాడు. ఆ మాటతో ఓ ఆశాకిరణం గగన్ మనస్సులో తళుక్కుమంది. నాన్న అర్థం చేసుకుంటారు అని అందుకే ఉత్సాహంగా చెప్పాడు. నాన్న, భారతదేశంలో అడవుల శాతం బాగా తగ్గిపోతుందని చదువుకున్నా తెలుసుకున్నా. ఇవి పెరగాలంటే ఆ మార్గంలో వెళ్ళి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను.

అన్నా అనగానే అది సవాళ్లతో కూడిన దారి. చూస్తూ చూస్తూ ఆ దారిలోకెలా వెళ్తావు, మేమెలా పంపుతాం? అయినా నీ చిన్నప్పటి నుండి నిన్ను డాక్టర్ని చేద్దామని మా ఆశ గగన్. నీ ఇష్టం, నువ్వు మా ఆశ నెరవేర్చని కొడుకుగా మిగిలిపోతావా అంటూ నాన్న గాద్గదికమవుతుంటే తనలోని కోరిక అలా అణగారిపోవడం కనిపిస్తోంది. ఒక ప్రక్క అమ్మ ఏడుపు గగన్ని తన కోరికకు పూర్తిగా దూరం చేసేసింది. హృదయంలో కోరిక నణచిన గగన్ని ఆ హృదయాన్ని బాగుచేసే కార్డియాలజిస్టుగా బాగుపడేంత పెద్దవాణ్ణి చేసేసింది. డిగ్రీ చదువుకున్న అమ్మకి తన మనసుకు విలువ ఇద్దామని ఎందుకనిపించలేదు? జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నాన్న ఎందుకు వారి అభిప్రాయం నా మీద రుద్దారు? కుటుంబము సమాజములోని లోతు అప్పుడప్పుడే తెలుసుకుంటున్న ఆ దశలో అమ్మా నాన్నలు చెప్పింది కరెక్టే కదా అనుకున్నాడు. పైగా వీరి మాటలు బయట సమాజ స్థితిగతులు అన్నీ పెనవేసుకున్న బాంధవ్యంలా ఒకేలా కనుల ముందు నాట్యమాడుతుంటే జీవన నృత్య భంగిమలు ఇవే కాబోలు అనుకుని పచ్చని ప్రకృతితో మమేకమవ్వాలన్న తన కోరిక కుత్తుకపై ఓ భావజాల ఉక్కుపాదం మోపి కన్నవారి ఆశలకు కొడుకుగా తరించాడు. మనిషిగా మధించి మనసుని వధించుకున్నాడు గగన్. ఓ డాక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు, ఎంతో అభివృద్ధి, అమృత వర్షిణిలా అమృత తన జీవితంలోకి రాక, ఇవన్నీ అంతా బాగుంది. కానీ తన మనసులో ఏదో వెలితి. అమృత పిల్లల పెంపకం విషయంలో ఆమె నిర్ణయం చెప్పడం బహుదానందం కలిగించింది. తనలోని వెలితిని నింపే మధురవాహినిగా తోచింది. గగన్, మన అభిప్రాయాలు పసి వయసు నుండే పిల్లలపై రుద్దవద్దు. ఏది మంచి ఏది చెడు అనేది మాటలకే పరిమితం చేయక ఆచరణాత్మకంగా చూపాలి. ఇద్దరం ఎంత బిజీగా ఉన్నా అన్నీ కట్టిపెట్టి వారి ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులుగా మన బాధ్యతకు ఏ లోపం రానియకూడదు. వారి శారీరక ఎదుగుదలకే కాక మానసిక ఎదుగుదలకు కూడా మనమే తోడ్పడాలి అంటూ కాబోయే తల్లిదండ్రులుగా అమృత పలుకులు వింటుంటే సైక్రియాట్రిస్టుగా వర్క్ చేస్తున్న అమృతని తన జీవిత భాగస్వామిగా అమ్మా నాన్నలు ఎంపిక చేయడం ఆశీర్వాద బలంగా అనిపించింది గగన్కి. అంతలో అమ్మ అరుపు లాంటి మాటలతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు గగన్. ఆ జ్ఞాపకాలలో నుండి, అదేమిట్రా బడుద్దాయ్, మీ అమ్మా నాన్నలిద్దరూ పేరు మోసిన డాక్టర్లైతే నువ్వు రైతు అవ్వడమేమిటి? హవ్వా, నలుగురికి తెలిస్తే నవ్విపోతారు అంటూ బుగ్గలు నొక్కుంటూ దీర్ఘాలు తీస్తూ లోపల నుండి వచ్చింది సునంద. శ్యామల, నువ్వేమీ పట్టించుకోకు, వాడికేమీ తెలియదులే అంటోంది శ్యామలతో. అక్కాబావ వచ్చారని చూసిపోదామని అదే ఒళ్ళో ఉంటున్న శ్యామల వచ్చింది. ఇక అమ్మ వాళ్ళు రెండు రోజులుండి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ, అమ్మ కన్నా వాడి మనసులో ఆ ఆలోచనని తుడిపేయి అంటుంది అమాయకంగా. ఇప్పటికీ బయట నలుగురి గురించే ఆలోచిస్తున్న అమ్మది అమాయకత్వంగానే తీసుకున్నాడు గగన్. ఓ మనిషిగా తనను తాను జీవించడానికి ఆలోచించలేకపోతోంది అని లోన అనుకున్నాడే గాని అమ్మని తప్పు పట్టలేకపోయాడు. ఆమె అమ్మ మరి, ఆమె కోరిక అది, ఆమె ఆలోచనలు అక్కడితో ఆగిపోయాయి. మనిషిగా ఇలా ఆలోచించాలమ్మా అని తాను ఇప్పుడు చెప్పినా ఆ మనసుకి అర్థమవుతుందా? అందుకే వాగ్వివాదం పెంచక జాగ్రత్తగా ఉండండమ్మా అంటూ అనురాగంగా పలికాడు. మనవడిని మరోసారి గుండెకి హత్తుకొని ఆ ముద్దు మురిపాల జ్ఞాపకాలతో వారింటికి బయలుదేరారు సునంద సుదర్శన్లు. కాలం గిర్రున పదేళ్లు తిరిగింది. ఈ కాలక్రమంలో ప్రియన్ ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చాడు. తల్లిదండ్రులిచ్చిన ప్రేరణ మాటలతో నువ్విలా ఉండాలి అలా ఉండాలి అంటూ మూస ధోరణిలా కాక వారు జీవిస్తున్న జీవన విధానాన్ని తన కనులతో ప్రత్యక్షంగా చూస్తూ పెరగడం ప్రియన్ని ఆత్మవిశ్వాస కళికగా తయారు చేశాయి. మధ్య మధ్యలో నాన్నమ్మ, కన్నయ్య బాబు అమ్మా నాన్నలిద్దరూ డాక్టర్లే, నువ్వు కూడా డాక్టరే అవ్వాలి అంటూనే ఉన్నా చిరునవ్వు నవ్వేవాడు ప్రియన్. నీట్లో సింగిల్ డిజిట్ ర్యాంక్ సాధించి తన సత్తా చాటాడు ప్రియన్.

0: మీడియా చేస్తున్న ఇంటర్వ్యూలో నా ఈ విజయానికి కారణం నా తల్లిదండ్రులు అని సగర్వంగా చాటాడు. మీరే విభాగంలో డాక్టర్ అవుతారు అని అడిగిన ఓ రిపోర్టర్కి నేను అగ్రికల్చర్ తీసుకుని అందులో రాణించాలని నా ఆకాంక్ష అంటూ ఆనందంగా వెలిబుచ్చాడు. ఆ మాటలు వింటుంటే గగన్ అమృతల ఆనందానికి అవధుల్లేవు. వారు అనుకున్నటువంటి విధంగా జీవించి ప్రియన్ని ఇంతటి స్థాయికి తీసుకొచ్చినందుకు ఎంతో ఆనందపడ్డారు. ఇంతలో మరో రిపోర్టర్, అదేంటి మీకు మంచి ర్యాంక్ వచ్చింది కదా, తప్పనిసరిగా MBBS చేస్తే బాగుంటుంది, పైగా మీ తల్లిదండ్రులు ఇరువురు డాక్టర్లై ఎంతో సేవ చేస్తున్నారు, మీ ముందున్న ఈ అవకాశంతో మీరు డాక్టర్ అయితేనే కదా బాగుంటుంది అడిగింది. వెయిట్ మేడం, సేవ చేయాలంటే డాక్టరే అవ్వాలని లేదు కదా. నెక్స్ట్, నాకు పచ్చని మొక్కలంటే ఇష్టం, అందుకే అగ్రికల్చర్లో రాణించి సైంటిస్ట్ అయి మానవ జీవన వికాసానికి జీవ ప్రగతికి తోడ్పడే నూతన వంగడాలను సృష్టిస్తూ మనిషిగా ఎదుగుతా మనిషిగా బ్రతుకుతా, ఇది సేవ కాదంటారా అన్న ప్రియన్ మాటలకి కిమ్మనకుండా ఊరుకుంది రిపోర్టర్. ప్రియన్ మాటలకి గగన్ అమృతల కనుల వెంట ఆనంద బాష్పాలు జాలువారాయి. చెంపలను తాకిన ఆ నులువెచ్చని తడిలో ప్రియన్ని పెంచిన అనుభూతి స్మృతుల ధూళి అయి హృదయాన్ని తాకింది. అప్పుడప్పుడు డిబేట్స్ రూపంలో కొడుకుతో సంభాషించినవన్నీ కూడా గుర్తుకు వచ్చి ఎదో ఉప్పొంగింది. ప్రియన్ తన మనసుకు నచ్చిన అగ్రికల్చర్ చదివి వినూత్న రీతితో విభిన్న పద్ధతులతో మన్ను రేణువును ముద్దిడి పచ్చని ప్రకృతితో సహజీవనం చేస్తూ మానవ జీవన వికాసానికి తాను చెప్పినట్లుగానే ప్రగతి తోరణాలు కట్టి మనిషిగా ఎదిగాడు, మనిషిగా బ్రతుకుతున్నాడు. ఒకరోజు గగన్ అమృతలకు రాగాని పరిచయం చేశాడు ప్రియన్. అమ్మా, తానే డాక్టర్ రాగా, మీకు నచ్చితే మా పెళ్ళి అన్నాడు. తనూ డాక్టరేనా అన్నారు ఇద్దరు ఒకేసారి ఆశ్చర్యంగా. ఆ తావులో అక్షణం నిశ్శబ్దం తరలాల్చింది. రాగాకి టెన్షన్గా ఉంది వారేమంటారోనని, ఎందుకంటే తాను డాక్టర్ అవడానికి కారణమైన ప్రియన్ని ఎప్పటి నుండో ఆరాధిస్తూనే ఉంది, ప్రియన్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతూనే ఉంది, తనని కలిసి మనసులో అభిప్రాయం స్పష్టంగా తెలిపింది. పచ్చని మొక్కలతో ప్రియన్ ముచ్చటిస్తున్నప్పుడు తాను చేరేది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఆ క్రమంలోనే గగన్ అమృతల గురించి కూడా పూర్తిగా అవగతమైంది రాగాకి. అందుకే ఆ కుటుంబం అంటే అంత ఆరాధన. ఇక ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ, ఆంటీ అంకుల్, నేను డాక్టర్ అవ్వడానికి కారణం ప్రియన్ అని పలికింది. ఏమన్నా మాకు తెలియకుండా చదివించావా అన్నాడు గగన్. అసలు రాగా మాటే అర్థం కాకుండా ఉంటే నాన్న మాటకి మరింత అయోమయంలో పడ్డాడు ప్రియన్. ఇంతలో, నోనో అంకుల్, అలా కాదు, ఆ రోజు ప్రియన్ MBBS వద్దని వెళ్లడంతో ఒక్క నెంబర్లో మిస్ అయ్యే నా సీట్ నాకు దక్కింది, నా కళ నెరవేరింది. నా తల్లిదండ్రులు ఇరువురు సరైన వాద్యం అందని కారణంగా నా చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుండి నేను డాక్టర్ అవ్వాలన్న నా కలని మా బాబాయ్ నెరవేర్చారు. అయితే ఆ ఒక్క నెంబర్తో నేను సాధించగలిగాను, అది ప్రియన్ వల్ల. ఆ తర్వాత సోషల్ మీడియాలో ప్రియన్ని ఫాలో అవుతూ ఉంటే ఒక మనిషిగా తాను జీవిస్తున్న విధానం నాకు బాగా నచ్చింది. అందుకే నేనే ప్రపోజ్ చేశాను, నాకు తనతో ఓ మనిషిగా బ్రతకాలనుంది, మీరు అనుమతిస్తే అని రాగా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు మరింత ఆనందపడ్డారు గగన్ అమృతలు. వారిలోకి మరో మనిషి వస్తున్నందుకు విలువ కలిగిన ఆలోచనలు వారసత్వ పరంపర సాగే జీవం కూడినందుకు. అయితే ప్రియరాగం పలికించాలన్నమాటమేమో అని అమృత అంటుంటే ప్రియన్ రాగా ఇద్దరూ వారికి పాదాభివందనం చేశారు. తనలోని వెలితి కలతపడి చెదిరిపోయి గుండె గూటిని సంపూర్ణం చేసిన ఆ క్షణం గగన్ మనసు వెలితి లేని పూర్ణకుంభమైనది.
1: మీరింతవరకు వెలితి కథానిక విన్నారు. సమర్పణ శ్రీమతి ఆండ్రాజు పద్మజ. కార్యక్రమంలో లలితగీతం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, RBI అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: విటమిన్ B12 ప్రాముఖ్యత గురించిన విశేషాలు. శరీర ఎదుగుదలకు, ఆరోగ్యానికి విటమిన్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి అన్న సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఈ విటమిన్లలో అత్యంత ముఖ్యమైన విటమిన్గా మనం చెప్పుకోవలసింది విటమిన్ B12. ఈ విటమిన్ అనేక విధులను నిర్వర్తిస్తుంది. అందువల్లే ఇది శరీరానికి అత్యంత

విశేషాలు. శరీర ఎదుగుదలకు, ఆరోగ్యానికి విటమిన్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి అన్న సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఈ విటమిన్లలో అత్యంత ముఖ్యమైన విటమిన్గా మనం చెప్పుకోవలసింది విటమిన్ B12. ఈ విటమిన్ అనేక విధులను నిర్వర్తిస్తుంది. అందువల్లే ఇది శరీరానికి అత్యంత ఆవశ్యకమైన విటమిన్. ఇది విటమిన్ బి కాంప్లెక్స్లలో ఒక భాగం. అంతేకాదు, ఇది నీటిలో కరిగే విటమిన్ కూడాను. ఇది నీటిలో కరిగిపోయి శరీర రక్త ప్రవాహంలో ప్రవహించగలదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శరీరం 4 సంవత్సరాల వరకు విటమిన్ B12ను నిల్వ చేసుకోగలదని వైద్యులు చెబుతున్నారు. ఈ విటమిన్ B12 ఎర్రరక్త కణాలు DNA ఏర్పడటం వంటి అనేక విధులలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇది ఎర్రరక్త కణాల తయారీకి, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్ B12 అనేది తప్పనిసరి. దీన్ని కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. శరీరంలో తగినంత ఎర్రరక్త కణాలు లేకపోయినట్లయితే కణజాలాలకు, అలాగే అవయవాలకు తగినంత ఆక్సిజన్ లభించదు. తగినంత ఆక్సిజన్ లేకపోతే శరీర పనితీరులో మార్పు వస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. శరీరంలో ఈ B12 స్థాయిలు కనుక తక్కువైతే వచ్చే లక్షణాలను ఇప్పుడు చూద్దాం. అలసట, తలనొప్పి, కళ్ళు తిరగడం, చర్మం పాలిపోవడం, గుండె దడ, జీర్ణ సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం, అలాగే పాదాలలో తరచు తిమ్మిర్లు రావడం, ఇంకా బరువు తగ్గడం, ప్రతి పనిలో కూడా చిరాకుగా అనిపించడం, హృదయ స్పందన రేటు పెరగడం, నడకలో ఇబ్బంది, బలహీనమైన కండరాలు, ఇలాంటి లక్షణాలు కనపడతాయి. ఏ ఆహార పదార్థాలలో ఈ విటమిన్ B12 లభిస్తుంది అని కనుక మనం చూసినట్లయితే, మాంసం, చేపలు, సీఫుడ్స్, పీతలు, గుడ్లు, పౌల్ట్రీ, వీటిలో ఎక్కువ మోతాదులో విటమిన్ B12 ఉంటుంది. అలాగే పాలు, పాలలో కూడా సోయా పాలు, ఇంకా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, వీటిలో B12 తక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్ల వీటిని రోజూ కూడా మనం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక విటమిన్ B12 వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని చూసినట్లయితే, ఈ విటమిన్ B12 చర్మం, ఎముకలు, దంతాలు, గోళ యొక్క నిర్వహణకు చాలా ఆవశ్యకమైన విటమిన్. వీటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా దీని లోపం వల్ల వచ్చేటటువంటి రక్తహీనత, ఆయాసం, మలబద్ధకాన్ని ఈ B12 విటమిన్ నివారిస్తుంది. నోటిపూత, నాలుకపై మంటను ఇది తగ్గిస్తుంది. అలాగే గుండెపోటు మరియు స్ట్రోక్ యొక్క ముప్పును తగ్గిస్తుందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఇంకా డాక్టర్లు చెప్పేదేంటంటే, విటమిన్ B12 అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నరాల వ్యాధుల యొక్క ముప్పును తగ్గించడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచి పొడి బారకుండా కాపాడుతుంది. ఇక మెనోపాజ్ దాటిన మహిళల్లో ఎముకలు బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ విటమిన్ B12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే వాటిని నివారించవచ్చు. ముఖ్యంగా విటమిన్ B12 కండరాలు, ఎముకల పటుత్వానికి, బలానికి తోడ్పడుతుంది. కాబట్టి B12 యొక్క ప్రయోజనాలను మీరందరూ కూడా గుర్తించి ఈ విటమిన్పై అవగాహన కలిగి ఉంటారని ఆశిద్దాం. మీరింతవరకు విశేషాలు విన్నారు. ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకీ తీవ్రమవుతున్న ఈ వేసవి వడగాలుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితులలోనే బయటకు వెళ్లడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ఇలాంటివి తీసుకుని వెళ్ళాలి. చెవుల్లోకి వేడిగాలులు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి వేడిగాలులు తగిలే ప్రమాదం ఎక్కువ కనుక ద్విచక్ర వాహనాన్ని తక్కువగా ఉపయోగించడం మంచిది. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లవద్దు. ఇక తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మసాలాలు, వేపుడు కూరలు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మజ్జిగ, బార్లీ నీళ్లు, రాగిజావ, సబ్జా నీళ్లు, కొబ్బరి నీళ్లు,
ఇలాంటివి ఆరారా తాగుతూ ఉండాలి.

0: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరివాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు 11:00 విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: తరాల నుండి వచ్చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
2: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
2: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
2: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
2: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
2: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
2: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
2: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
2: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

తెలుగు సాహితీ మణితీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం గుర్తుంచుకోండి ప్రతి గురువారం ఉదయం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటారు. ముందుగా ఇలయ అర్జున్ అలక్ యజ్ఞిక పాడిన పాట ఆగ్ చిత్రం నుంచి.

మాధ్యమంలో తర్వాత బాబీ ఈ చిత్రం నుండి శైలేంద్ర సింగ్, లతా మంగేష్కర్ పాడిన పాట.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట కుమార్ సాను పాడిన పాట దామిని చిత్రం నుంచి.

యువలయ యువలయం వింటున్న శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రశ్నలతో, కొన్ని పాటలతో సిద్ధంగా ఉంది ఈరోజు మీ యువలయ. 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే. మొదటి ప్రశ్న ఏంటంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం, ఎన్నో జయంతిని జరుపుకుంటున్నాం. ఇది ప్రశ్న. ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఎన్నో జయంతిని మనం జరుపుకుంటున్నాం తెలిస్తే 0866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే ఆడేసుకుందాం.

రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఎన్నో జయంతిని జరుపుకుంటున్నాం అడిగాను, ఆల్మోస్ట్ ఆన్సర్లు వచ్చేసాయి, మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్లు వచ్చేసాయి. చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్తో. గాంధీ మార్కెట్, ఇంకొల్లు హుసేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, రాజాసాబ్ కరీముల్లా, తయూబ్ ఇంకొల్లు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్తో శ్యామ్ నెల్లూరు నుంచి, శుభ సాయంత్రం అంటూ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి తెల్ల రమేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నాగమణి ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్, కొంచెం తేడాతో చూసుకోండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి, ఇంకా కరెక్ట్ ఆన్సర్తో బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి నుంచి, కరెక్ట్ ఆన్సర్తో మహేంద్ర తెనాల నుంచి, కరెక్ట్ ఆన్సర్తో కేదర్ వీరేష్ రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి, ఇంకా కరెక్ట్ ఆన్సర్తో బండ విలేజ్ నుంచి వినయ్ ఆంటోనీ పంపించారు కరెక్ట్ ఆన్సర్, రామ్ భూపాల్ మార్కపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ ఆన్సర్తో పాపినపల్లె నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న, మాణిక్య

రావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్, నాగేంద్రప్ప ఉడేవు మలకమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అండి, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం తేడాతో, అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రాంగ్ ఆన్సర్, శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, యువలైకు స్వాగతం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల అయాన్సీ సియోన నాగట్పండు అశోక్ బాబు శోభన్ బాబు రాణి సాయి ప్రకాష్ సుష్మ వీరందరూ. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఏలూరి డియా పట్టాభిపురం గుంటూరు నుంచి మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అండి గట్టుప్పల్ నుండి చక్రపాణి, ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్తో, బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి, సైనిక్పూర్ కాలనీ హైదరాబాద్ నుంచి శ్రీవత్స అచ్యుత శశాంక్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీరందరూ రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి, మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రాంగ్ ఆన్సర్తో ఏం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి అగైన్ రెండు ఆన్సర్లు పంపించారు, అందులో ఒకటి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, మీ ఆన్సర్ మీ మెసేజ్ నాకు అర్థం కాలేదు. ఇంకా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి గీతిక సిరి గాహ్నా స్నిగ్ధ రావిపాటి సత్యనారాయణ లక్ష్మి సౌమ్య ఆర్ఎన్బిఎన్ మూర్తి శ్రీదేవి రాంగ్ ఆన్సర్ అండి కరెక్ట్ ఆన్సర్తో ఓంకార్ నిమ్మి మమత మనోహర్ తను అండ్ ఓమ్ని ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి, దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో గుడ్ ఈవినింగ్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ళు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, శుభ సాయంత్రం అంటూ కందరి గోపినాథ్ సుధారాణి కరెక్ట్ ఆన్సర్ తిరుపతి నుంచి, రాంగ్ ఆన్సర్ అండి బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ వేటపాలెం నుంచి, హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి త్రివేణి చిన్మయ్ ప్రీతం దైదా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే విశాల నెల్లూరు నుంచి, చిలుక నారాయణ అనసూయ యమున జంకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా హబుల వెంకటేశ్వర్లు లక్ష్మి రామకృష్ణయ్య నరేంద్రరెడ్డి మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల ముంత పెద్దన్న రావూరు నుంచి నారాయణ పెంచలయ్య సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప డోకుపర్తి శివప్రసాద్ తుమ్మలచెర్ల గోపినాథ్ బండారి శంకరయ్య వీరందరూ. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి ఎం నరసింహం సూర్యనారాయణ తెనాల నుంచి రాంగ్ ఆన్సర్ అండి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు చెప్రోళ్ళు రామకృష్ణయ్య సుభాష్ని విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్, కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగపాలెం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి జ్యోతి రమ్య శ్రావణి తులసి కౌశిక్ పేర్లు బాగున్నాయి, ఆన్సర్ కూడా పంపించండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు హంపపురం గ్రామం చిరంజీవి నాగభూషణ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆత్మూరు మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో మన్మధరావు శోభరాణి ఉదయవంశీ హారిక మనురాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిర రఘురామ్ మౌనిక త్రిలోక్ పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో కడప రేడియో ఫ్యాన్స్ శ్రీదేవి శైలజ శ్రీధర్ మహేష్ రవి ఉమా, ఇంకా కరెక్ట్ ఆన్సర్తో దొడ్డిపట్ల కోటేశ్వర అత్తిల్ నుంచి నాగమణి ఒంగోలు నుంచి, జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి, నంద్యాల టెక్కె నుంచి రామచంద్ర సువర్ణ, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత.

సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని వీరందరూ కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్నారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో సహస్ర, సాత్విక, త్రిలోక్, నంద్యాల నుంచి, అనంతపురం నుంచి అనంతపురం సాయినగర్ నుంచి హరినాథ్ బాబు కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి విజయ్ శేఖర్ టీచర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి జరుపుకుంటున్నాం, ఎన్నో జయంతిని జరుపుకుంటున్నాం, అది ప్రశ్న. రాంగ్ ఆన్సర్ పంపించారు సైనిక్పూర్ కాలనీ హైదరాబాద్ నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఎనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. ఇంకా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఎడ్లపల్లి లీలమహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్న, స్నిగ్ధ, రావిపాటి సత్యనారాయణ, సౌమ్య, లక్ష్మి, ఆర్ఎన్విఎన్ మూర్తి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళం పూరి ప్రకాష్, ఖాదర్ భాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు నుంచి, రాంబాబు, సుశీల, రాజా నర్సాపురం నుంచి. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారా? ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఎన్నో జయంతిని జరుపుకుంటున్నాం. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో రమణమ్మ, బాబులు, సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి ఇనమడుగు నుంచి, ఇంకా దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి తెలంగాణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరి నీలబోయిన శ్రీనివాసులు, కృష్ణవేణి గుంటూరు నుంచి. ఇవి నాకు అందిన మీ అందరి మెసేజెస్ మొత్తం చదివేశాను. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతిని జరుపుకుంటున్నాం, ఈరోజు ఎన్నో జయంతిని జరుపుకుంటున్నామని అడిగాను. ఆన్సర్ ఏంటంటే 165. రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7వ తేదీన జన్మించినప్పటికీ బెంగాలీ క్యాలెండర్ ప్రకారం ఆయన పుట్టినరోజును వైశాఖ మాసంలో 25వ రోజునాడు అంటే ఈ రోజున జరుపుకుంటాం. పశ్చిమ బెంగాల్ ఇంకా బంగ్లాదేశ్లలో ఈరోజే అధికారికంగా రవీంద్ర జయంతి వేడుకలు నిర్వహిస్తారు అదన్నమాట సంగతి. ఇక 2వ ప్రశ్న, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించే అడిగేద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశంతో పాటు వేరొక దేశానికి కూడా జాతీయ గీతాన్ని రచించారు. ఆ దేశం పేరు ఏంటో తెలిస్తే 0866248812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న మీకోసం ఇంకోసారి, రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశంతో పాటు వేరొక దేశానికి కూడా జాతీయ గీతాన్ని రచించారు. ఆ దేశం పేరు ఏంటి?

రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భారతదేశంతో పాటు వేరొక దేశానికి కూడా జాతీయ గీతాన్ని రచించారు. ఆ దేశం పేరు ఏంటి అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి మాక్సిమం కరెక్ట్ ఆన్సర్లతో. చూసేద్దామా, నూట 165 అంటూ ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు తణుకు నుంచి కేవీ రావు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి, హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, రాజాసాబ్ కరీముల్లా, తయ్యూబ్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ ఆన్సర్తో నాగేంద్రప్ప ఉడే ఉమ్మల్కుమూరు తాలూకా కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, రాంబాబు, సుశీల, రాజా, నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, రమేష్ దొంతి అండ్ గగన్ పెరుమాళ్ళు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్పి సుబ్రహ్మణ్యం, రుద్రాంశ్ దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పిసినారి వారిపేట గ్రామం వీరమ్మ లతా మహేశ్వరి వీరు పంపించారు కరెక్ట్ ఆన్సర్. విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఇందాక అడిగిన ప్రశ్నకి 165వ జయంతి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ సహాబాను జైనుద్దీన్ పంపించారు. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో రామ్ భూపాల్ మార్కపూర్ జిల్లా నుంచి రాజు మౌనిక కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇందాక అడిగిన ప్రశ్నకి కూడా. కాకపోతే ఆన్సర్తో పాటు మీ పేరు మీ చిరునామా కూడా కొంచెం పంపించాలి. నెల్లూరి నీలబోయిన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి చెబ్రూలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనుజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెల్లగలపాలెం నుండి వెంకటేశ్వర్లు, రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఎడ్లపల్లి లీలమహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్నా, స్నిగ్ధ, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, అరణ్యన్ మూర్తి వీరందరూ. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామనగర్ వేటపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మని గుర్తు నుంచి. ఇంకా మహేంద్ర తెనాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వర అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయ్ శేఖర్ టీచర్ అంట ఎస్బీఐ కాలనీ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల టెక్కె నుంచి రామచంద్ర, సువర్ణ, నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్.

గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో భర్తిని రవికుమార్, భద్రపు కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గా, బాచుపల్లి హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మ వీరందరూ. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి శ్రీవత్స, అచ్యుత, శశాంక్, పావని, చిరంజీవి, బృందావనం, పద్మశ్రీ, శ్యామ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కేదర్ వీరోష్, రాజోలి మండలం, జోగులమ్మ, గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. దాయిదం భిక్షం, వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో కందరి గోపినాథ్, సుధారాణి తిరుపతి నుంచి. ఒంగోలు నుండి దింటకూర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి రామప్రసాద్, మార్కపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైత త్రివేణి, చిన్మయ, ప్రీతం కరెక్ట్ ఆన్సర్తో మీ పేరు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. మీ పేరు, చిరునామా లేవు. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రామ్మోహన్ రావు, సత్యవతి, సూర్యతేజ, ఇరుసమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో అమర్, సోనాల్, బంగ్లా. ఓకే, పాలెంపొలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా, అహోబిల్లం, వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, నరేంద్ర, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, ఊరుకుట్ల నుంచి ముంతా పెద్దన్న, రావూరు నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డొక్కుప్రతి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, బండారు శంకరయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం, చిరంజీవి, నాగభూషణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పాపినపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కరెక్ట్ ఆన్సర్. ఆకాశవాణి, ఓకే, గుత్తి రోడ్డు, రాణినగర్, అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ చేశారు. రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్దాంజనేయులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మీ పేరు, మీ పేరు లేదు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. ఎం సుజాత, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో తురకపల్లి గ్రామం నుంచి వినయ్, ఆంటోనీ, భాష వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, పుల్లిపాటి వెంకటేష్, మహబూబ్ నగర్ నుంచి. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. లతా, సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అమర్, సోనార్, ఓకే, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా 165 అంటూ ఇందాకడ అడిగిన ప్రశ్నకు పంపించారు భోగనాథుని వెంకటేశ్వరరావు మార్టూర్ నుంచి. ఇప్పుడు కూడా ఇంకో ప్రశ్న అడిగాను, దానికి కూడా మెసేజ్ చేయండి. రమణమ్మ, బాబులు, సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇన్నమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కపురం, శివాజీనగర్ నుండి టైలర్ మస్తానవల్లి, ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎం రావు, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఇస్మాయిల్, భాషా భాయ్, సయ్యద్ జాకీర్, భాషాభాయ్, మహమ్మద్ రఫీ, భాషాభాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ భాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాషాభాయ్, కిరాణా షాప్ సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి. ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆత్మకూరు నుంచి ఆదిశేష్. ఇంకో మెసేజ్ వచ్చింది 125 అంటూ
ఇందాక అడిగిన ప్రశ్నకి కుంకలమరు గ్రామం తెలగలపాలెం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి

రమ్య శ్రావణి తులసి కౌశిక్ ఇప్పుడు కూడా అడిగిన దానికి కూడా సమాధానం పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశంతో పాటు వేరొక దేశానికి కూడా జాతీయ గీతాన్ని రచించారు. ఆ దేశం పేరు ఏంటి అని అడిగాను, కరెక్ట్ ఆన్సర్లు మ్యాక్సిమం వచ్చేసాయి బంగ్లాదేశ్. మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ అందరి కోసం ఈ పాట.

0: మీరు ఇంతవరకు యువలయ కార్యక్రమం విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో సంధి సమాస్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి టి ఇందిర, విద్యార్థిని రుజహత్ ఫాతిమా. వినండి సంధి సమాస్ 9వ తరగతికి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: నమస్తే ఫాతిమా, ఆవో బైఠో.
2: అధ్యాపికాజీ, ఇన్ ఛుట్టియో మే మే వ్యాకరణ సీఖనా చాహతీ హూ, కృపయా ఆప్ హిందీ.

0: व्याकरण पाठ पढ़ाकर मेरी मदद कीजिए।
1: जरूर सिखाऊंगी, यह तो बहुत अच्छी बात है। चलो आज ही अभी से आरंभ करते हैं।
0: बहुत बहुत धन्यवाद अध्यापिका जी।
1: फातिमा, मैं कुछ प्रश्न पूछूंगी, तुम सही उत्तर देते जाना, ठीक है?
0: जी अध्यापिका जी, पूछिए, मैं जवाब दूंगी।
1: पहले यह बताओ, हिंदी वर्णमाला में कितने प्रकार के अक्षर रहते हैं, वे क्या हैं?
0: हिंदी वर्णमाला में दो प्रकार के अक्षर रहते हैं, वे हैं स्वर और व्यंजन।
1: अच्छा, हिंदी में स्वर कितने हैं, वे क्या हैं?
0: हिंदी में स्वर 11 है, वे हैं आ आ ई ऊ रु ए आई ओ औ।
1: अब व्यंजन भी बताओ।
0: जी अध्यापिका जी, व्यंजन 33 है, वे है का से हा तक का वर्ण।
1: तो क्षत्रज्ञ क्या हैं?
0: क्षत्रज्ञ संयुक्त वर्ण है अध्यापिका जी।
1: बहुत अच्छा फातिमा, अब दो अक्षर रह गए, अम और अहा। अम अनुस्वार है और अहा विसर्ग। ठीक है, आज हम संधि और समास के बारे में सीखते हैं। फातिमा, संधि किसे कहते हैं, जब दो वर्ण निकट होने के कारण मिल जाते हैं, तब उनके मेल से जो विकार होता है उसे संधि कहते हैं। अंटे रेंडु अक्षरालु कलिसी ఏర్పడిన రూపమే సంధి। విద్యాలయ అనే పదం ఉదాహరణగా తీసుకుందాం। దీనిలో విద్యా ఆలయ అనే రెండు పదాలు ఉన్నాయి। సంధి ఎక్కడ ఏర్పడింది? విద్యాలో చివరి వర్ణం ఆ, ఆలయలో మొదటి వర్ణం ఆ। ఏ దోనో ఆ ప్లస్ ఆ మిల్కర్ ఆ హువా హై। విద్యా ప్లస్ ఆలయ విద్యాలయ। అబ్ బతావో, మహేంద్ర కిన్ దేవ్ శబ్దం సే బనా హై?
0: महा प्लस इंद्र महेंद्र।
1: महा प्लस इंद्र। अच्छा फातिमा, अब संधि के तीन मुख्य भेद के बारे में सीखेंगे। संधि के तीन मुख्य भेद हैं स्वर संधि, व्यंजन संधि, इसे हल संधि भी कहते हैं, और तीसरा विसर्ग संधि। अब बताओ संधि के कितने मुख्य भेद हैं, वे क्या हैं?
0: जी अध्यापिका जी, संधि के तीन मुख्य भेद है, वे है स्वर संधि विसर्ग संधि।
1: स्वर संधि, व्यंजन संधि और विसर्ग संधि। ठीक है, अब स्वर संधि के बारे में सीखेंगे। स्वर संधि को अच संधि भी कहते हैं, जब दो स्वर परस्पर निकट होने के कारण मिल जाते हैं, तब उनके मेल से जो विकार होता है उसे स्वर संधि कहते हैं। परस्पर अंटे ఒకదానికొకటి, निकट अंटे దగ్గరకు అని అర్థం। వికార్ అంటే మార్పు, అంటే రెండు అచ్చులు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నప్పుడు ఆ రెండు అచ్చులు కలయిక వల్ల వచ్చే మార్పునే సంధి అంటారు, అదే స్వర సంధి అంటారు। అబ్ తుమ్ బతావో।
0: जब दो स्वर परस्पर निकट होने के कारण मिल जाते हैं, तब उनके मेल से जो विकार होता है उसे स्वर संधि कहते हैं।
1: ठीक है, अब उदाहरण, महात्मा, महा प्लस आत्मा, आ और आ मिलकर आ होता है। अच्छा, स्वर संधि के सात वेद हैं, दीर्घ संधि, गुण संधि, वृद्धि संधि, यण संधि, अयादि चतुष्टय, पूर्व रूप और प्रकृति भाव। इनमें से पूर्व रूप और प्रकृति भाव ये दोनों संस्कृत भाषा में ही आते हैं। तो अब तुम कहो फातिमा, स्वर संधि कितने प्रकार के हैं, वे क्या हैं?
0: स्वर संधि 5 प्रकार के हैं अध्यापिका जी, दीर्घ संधि, गुण संधि, वृद्ध संधि, यन संधि और अयादि चतुष्टय है अध्यापिका जी।
1: హిందీలో రాని మనకెందుకని ఐదు మాత్రమే చెప్పావా? మొత్తం మీద తెలివైనమ్మాయివే। సరే, తెలుగులో సవర్ణ దీర్ఘ సంధి తెలుసు కదా, అదే దీర్ఘ సంధి। పరిభాష ఇస్ ప్రకార్ హై, జబ్ దో సజాతీయ హ్రస్వ వ దీర్ఘ స్వర్ పరస్పర్ నికట్ హోనే కే కారణ్ మిల్ జాతే హై, తబ్ దోనో కో మిలాకర్ ఏక్ దీర్ఘ స్వర్ కర్ దేతే హై। హిందీ మే స్వర్ అంటే అచ్చులు, వీటిలో అ ఇ ఉ రు ఇవి హ్రస్వాలు, ఆ ఈ ఊ రు ఇవి దీర్ఘాలు। ఈ సంధి ఎలా ఏర్పడుతుందంటే, హ్రస్వానికి హ్రస్వం కానీ దీర్ఘానికి దీర్ఘం కానీ, లేదా హ్రస్వానికి దీర్ఘం కానీ దీర్ఘానికి హ్రస్వం కానీ పరమైనప్పుడు, అంటే నికట్ హోనేకే కారణ్ మిల్కర్ ఏక్ దీర్ఘ స్వర్ దేతే హై। అబ్ పరిభాష ఏక్ బార్ తుమ్ బతావో।
0: జబ్ దో సజాతీయ హ్రస్వ व दीर्घ स्वर परस्पर निकट होने के कारण मिल जाते हैं, तब दोनों को मिलाकर एक दीर्घ स्वर कर देते हैं।
1: अब उदाहरण, परमार्थ, परम प्लस अर्ध परमार्थ। अलागे कवीश्वर, ई पदानिकी संधि विवरण करो फातिमा।
0: जी अध्यापिका जी, कवि प्लस

0: और जो अव्ययी हो उसे अव्ययी भाव समास कहते हैं। अव्ययी का अर्थ क्या है?
1: जो शब्द, लिंग, वचन, विभक्ति आदि के कारण कुछ विकार ना हो उसे अव्यय कहते हैं।
0: बहुत अच्छा। अब उदाहरण, हर दिन अंटे हर एक दिन, प्रतिरोजु प्रतिदिन अन्नमाट। उदाहरण लो मन ही मन, बीचों बीच आदि, ठीक है। अब तत्पुरुष समास, जिस समास में सामासिक शब्द का उत्तर पद प्रधान हो उसे तत्पुरुष कहते हैं। ఈ సమాసంలో విభక్తి ప్రత్యయాలలో రెండు పదాలు కలిసి విగ్రహవాక్యం చెబుతారు. ఠీక్ హై. లేకిన్ ఫాతిమా, కారక్ కితనే ప్రకార్ కే హై, కుచ్ యాద్ హై, బతావో.
1: జీ అధ్యాపికా జీ, కర్మ కారక్, కరణ కారక్, సంప్రదాన కారక్, అపదాన కారక్, సంబంధ కారక్, అధికరణ కారక్.
0: బహుత్ అచ్చా. అబు తత్పురుష సమాస్, ఉదాహరణ్ హిమాలయ్, హిమ్ కా ఆలయ్. అబు సుఖ సార్, విగ్రహవాక్య బతావో.
1: సుఖ కా సార్.
0: अब द्वंद्व समास, जिस समास में सामासिक शब्द के सब पद प्रदान हो उसे द्वंद्व समास कहते हैं। उदाहरण, राम लक्ष्मण, राम और लक्ष्मण। विग्रह वाक्यंलो समुच्चय बोधक और वा या इवन्नी उपयोगिंचबड़ता है। सरे, अब तुम बताओ, माता पिता, पेट पौधे, साधु संत, इनके विग्रह वाक्य बताओ।
1: माता और पिता, पेड़ और पौधे, साधु और संत।
0: अच्छा फातिमा, अब सीखते हैं द्विगु समास, जिस समास में पूर्व पद संख्यावाचक हो उसे द्विगु समास कहते हैं। उदाहरण, नवरत्न, नवरत्नालु, नव अंटे तुम्मिदि कदा, इला समास पदालो मोदटि पदं संख्यनु सूचिस्ते अदि द्विगु समासं। तुम भी उदाहरण दे दो।
1: जी अध्यापिका जी, त्रिभुज, अर्ध है तीन भुज, नवरात्रि, दोपहर, पंचबान, सौ रुपये आदि।
0: बहुत अच्छा। इपुड़ कर्मधारय समास, इसमें समस्त पद विशेष विशेषण और उपमान उपमेय होते हैं। नालू पदाल चुपतानु, जागृत का विनो। विशेषण विशेष्यम, नील कमल अने पदमुंदन को, नील कमल अने रेंडु पदालों नील अने विशेषण, कमल अने विशेष्यम। अलागे उपमान उपमेयालु, चंद्रमुख अने पदंलो चंद्र उपमान, मुख उपमेयम, चंद्रुनि वंटि मुखम, वीर पुरुष, भला आदमी, ये रेंडु समास पदालकु विग्रहवाक्यं चेप्पु।
1: पुरुष जो वीर है, आदमी जो भला है।
0: कमल नयन अंटे एमिटी?
1: कमल जैसे नयन अध्यापिका जी।
0: अब बहुव्रीहि समास, जिस समास में सामासिक पद का कोई भी पद प्रधान न हो समस्त पद किसी और का अर्थ का वाचक होता है। उदाहरण, चक्रपाणी, चक्र है पाणी में जिसके, वह चक्रमु चेतियंदु कलवाडु। अलागे शूलधारी अंटे शूल धारण किया है जिसने, वह पंकज, पंक यानी कीचड़ में जन्म लेने वाला, एमटी कमल। अलागे चतुर्भुज, जिसके चार भुजाएं हैं, विष्णु। अब तुम बताओ, दशानन।
1: जी अध्यापिका जी, दशानन का अर्थ है जिसके दस मुख हो, रावण।
0: बहुत अच्छा, आज का पाठ यहाँ पर समाप्त होता है, चले।
1: धन्यवाद अध्यापिका जी।
0: सुभाषी फातिमा,
2: మీరింతవరకు సంధి సమాస్ 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి టి ఇందిర, విద్యార్థిని రుజహత్ ఫాతిమా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
4: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
3: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
4: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
3: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
4: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
3: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
4: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
3: ఉత్సాహం ఊపందుకుంటుంది,
4: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
3: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
4: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
3: 90 ఏళ్ల చరిత్ర,
4: 90 ఏళ్ల అనుబంధం,
3: 90 ఏళ్ల మన కథ.
4: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
3: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద సంగీతాల కార్యక్రమంలో శ్రీమతి మట్టా పద్మ ఆలపించిన జానపద గీతాలు వింటారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు విన్నారు. 101.7 మెగాహెడ్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పరదేశి చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోసం పరదేశి చిత్రం నుండి ఈ పాట విందాం.

0: ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
5: లేపాక్షి కార్యక్రమంలో తరువాతి ఉత్తరం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం మనసిచ్చి చూడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట. రచన సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా?

ఎప్పుడూ ఒకేలా చేసే మీ వంటపై వెగటు పుడుతోందా? రుచిగా వంటలు కుదరడం లేదని వేదన? వద్దంటున్నా మోతాదును మించి ఉప్పు కారం పడుతున్నాయా? అయితే వినండి, కళ్లకు విందుగా, నోటికి పసందుగా, ఊరించే సువాసనలతో మనసును కడుపును నింపే మీ మా కార్యక్రమం వంటింటి సువాసనలు. అమ్మమ్మల చిట్కాలతో, అమ్మ చేతి కమ్మని రుచితో రాబోయే రోజుకి రాణిలా మీరు మారాలంటే తప్పక వినండి వంటింటి సువాసనలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం పినాకిని స్త్రీల కార్యక్రమంలో ప్రతి శనివారం సాయంకాలం 5:30. ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోరికపై ఇప్పుడు విందాం. కుంతిపుత్రుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. మే 9వ తేదీ నుండి ప్రసారమవుతుంది పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట గుడి గంటలు చిత్రం కోసం ఘంటసాల పాడిన అనిశెట్టి గీతం, సంగీతం ఘంటసాల. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి వెంకటేష్, సాయికుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, వీరందరి కోసం ఈ పాట.

దేవత చిత్రం కోసం ఘంటసాల పాడి ఘంటసాల పి సుశీల పాడిన పాట. రచన శ్రీశ్రీ, సంగీతం కోదండపాణి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, శ్రీధర్, సుధారామయ్య, చైత్రికాశ్రీ వీరందరి కోరికపై దేవత చిత్రం నుండి ఈ పాట విందాం.

మీరు ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి లేపాక్షి కార్యక్రమం సమాప్తం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీ మార్కెట్ రిటర్న్.
4: ఆకాశవాణి అనంతపురం కోన్.

పినాకిని స్త్రీల కార్యక్రమం. ఈనాటి పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. మొదటి సంచిక పద్మవిభూషణ్ శ్రీమతి ఎన్ రాజం, ప్రముఖ వయోలిన్ కళాకారిణి గారి గురించిన వివరాలు వింటారు. కథనం శ్రీమతి ఎం కల్పన, కార్యక్రమ నిర్వహణ హారిక. అనంతరం వంటింటి సువాసనలు శీర్షికన అలసంద వడలు తయారు చేసుకునే విధానం గురించి శ్రీమతి జె మాధవి గారు అందిస్తున్న వివరాలు.

0: కార్యక్రమ నిర్వహణ హారిక. చివరగా వేసవిలో ఊరటనిచ్చే పళ్ళరసాలు, ఎంఎస్ కళ్యాణి గారితో పరిచయం. పరిచయం నిర్వహణ శ్రీ ముళ్ళగిరి హరి. మరి పినాకిని స్త్రీల కార్యక్రమంలో ముందుగా విందాం పద్మరాగాలు. 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. మొదటి సంచిక పద్మవిభూషణ్ శ్రీమతి ఎన్ రాజం, ప్రముఖ వయలిన్ కళాకారిణి గారి గురించిన వివరాలు వింటారు.
1: పద్మరాగాలు 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. భారతదేశంలో పౌరులకు అందించే అత్యున్నత పురస్కారాలలో మొదటిది భారతరత్న కాగా పద్మవిభూషణ్ రెండవది. దీనిని 1954 జనవరి 2 స్థాపించారు. ఈ రంగంలో అయినా అసాధారణ మరియు విశిష్ట సేవ అందించిన వ్యక్తులకు ఈ గౌరవం దక్కుతుంది. కళలు, విద్య, సాహిత్యం, సాంకేతిక రంగం, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు వంటి వివిధ రంగాలలో కృషి చేసిన వారికి గుర్తింపుగా దీనిని ప్రదారం చేస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజేతల పేర్లను ప్రకటిస్తారు. మార్చి ఏప్రిల్ నెలల్లో గౌరవ రాష్ట్రపతి భవన్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమాలలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేస్తారు. విజేతలకు రాష్ట్రపతి సంతకం చేసిన ప్రశంసాపత్రం మరియు ఒక పతకాన్ని అందజేస్తారు. మహిళామణులలో ఈ 2026 సంవత్సరానికి గాను పద్మవిభూషణ్ గ్రహీత శ్రీమతి డాక్టర్ ఎన్ రాజం గారు గురించిన వివరాలు ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. వీరు భారతీయ శాస్త్రీయ సంగీత రంగంలో ముఖ్యంగా వయలిన్ వాయిద్యంలో అగ్రగణ్యురాలు. రాజం గారు 1938 ఏప్రిల్ 8 చెన్నైలో జన్మించారు. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కావడం వల్ల చిన్న వయసు నుండే సంగీతంపై మక్కువ ఏర్పడింది. రాజం తండ్రి విద్వాం ఏ నారాయణ అయ్యర్ గారు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు. వీరి అన్నయ్య ప్రముఖ కర్ణాటక సంగీత వయలిన్ విద్వాంసులు శ్రీ టిఎన్ కృష్ణన్ గారు. రాజం గారు మొదట తన తండ్రి గారి వద్ద కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. తరువాత ప్రసిద్ధ గురువులు అయిన ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ గారు, అలాగే ఓంకార్నాథ్ ఠాకూర్ గారి వద్ద హిందుస్థానీ సంగీతంలో శిక్షణ పొందారు. రాజం గారు ముఖ్యంగా రాగాల అభివృద్ధి విధానాన్ని గురువు ఓంకార్నాథ్ ఠాకూర్ వద్ద నేర్చుకున్నారు. రాజం గారు దాదాపు 40 సంవత్సరాల పాటు బనారస్ హిందూ యూనివర్సిటీలో సంగీత ఆచార్యులుగా సేవలందించారు. తరువాత విభాగాధిపతి అలాగే డీన్ గా కూడా పనిచేశారు. వీరు గాయకి అంగ్ అనే ప్రత్యేక శైలిని అభివృద్ధి చేసి వయలిన్ వాయిద్యాన్ని గాత్ర సంగీతంలా వినిపించే విధంగా ప్రజాదరణ పొందేలా చేశారు. డాక్టర్ ఎన్ రాజం గారు అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు కూడా అందుకున్నారు. 1984 పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 1990 సంవత్సరంలో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2004 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు, 2012 సంవత్సరంలో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 2026 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. డాక్టర్ ఎన్ రాజం గారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక సంగీత కచేరీలు నిర్వహించారు. ఆమె వయలిన్ వాయిద్యం వినిపించినప్పుడు అది ఒక గాయకుడు పాడుతున్నట్టు అనిపించేది. అందుకే ఆమెను సింగింగ్ వయలిన్ అని కూడా పిలుస్తారు. రాజం గారి కృషి వల్ల హిందుస్థానీ సంగీతంలో వయలిన్ వాయిద్యానికి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. వీరు టిఎన్ సుబ్రహ్మణ్యన్ గారిని వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె సంగీత శంకర్ కూడా ప్రముఖ వయలినిస్టే. తల్లి శైలిని అందిపుచ్చుకొని అంతర్జాతీయ ప్రదర్శనలు ఇస్తున్నారు. అలాగే వీరి మనువరాళ్లు రాగిణి శంకర్, నందిని శంకర్లు కూడా ప్రసిద్ధ వయలిన్ విద్వాంసులే. వీరు ఇన్స్ట్రింగ్స్ అనే పేరుతో ఒక బ్యాండ్ నడుపుతున్నారు. వీరు శాస్త్రీయ సంగీతాన్ని వెస్ట్రన్ బీట్స్ తో కలిపి ఫ్యూజన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది నేటి యువతకు శాస్త్రీయ సంగీతం పట్ల ఆసక్తిని కలిగిస్తోంది. భైరవి, బాగేశ్వరి, దర్బారీ వంటి రాగాలు రాజం గారు వాయించిన రాగాలలో అత్యంత ప్రజాదరణ పొందినవి. డాక్టర్ ఎన్ రాజం గారు ఒక సంగీత కళాకారిణి మాత్రమే కాదు, ఒక ప్రేరణాత్మక వ్యక్తిత్వం కూడా. ఆమె జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. వీరి పట్టుదల, కృషి మరియు కళలపై వీరికి ఉండే ప్రేమ మనం ఎంతటి ఉన్నతి స్థానానికైనా చేరుకోగలం అని వీరు నిరూపించారు. వీరు తమ జీవితాన్ని పూర్తి

0: ఇక సంగీతానికి అంకితం చేసి అనేక మందికి మార్గదర్శకురాలిగా నిలిచారు. వీరి కృషి వలన వయలిన్ వాయిద్యం ఒక కొత్త స్థాయికి చేరుకుంది. సంగీతం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. డాక్టర్ ఎన్ రాజం గారు ఒక కళాకారుని మాత్రమే కాదు, వయలిన్ వాయిద్యానికి ఒక కొత్త రూపాన్నిచ్చిన యుగకర్త. ఆమె సంగీతం వినోదం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. భారతీయ శాస్త్రీయ సంగీతంలో తమ వయలిన్ నాదంతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందిన మహానుభావురాలు డాక్టర్ ఎన్ రాజం గారు. మరి వీరి గురించిన వివరాలు విన్నారు కదా. వచ్చే వారం పద్మరాగాలు కార్యక్రమంలో మరొక పద్మ అవార్డు గ్రహీతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే.
1: మీరు ఇంతవరకు పద్మరాగాలు 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. మొదటి సంచిక పద్మ విభూషణ్ శ్రీమతి ఎన్ రాజం, ప్రముఖ వయోలిన్ కళాకారిణి గారి గురించిన వివరాలు విన్నారు. కథనం శ్రీమతి ఎం కల్పన, కార్యక్రమ నిర్వహణ హారిక. ఇప్పుడు వినండి వంటింటి సువాసనలు శీర్షికన అలసంద వడలు తయారు చేసుకునే విధానం. శ్రీమతి జె మాధవి గారు అందిస్తున్న వివరాలు. కార్యక్రమ నిర్వహణ హారిక.
2: శ్రోతలకు నమస్కారం. వంటింటి సువాసనలు కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి కార్యక్రమంలో అలసంద వడలు ఎర్రకారంతో కాంబినేషన్ చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటాయి. మరి అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? అలసంద వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1/2 కేజీ అలసంద బేడలు, ఉల్లిపాయలు పెద్దవి 2, పచ్చిమిర్చి 3, మీడియం సైజు అల్లం ముక్క, కొత్తిమీర కరివేపాకు తురుము, నూనె, తగినంత ఉప్పు. తయారు చేసుకునే విధానం తెలుసుకుందామా? ముందుగా 1/2 కేజీ అలసంద పప్పు బాగా కడిగి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత అలసంద బేడలు నీళ్లు లేకుండా వడకట్టుకుని మిక్సీ జార్లోకి వేసి మరీ మెత్తగా కాకుండా వడల పిండి మనం రుబ్బుకుంటాం కదా, ఆ విధంగా మిక్సీ జార్లో వేసి రుబ్బుకోవాలి. పిండి రుబ్బేటప్పుడు నీళ్లు కలపకూడదు. పప్పు బాగా నాని ఉంటుంది కాబట్టి ఆ తడే సరిపోతుంది. అలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. అందులో సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, 3 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకుని మీడియం సైజు అల్లం ముక్కను తురుముకోవాలి. తగినంత ఉప్పు, చిటికెడు వంట సోడా ఆ పిండిలో వేసి బాగా కలిపి 1/2 గంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఇలా అన్ని కలిపిన పదార్థాలు 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవడం వల్ల వడలు చాలా క్రిస్పీగా రుచిగా ఉంటాయి. తరువాత స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టుకుని అందులోకి వడలు మునిగేటట్లు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తరువాత మనం రుబ్బుకున్న అలసందల పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఒక తడి క్లాత్ మీద వడలుగా ఒత్తుకుని కాగిన నూనెలో వేసి కొంచెం ఎర్రగా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇలా అన్ని వడలు తయారు చేసుకోవాలి. పైన చాలా క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే అలసంద వడలు రెడీ. మరి ఈ అలసంద వడలు ఎర్రకారంతో నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. మరి ఎర్రకారం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ఎర్రకారం తయారీకి కావలసిన పదార్థాలు: 12-15 ఎండుమిరపకాయలు, 1 టొమాటో, 2 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసుకుని ముక్కలు తీసుకోవాలి, 4 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు. అన్నీ పచ్చివే తీసుకోవాలి. ఎండుమిరపకాయలు ముందుగా 1-10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే కారంకు మంచి రంగు వస్తుంది. వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. అంతేనండి, ఎర్రకారం రెడీ. దీనికి పోపు పెట్టవలసిన అవసరం లేదు. ఈ ఎర్రకారంతో అలసంద వడలు తింటే రుచి చాలా బాగుంటుంది. అలసంద వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు మరొకసారి చూద్దామా? 1/2 కేజీ అలసంద

ఎడలు, ఉల్లిపాయలు పెద్దవి 2, పచ్చిమిర్చి 3, అల్లం మీడియం సైజు 1 ముక్క, కొత్తిమీర కరివేపాకు తురుము, వడలు కాల్చుకోవడానికి సరిపడా నూనె.

ఎర్రకారం తయారీకి కావలసిన పదార్థాలు 12 నుంచి 15 ఎండుమిరపకాయలు, 1 టొమాటో, 2 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసుకుని ముక్కలు తీసుకోవాలి, 4 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు.

0: మీరింతవరకు వంటింటి సువాసనలు శీర్షికన అలసంద వడలు తయారు చేసుకునే విధానం శ్రీమతి జె. మాధవి గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వినండి వేసవిలో ఊరటనిచ్చే పళ్ళరసాలు. ఎంఎస్ కళ్యాణి గారితో పరిచయం. పరిచయం నిర్వహణ శ్రీ మూళ్ళగిరి హరి.
1: నమస్కారం అండి కళ్యాణి గారు.
2: నమస్కారం.
1: వేసవి వస్తూనే మరి ఎండ తాపానికి తట్టుకోలేక ప్రాణాలన్నీ కూడా విలవిల్లాడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం వేళ మరి అందరికీ కూడా ఊరటన ఇచ్చేవి మరి జ్యూసులు, పళ్ళరసాలని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ పళ్ళరసాల తయారీ గురించి మా మహిళా శ్రోతలకు తెలియజేయండి. అలానే అంటే ఇందులోనే భాగంగా కూడా అసలు అంటే మనకు ఒక్కొక్క కాలంలో కొన్ని కొన్ని పళ్ళు విశేషంగా దొరుకుతుంటాయి. కేవలం అప్పటికప్పుడు కొని మరి తిని మనం వాటిని దీర్ఘకాలికంగా ఎలా నిల్వ చేసుకోవాలన్న విషయం ఆలోచించాం. వాటి గురించి కూడా చెప్పండి. ముందుగా అంటే ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, సాధారణంగా పళ్ళు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు చాలా కాలం నిల్వ ఉండవు, కారణం ఏమని అంటారు?
2: అంటే పండ్లు అనేది ప్రతి కాలంలోనూ దొరకవు సార్. ఇవి కాలానుగుణంగా మనకి పండ్లు లభిస్తూ ఉంటాయి. ఎండాకాలం అనగానే మామిడి పండ్లు, మళ్ళా ద్రాక్ష, యాపిల్ కాయలు ఇవి ఎక్కువగా కనపడుతుంటాయి. కాబట్టి ఈ పండ్లు ఎండాకాలంలోనే కాకుండా వాటిని నిల్వ ఉంచుకొని జ్యూసుల్లాగా నిల్వ ఉంచుకునేసేస్తే అవి సీజన్ అయిపోయిన తర్వాత కూడా వాటిని జ్యూస్గా తాగేందుకు ఉపయోగకరంగా ఉంటుంది సార్. ఈ విధంగా నిల్వ చేసుకుంటే మనము ఫస్ట్ ఆరెంజ్ పండ్లు అనుకోండి, ఆరెంజ్ పండ్లను తీసుకోవాలి.
1: కళ్యాణ్ గారు అంటే తయారీకి వెళ్ళటానికి ముందుగా ముందుగా అంటే ఈ నిల్వ చేసుకునేటువంటి ప్రక్రియలో సాధారణంగా నిల్వ ఉండాలంటే మామూలుగా మనం తెచ్చుకున్నటువంటి పచ్చి సరుకు ఏదైతే ఉండాలి, ఏవైనా కావచ్చు, పళ్ళు, ద్రాక్ష కావచ్చు, కమలాలు కావచ్చు, యాపిల్ కావచ్చు, పైనాపిల్ కావచ్చు, మామిడి పళ్ళు కావచ్చు, ఇవి ఎక్కువ కాలం ఉండవు. కారణం ఏంటంటే కుళ్ళిపోతాయి. ఈ కుళ్ళిపోవడానికి కారణం ఏంటంటే బ్యాక్టీరియా కారణంగా కుళ్ళిపోతాయా?
2: బ్యాక్టీరియా అంటే ఫస్ట్ మనము ఈ జ్యూసులు తయారు చేసుకునేందుకు కుళ్ళకుండా మంచిగా ఉండే పండ్లని ఎన్నుకోవాలి సార్. వాటిల్లో ఏమన్నా కొంచెం మెత్తగా ఉండే పండ్లని తీసేసేయడం ముఖ్యంగా చేయాల్సింది. తర్వాత దానిలోనే మనము ఇవి కొంచెం ప్రిజర్వేటివ్స్ని కనుక కలిపినట్లయితే వాటిని దీర్ఘకాలికంగా నిల్వ ఉంచుకునేందుకు ఉపయోగపడుతుంది.
1: ఇక్కడే ఒక విషయం చెప్పండి, అంటే నిల్వ విషయానికి వచ్చినప్పుడు ఇతరత్ర మనం అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో మనం ఎక్కువ కాలం నిల్వ చేసుకోవడానికి ఊరగాయలు కూడా వాడతాం కదా, ఇవి కూడా మరి నిల్వ పద్ధతుల్లో మరి అలా ఉంచుకో అంటే నిల్వ చేసుకోవటం ఏమని అంటారా?
2: ఊరగాయలు నిల్వ ఉంచేందుకు ఎక్కువగా ఉప్పు అనేది మనం వాడతామండి. అది ఉప్పు వాడటం వల్ల అది చెడిపోకోకుండా బ్యాక్టీరియాని ఆ ఊరగాయలోనికి
1: అభివృద్ధి కాకుండా
2: ప్రవేశించనికోకుండా అడ్డుకుంటుంది. అదేవిధంగా ఈ పండ్ల రసాలకు వచ్చినప్పుడు
1: అంటే ఇక్కడ ఊరగాయల గురించి
2: నూనె కూడా ఒక ప్రిజర్వేటివ్ అంటే అదే పైన కొంచెం ఒక పొరలాగా ఏర్పడితే నూనె కనుక ఊరగాయల్లో అది గాలి లోపలికి పోకుండా బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించనికోకుండా అడ్డుకుంటుంది ఊరగాయల్లో నూనె కనుక.
1: అంటే
2: నూనె పాత్ర ఆ విధంగా ఉంటుంది.
1: మీరు అన్నట్టుగా అంటే పచ్చి సరుకు ఏదైనా కానీ కుళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే వాటిలో బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ కొన్ని రకాలైనటువంటి అడిటివ్స్ అని అంటారు, అంటే కలపటం ద్వారా వాటిని నిల్వ ఉంచడానికి వీలుంటుంది. అలా తయారు చేసుకునేవి ఊరగాయలు అని అంటే ఇప్పుడు ఉదాహరణకి చింతకాయ ఒక్కంటే మరి ఉప్పు

0: తీసుకుంటాం.
1: ఉప్పు ఎక్కువగా పొడిస్తాం కాబట్టి అది దీర్ఘకాలికంగా నిలవ ఉంటుంది.
0: అలానే
1: మామిడి ఊరగాయ అనుకోండి, మామిడి ఊరగాయలో కూడా ఉప్పు వేస్తాం, ఎక్కువగా నూనె వేయటం వల్ల అది పైన తేలి ఉంటుంది కాబట్టి అది ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు పండ్ల రసాల దగ్గరికి వచ్చినామంటే
0: మనం జ్యూస్ గురించి,
1: అదే దానిలో పొటాషియం మెటాబై సల్ఫేట్ అనేది రసాయనికమైన పదార్థము, ఇది ఎక్కువగా చెడిపోకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. మళ్ళీ వచ్చి బెంజోయిక్ యాసిడ్ అనేది ఒక ఆర్గానిక్ పదార్థం అన్నమాట, సేంద్రియమైన పదార్థం. ఇది కనుక కలిపినందువల్ల ఎక్కువ కాలం అనేటట్లా తోడ్పడతాయి, సహాయ చేస్తాయి.
0: కాబట్టి ఏవైనా కూడా మీరు అన్నట్టుగా ఈ రసాయనాలు కూడా అంటే మనం తయారు చేసుకున్నటువంటి జ్యూసులు కానీ జాములు కానీ దీర్ఘకాలికంగా
1: నిలవ ఉండాలి,
0: నిలవ ఉండటానికి వీలు ఉండేలా చేస్తా అని చెప్పారు.
1: చేస్తాను.
0: మీరు చెప్పారు ఊరగాయలు అయితే ఉప్పు, ఇక్కడైతే చక్కెర అని
1: చెప్పారు. చక్కెర ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే జ్యూస్ అంటే ఫస్ట్ చక్కెర వేసి తీరాల్సిందే కదండి, కాబట్టి ఆ చక్కెర కూడా నిలవ ఉండేందుకు పాడైపోకుండా ఉండేందుకు ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట.
0: మురబ్బాలు అని అంటారు కదా,
1: ఆ మురబ్బా అది కూడా అంతే, పాకం వేస్తారు కాబట్టి ఇంకా దాన్ని అల్లమంతా చక్కెరతో నిండి ఉంటుంది కాబట్టి అది కూడా ప్రిజర్వేటివ్గా ఉపయోగపడుతూ వస్తుంది చక్కెర అనేది ఇక్కడ ముఖ్యంగా పళ్ళ రసాల్లో. ఊరగాయల్లో అంటే ఉప్పు ఎక్కువగా ఉపయోగపడుతుందండి.
0: సరే అండి, అంటే సూత్రప్రాయంగా అంటే దీర్ఘకాలికంగా మన్నేందుకు ఏవైతే ఇప్పుడు ఒక్కొక్క కాలం ఉదాహరణకు నిమ్మకాయలు విశేషంగా దొరికినప్పుడు మరి వాటిని జ్యూస్
1: రూపంలో
0: భవిష్యత్తులో తాగటానికి వినియోగించుకోవచ్చు. అదే మోస్తరుగా ద్రాక్ష కూడా విశేషంగా లభిస్తుంది, దాన్ని మనం జ్యూస్ చేసుకోవచ్చు, మామిడి పళ్ళు కూడా జ్యూస్ చేసుకోవచ్చు. వీటి గురించి అంటే ఇక తయారీలోకి వెళ్ళడానికి ముందుగా మీరు మా శ్రోతలకి అంటే ఏ పదార్థాలు వేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వీలుంటుందో చెప్పారు బాగా. అది ఇక్కడ ఒక మరొక విషయం అండి, ఈ మోతాదు కూడా చాలా ముఖ్యమని అంటారా
1: అంటే వాళ్ళకి
0: ఏంటంటే ఫుడ్ అడల్ట్రేషన్ అన్న యాక్ట్ ఒకటి ఉంది కదా, అంటే ఆహార పదార్థాలను కల్తీలో జరిగినప్పుడు ప్రమాదకరం అని అంటారు కదా, అందువల్ల అంటే
1: మోతాదు ఇంత అని ఉంటుంది, దాని ప్రకారమే మనం దాన్ని ఉపయోగించుకుంటే అది పాడైపోకుండా నిలవ ఉంటాయి.
0: అంటే చట్టం ప్రకారమే మనం కలపాల్సి
1: ఉంటుంది, అది అధికంగా కలపడం కూడా మనకి హానికరం కదా, అందుకనేసేసి దాని మోతాదు తగ్గట్లే కలుపుకుని

0: చూపాల్సి ఉంటుందండి. వాళ్ళు
1: మోతాదు కూడా చెప్పాల్సి,
0: మోతాదు ఎంత పండ్లకి ఎంత షుగర్ వేశారు, ఎంత ప్రిజర్వేటివ్స్ వేశారు, ఎంత కలర్ ఫుడ్ కలర్ అనేది వాడారు అనేది బాటిల్ మీద
1: తప్పనిసరిగా వినియోగదారుకు సమాచారం ఇవ్వాలి అన్నమాట. అలా అయితేనే అనుమతించడం కూడా జరుగుతుంది. సరే అండి, ఇక మనం అంతా అంటే ఇంతవరకు ఈ నిల్వ చేసుకోవడానికి రసాయనాల గురించి చెప్పుకున్నాం. వీటి గురించి చెప్తారంటే మీరు మీ అనుభవంలో ఏమేమి చేశారు, వాటిని ఎలా చేసుకోవాలో అవి తెలియదు.
0: అంటే ఇప్పుడు మనకి వేసవికాలం వచ్చిందంటే ఎక్కువగా దాహం వేయటం అట్లా ఉన్నప్పుడు ఇటువంటి జ్యూసులు పండ్ల రసాలు మన శరీరానికి బలంని కూడా చేకూరుస్తాయి, నీరసాన్ని తగ్గిస్తాయి. ఎండాకాలం బయట తిరుగుతూ ఉంటారు కదండి, ఆ విధంగా ఇవి చాలా ఉపయోగపడుతుంటాయి మనకి శరీరానికి. మళ్ళీ వచ్చి దీనిలో ముఖ్యంగా నిమ్మ రసము జ్యూస్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ ఈ నిమ్మకాయలు బాగా విరివిగా లభించినప్పుడు కొన్ని నిమ్మకాయలని తీసుకొని ఒక కప్పు జ్యూస్ తీసుకునేసేసి కప్పు జ్యూస్కి
1: రెండు విత్తనాలు తీసేయాలి.
0: విత్తనాలు తీసేసి కప్పు జ్యూస్ రెడీ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చి షుగర్ అండి, నిమ్మకాయ ఎక్కువగా పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ ఎక్కువ పడుతుంది నిమ్మ రసం తయారు చేసుకునేకి. ఒకటిన్నర కప్పు షుగర్ తీసుకొనేసేసి పాత్రలో పోసుకొని దానిలో ఒకటిన్నర కప్పు కానీ వాటర్ పోసి చక్కెర అంతా బాగా కరిగే వరకు బాగా కలయబెడుతూ ఉండిన తర్వాత అది కొంచెం బాగా ఉడికి పాకం పాకంగా తయారవుతుంది. చక్కెర అనేది
1: గట్టి
0: పాకం రాకూడదు అండి. మళ్ళా
1: తీగ
0: పాకం కొంచెం లైట్ గా పాకం అయిన తర్వాత
1: గంటె ఇట్లా అన్నప్పుడు జారాలి,
0: జారాలి ఇలా పెట్టినప్పుడు కొంచెం తీగ పాకం వస్తుంది తడి చేసినప్పుడు.
1: అంటే బంకలాగా ఉండాలి,
0: బంకలాగా ఉండాలి.

0: తర్వాత అది కొంచెం బాగా ఉడికి పాకం వచ్చేట పాకంగా తయారవుతుంది చక్కెర అనేది.
1: గట్టి పాకం,
0: గట్టి పాకం రాకూడదండి, మళ్ళా
1: తీగ పాకం,
0: తీగ పాకం కొంచెం లైట్ గా పాకం అయిన తర్వాత
1: గంట ఇట్లా అన్నప్పుడు జారాలి,
0: జారాలి ఇలా పెట్టినప్పుడు కొంచెం తీగ పాకం వస్తుంది తడి చేసినప్పుడు.
1: అంటే బంకలాగా ఉండాలి,
0: బంకలాగా ఉండాలన్నమాట. అలా తీగ పాకం వచ్చినప్పుడు దాన్ని ఆఫ్ చేసుకొని చల్లార్చేసి మళ్ళీ ఈ మనం తీసుకున్న ఈ కప్పు నిమ్మరసంని తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని బాగా కలిపేసి.
1: ఇక్కడ ఒక విషయం అండి, మీరు చక్కెర పాకం అంటున్నారు కదా, దీంట్లో కూడా ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు కదా,
0: ఎక్కువ
1: చాలాసేపు పడుతుంది.
0: చాలాసేపు పడుతుంది అంటే ఒక కప్పుకి కొలత లాగా వేసుకుంటే
1: సరిపోతుంది. అంటే ఏమవుతుంది, మామూలుగా మూడో భాగం వేయటం జరుగుతుంది,
0: వేసేది
1: అంటే ఒక కప్పులో ఏదైతే కొలిచి వేసామో దాంట్లో మూడో భాగం నీళ్ళు
0: వేసుకుంటే చాలు. అదే ఇప్పుడు ఒక జ్యూస్ కి 1.5 కప్పు దాకా షుగర్ వేసాం కాబట్టి మనము 1 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది.
1: ఇంకా తగ్గించినా కూడా పర్లేదు, త్వరగా అవుతుంది.
0: అలా కలబెట్టేసేసి ఇప్పుడు ఆ షుగర్ సిరప్ లో నిమ్మరసాన్ని పోసేసి,
1: అంటే వేడిగా ఉన్నప్పుడు వేయాలి,
0: అంటే చల్లార్చినాక వేయాల్సి ఉంటుంది,
1: లేకపోతే పొంగొస్తుంది.
0: అంతే, ఎందుకంటే అసలే నిమ్మరసం ఇది ఉడికితే మళ్ళా మంచిది కాదనమాట. అందుకనేసి ఈ నిమ్మరసాన్ని చల్లార్చినాక షుగర్లో షుగర్ సిరప్ చల్లార్చిన షుగర్ సిరప్లో నిమ్మరసాన్ని పోసేసి కలిపెట్టేసి కొంచెం టేస్ట్ కోసము సాల్ట్ కూడా వేసుకోవచ్చు అండి దీంట్లో.
1: ఓఆర్ఎస్ లాగా,
0: ఓఆర్ఎస్ లాగా వేసుకునేసి మంచి పొడి అయిన బాటిల్ గాజు పాత్ర అయితే చాలా మంచి
1: శ్రేష్టం,
0: శ్రేష్టం. దానిలో పోసి పెట్టేసుకున్న తర్వాత మనం ఏ సమయంలో కానీ మనము జ్యూస్ తాగాలి అనుకున్నా కానీ ఒక గ్లాస్ తీసుకొని దానిలో ఈ 2 స్పూన్ల ఈ నిమ్మ సిరప్ తయారు చేసి పెట్టుకున్న సిరప్ని పోసుకొని, అది ఎందుకంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి దానిలో వాటర్ పోసి మనకి ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే, అల్లం కావాలనుకున్నా లేకపోతే పుదీనా ఫ్లేవర్ కావాలనుకున్నా ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ని కలుపుకొని మనకు
1: ఇష్టం
0: మనకి ఇష్టం వచ్చిన ఫ్లేవర్లో అది తాగే.
1: మామూలుగా మీరు కొన్ని ఐటమ్లు చేసినప్పుడు డ్రెస్సింగ్ అని కొత్తిమీర పైన వేస్తారు కదా, ఆ మోస్తారుగా,
0: అంటే ఫ్లేవర్ రావాలంటే కొంచెం అల్లం బాగా దంచి జ్యూస్ లాగా ఫిల్టర్ చేసి అందులో ఇప్పుడు మనం పోసుకున్న రసంలో వాటర్ పోసి అల్లం రసం కలిపేసుకొని తాగితే బాగుంటుంది అన్నమాట. ఆ విధంగా నిమ్మరసాన్ని కనుక మనము దాన్ని నిల్వ ఉంచుకున్నామంటే 1 నెల రోజులైనా కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవచ్చు, బయట కానీ పెట్టుకోవచ్చు, ఈ విధంగా
1: సరే అండి
0: వాడుకునే ఉంటుందండి నిమ్మరసం.
1: నిమ్మరసం గురించి చెప్పారు, ఒక్క విషయం ఇక్కడే, అంటే పోషకాలు ప్రత్యేకించి నిమ్మ ఎన్ని అంటే ఏదైనా కానీ నిమ్మ జాతి మొక్కలు తర్వాత నిమ్మ జాతి పళ్ళు విషయానికి వచ్చిన సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇవన్నీ కూడా సి విటమిన్ రిచ్ అంటారు,
0: సి విటమిన్,
1: ఆ లక్షణాలు ఉంటాయి అందులో?
0: తప్పకుండా అండి, అసలు సి విటమిన్ రిచ్ అనేది ఎక్కువ
1: రోగ నిరోధక శక్తి కూడా
0: దోహదపడుతుంది. మళ్ళీ దానిలో మెయిన్ ముఖ్యంగా వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందువల్ల మనకు తెలియకోకుండానే మన శరీరంలో నుండి చెమట రూపంలో శక్తి అంతా బయటికి పోతుంది కాబట్టి ఇది మళ్ళీ మనకి తిరిగి చేరేందుకు బాగా
1: ఎలక్ట్రోలైట్ అని మనం చెప్పుకోవచ్చు, దేహంలో కావాల్సిన లవణాలను కూడా అలానే శక్తికి కావాల్సిన చక్కెరను కూడా అందించడం
0: జరుగుతుంది. నిమ్మరసం అనేది చాలా దానిలో మిరియాల పొడి రకం కావాలనుకుంటే అట్లా కానీ వేసుకొని తాగచ్చు. అట్లా ఈ నిమ్మరసానికి మాత్రం రకరకాల ఫ్లేవర్స్లో వాడుకొని మన ఇష్టం వచ్చిన ఫ్లేవర్లో తాగచ్చు.
1: ఇదే మోస్తారుగా మరి కమలా పళ్ళ నుంచి కూడా చేసుకోవచ్చు,
0: కమలా పండ్లు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఇంకొక పద్ధతి అండి, ఇదంటే ఒట్టిగా కాయల్ని పిండేసి జ్యూస్ చేసుకొని తీసుకుంటాం, కాకపోతే కమలా పండుకి వచ్చి దానిలో విత్తనాలు ఎక్కువ ఉంటాయి, ఆ విత్తనాలన్నీ కనుక తీయకపోయినామంటే చేదు వచ్చేస్తుంది, రసం అంతా చేదు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఇంకొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆరెంజ్
1: పల్పును కూడా వాడుకోవడం జరుగుతుంది,
0: పల్పును కూడా వాడతారండి, ఇంకొంచెం జాగ్రత్తగా తయారు చేసుకోవాల్సి
1: ఇదే మొత్తం పద్ధతిని
0: పాటించారు.
1: ఆకర్షణీయంగా ఉంటుంది కదా,
0: ఇప్పుడు దానికి రంగు ఆకర్షణీయంగా ఉండాలంటే తోలుని కూడా ఉపయోగిస్తారండి. దాన్ని తోలు నానపెట్టేసేసి తర్వాత ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు దాకా నానపెట్టిన తర్వాత దాని పైన వైట్ పీచు పదార్థంలా ఉంటుంది, దాన్ని తీసేసి ఆ తోలుని మిక్సీ వేసి ఈ జ్యూసులో కొంచెం కలిపితే ఆ యొక్క వాసన కలరు వచ్చేందుకు కూడా ఆ
1: తోలు సిద్ధమైనటువంటి అలానే ఉంటాయి
0: మనకి ఆ జ్యూస్లో కలుస్తుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇవి ఎసెన్స్ ఉంటాయి, అవి కానీ యాడ్ చేసుకోవచ్చు అనేది.
1: సరే అండి, నిమ్మకాయల గురించి చెప్పారు, బాగానే ఉంది. ఇతరత్ర మరి వేసవి అంటూనే మామిడి పళ్ళు కూడా ఒకటి, అంటే ప్రారంభంలో ద్రాక్ష పళ్ళు ఉంటాయి.

0: అంటాం లేదు. మరి ఏది చెప్తారు ముందుగా? మనకు ద్రాక్ష అన్నప్పుడు పెనుగొండ ద్రాక్ష ఒకటి ఉంది, మామూలుగా సీడ్లెస్ కదా,
1: ద్రాక్షతోనూ చేసుకోండి, మళ్ళా
0: సీడ్లెస్,
1: సీడ్లెస్ ద్రాక్ష కూడా చేసుకోవచ్చు. ఎక్కువగా ఈ సీడ్లెస్ ద్రాక్షతోనే ఈ స్క్వాష్ బాగుంటుంది,
0: కానీ అక్కడ ఉంటుంది, కానీ ఆకర్షణమైన రంగు ఉంటుంది పెనుగొండ ద్రాక్ష,
1: ఆకర్షణీయమైన రంగులో లభ్యమవుతుంది. చూడంగానే బాగా పిల్లలైనా కానీ ఇష్టంగా తాగేస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఫస్ట్ ఈ నల్ల ద్రాక్షను ఏం చేయాల్సి అంటే ఉడకపెట్టాల్సి ఉంటుందండి. అందు ఎందుకంటే దానిలో ఆమ్లతత్వం ఉంటుంది ఈ నల్ల ద్రాక్షలో, కాబట్టి ఈ ఉడికించడం వల్ల ఆమ్లతత్వాన్ని కొంచెం వరకు
0: తగ్గించవచ్చు.
1: కాబట్టి దాన్ని నీళ్లు వేసి ఒక కేజీ తీసుకోకపోయినా కానీ ఒక హాఫ్ కేజీ అట్లా మన కొలతలను బట్టి ఒక కేజీ తీసుకుందాం అనుకోండి. దానిలో వాటర్ పోసి ఫస్ట్ ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికితే మెత్తగా అయినట్లే తెలుస్తుంది. ఆఫ్ చేసి వాటిల్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి మిక్సీ వేసుకొని ఫిల్టర్ చేసుకొని జ్యూస్ తయారు చేసి పెట్టుకుంటాం అన్నమాట. మళ్ళీ మనకి ఇప్పుడు కావాల్సిన షుగర్ సిరప్ని పక్కన వేరేగా ఒక 500 కేజీకి హాఫ్ కేజీ సరిపోతుందండి షుగరు. హాఫ్ కేజీ షుగర్లో మళ్ళీ వాటర్ పోసి కలిపెట్టేసి ఈ జ్యూస్ని పోసి మనం తయారు చేసి పెట్టుకున్న ద్రాక్ష రసాన్ని అందులో ఒక పోసి కలవ పెట్టేసేసేయాలి. కలవ పెట్టిన తర్వాత దీనికి నిమ్మకాయ రసం మాత్రం పిండాల్సి ఉంటుంది.
0: ఇక్కడే నిమ్మకాయ రసమే కాకుండా అంటే
1: ఆస్కార్బిక్ యాసిడ్ కూడా నిమ్మకాయ రసం బదులు వాడుతుంది.
0: మనకు వాణిజ్యపరంగా నిమ్ముప్పు దొరుకుతుంది, అది వేసుకున్నా సరిపోతుంది,
1: అది వేసుకున్నా సరిపోతుంది. అంటే ఇది ఆస్కార్బిక్ యాసిడ్ అనే దాన్ని కూడా వాడుతుంటారు, నిమ్మ రసం కూడా. కానీ మనకి ఎంతైనా కానీ నిమ్మకాయలు ప్రతి సీజన్ లో దొరుకుతుంటాయి కాబట్టి నాచురల్ గా సహజసిద్ధమైన
0: వేసవిలో విపరీతమైన రేట్ ఉంటుంది. అంటే పెద్ద మోతాదులో చేసుకోవాలన్నప్పుడు నిమ్మ ఉప్పు వాడితే
1: సరిపోతుంది. నిమ్మకాయలైతే ఒకటి కాకపోతే 2 కాయలన్నా పిండితే కనుక ఈ జ్యూస్ లో చాలా టేస్ట్ వస్తుందండి. ఆ విధంగా నిమ్మకాయ వేసేసి కలిపెట్టేసేసి దాన్ని బాటిల్స్ లో చల్లారినాక మనం బాటిల్స్ లో పోసిపెట్టి
0: ఇక్కడే అంటే మీరు సిరప్ అయితే అంటే ఇప్పుడు చెప్పారు జ్యూస్ అనేది రెడీగా కాన్సన్ట్రేట్ అని చెప్పి అని మనం అనుకోవచ్చు. ఒక దీన్ని మనం వాడేటప్పుడు అంటే చక్కెర మోతాదు సరిపోతుందా తిరిగి వాడాల్సి?
1: చక్కెర ఇంకా వేసుకొని అవసరం ఉండదండి. అంటే మనము మోతాదు ఎక్కువే వేసి ఉంటాము చాలా వరకు, వేసుకోవచ్చు. అవసరం తక్కువ ఉంది అంటే అప్పటికప్పుడు కలుపుకోవచ్చు. కానీ ఈ కాన్సన్ట్రేటెడ్ దానిలో తయారు చేస్తున్నాం కాబట్టి కొంచెం మోతాదు ఎక్కువ వేసుకున్నా కానీ మనం వాటర్ లో డైల్యూట్ చేసుకొని.
0: ఇక్కడ మీరు ప్రిజర్వేటివ్ విషయం రాలేదు, దాని గురించి అంటే ఇక్కడ కూడా వాడుకోవాల్సి ఉంటుందా?
1: ప్రిజర్వేటివ్ అంటే
0: తప్పనిసరిగా బైసల్ఫేట్,
1: బైసల్ఫేట్ కూడా వాడుకుంటే అది ఉంటుంది కొంతకాలం, ఎక్కువ దీర్ఘకాలంగా మనకి పాడవకోకుండా ఉంటుంది.
0: సరే, మరి మరొకటి
1: అది పైనాపిల్. ఇంకొక రకమైన పండుతో అది పైనాపిల్ పండుతో కూడా బాగా జ్యూస్ తయారు చేసుకోవచ్చు. సేమ్ ద్రాక్ష మాదిరే పైనాపిల్ కూడా ఆమ్లతత్వం ఉంటుంది. తొక్క తీసేసి దాన్ని ఉడకపెట్టాల్సి ఉంటుందండి. వాటర్లో ఉడకపెట్టిన తర్వాత దాన్ని మిక్సీ వేసుకొని ఫిల్టర్ చేసుకొని పెట్టుకొని షుగర్ సిరప్ తయారు చేసుకొని దానిలో కూడా సేమ్ ఇదే విధంగా నిమ్మకాయ పిండుకొని కనుక పిండుకుంటే బాగా పుల్ల పుల్లగా తీతీగా మనకి రుచుల్లో
0: అసలు అంటే వాణిజ్యపరంగా స్లైసులు కూడా అమ్మతం జరుగుతుంది, డబ్బాల్లో నిల్వ చేసి
1: అమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనం స్క్వాషెస్ రూపంలో కనుక తయారు చేసి నిల్వ ఉంచుకుంటే అది దీర్ఘకాలిగా 2-3 నెలలైనా వాడుకుంటా ఉండొచ్చు.
0: సరే అండి, అలానే ఇక మరొకటి మామిడి పండు.
1: మామిడి పండు కూడా దీనికి మిక్సీ వేసే పనే, మిక్సీ వేసే కాదు, మిక్సీ
0: పండు
1: కాయలు ఎక్కువగా తీసుకునేస్తే సరిపోతుంది. దీన్ని కూడా సేమ్ సిరప్లో వేసి మామిడి పండు రసాన్ని గుజ్జు చేసి కలిపేసేసాను. దీన్ని కూడా సేమ్ అండి, అన్నిటికీను నిమ్మకాయ రసం వేసుకోవాల్సింది, చక్కెర రసంలో కలుపుకొని ప్రిజర్వేటివ్ పెట్టుకోవచ్చు.
0: సరే అండి, కళ్యాణ్ గారు మీరు అంటే జ్యూసుల గురించి చెప్పారు బాగానేది, కానీ దీనికంటే కూడా మరొక రూపంగా జామ్స్ అని అంటారు. అంటే ఈ జ్యూసుల కింద రాకపోయినప్పటికి కూడా
1: అది కూడా
0: పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇప్పుడు చపాతీలు కానీ ఇవన్నీ తీసుకొని అంటే అందులో మరి అనుపానంగా ఉండడానికి
1: బాగుంటుంది, ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
0: వీటిని అంటే ఘన రూపంలో చేసుకున్నప్పుడు జెల్లీ అంటే జాము అంటే జరుగుతుంది.
1: అంతేనండి, ఇప్పుడు మిక్స్డ్ ఫ్రూట్ జామ్స్ అని ఎక్కువగా పిల్లలు లైక్ చేస్తుంటారు. మిక్స్డ్ ఫ్రూట్ అంటే యాపిల్, ద్రాక్ష, పైనాపిల్
0: జామ్ కూడా వాడుతున్నారు,
1: జామ్ కూడా వాడతారు. ఇవి ఉపయోగించే స్ట్రాబెర్రీ అయితే కలర్ఫుల్గా ఉంటుంది,

0: అనమాట. కాబట్టి ఈ పండ్లని 200 గ్రాములు ఒక్కొక్క పండు తీసుకొని మొత్తం కేజీ అన్ని రకాల పండ్లు కలిపి ఒక కేజీ క్వాంటిటీ వచ్చేటట్లా తీసి పెట్టుకోవచ్చండి. తీసి పెట్టుకొని మళ్ళీ వీటిని మాత్రం ద్రాక్షని కూడా మిక్సీ వేసుకొని పైనాపిల్ని తొక్క తీసి బాగా నీట్గా క్లీన్ చేసుకొని అన్నిటినీ ముక్కలు చేసుకొని సిరప్ మిక్సీ వేసుకొని పదార్థాలుగా తయారు చేసి పెట్టుకొని వీటిలన్నీ కలిపేసేసి బాణలిలో పోసి కలిపి పొయ్యి మీద పెట్టేసేయాలి. ఇప్పుడు వాటికి నీళ్లు వేయవలసిన అవసరం ఉండదు, అవి మాత్రము ఈ ఫ్రూట్ జ్యూస్
1: వాటిలో ఉన్నటువంటి
0: సరిపోతుంది. వీటికి నీళ్లు వేయిన అవసరంలా, వీటిలో పాత్రల్లో ఈ అన్నీ కలిపిన ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాం కదా, వాటిని కలిపేసి దానిలో చక్కెర వేసేసేయచ్చు డైరెక్ట్గా. ఒక
1: ఉడకబెట్టిన వాటిలో
0: ఉడకబెడుతూ కలయపెడుతూ ఉండే దానిలో చక్కెర వేసేసేయటమే డైరెక్ట్గా వేసేస్తే అప్పుడు అదే పాటు నీరు ఊరిపోతుంది అందులో చక్కెర, అప్పుడు కొంచెం లిక్విడ్గా అవుతుంది. అది బాగా కలయపెడుతూనే ఉంటే అడుగంటుకోకుండా.
2: మీరు ఇంతవరకు వేసవిలో ఊరటనిచ్చే పళ్ళ రసాలు MS కళ్యాణి గారితో పరిచయం విన్నారు. పరిచయం నిర్వహణ శ్రీ ముళ్ళగిరి హరి. ఇంతటితో ఈనాటి పినాకిని స్త్రీల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖపట్టణంలో 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు మంత్రి పి నారాయణ ప్రకటించారు. రబీ సీజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వార్తల వివరాలు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే న్యాయ వ్యవస్థలో మానవీయ విలువలను కాపాడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 న్యాయస్థానాల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ, కరోనా వంటి క్లిష్ట సమయాల్లోనూ సాంకేతికత అండతో సామాన్యులకు సకాలంలో న్యాయం అందించగలిగామని గుర్తు చేశారు. భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ ప్రక్రియది కీలక పాత్ర అని, న్యాయ వ్యవస్థలో సాంకేతికతను అవసరం మేరకే వినియోగించాలని సూచించారు. ఏఐ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడ సమీపంలోని రామవరప్పాడులో ఉన్న రైతు సేవా కేంద్రం రైస్

0: మిల్లులను మంత్రి ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4410 కోట్ల రూపాయలు విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే 94% మేర చెల్లింపులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీనివలన రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక వెసులుబాటు కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రం నుంచి ఉప్పుడు బియ్యం బాయిల్డ్ రైస్ సేకరించాలని తాము కోరగా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నాదెండ్ల మనోహర్ పేర్కొంటూ,
1: ఈ సంవత్సరం 70 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేయడానికి ఖరీఫ్లోను రబీలోను ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈసారి కూడా అంటే ఈ రబీ మాసంలో కూడా ఇప్పటి వరకు 4410 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. 94% ఆ డబ్బు 24 గంటల్లోపే రైతు ఖాతాల్లోకి జమ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానిది.
0: ప్రధానమంత్రి ధర్తీ ఆబా జన్జాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో భాగంగా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో గిరిజన హోంస్టే, ట్రైబల్ హోంస్టే ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు, జిల్లా సంయుక్త కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, మండల తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గిరిజన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూనే స్థానిక యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. జిల్లాలో 3 క్లస్టర్లను గుర్తించాలని, అందులో చింతపల్లి మండలం లంబసింగి 1 క్లస్టర్గా, అరకు, డుమ్రిగూడ మండలంలో 2 క్లస్టర్లుగా గుర్తించి వివరాలు సేకరించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసి గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత, పర్యాటక ఆకర్షణలను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక జరగాలని సూచించారు. ఈ పథకం అరకు, డుమ్రిగూడ, అనంతగిరి, చింతపల్లి మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ఈరోజు ప్రారంభమైంది. ఒంగోలులోని త్రోవగుంట సమీపంలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోదాము నుంచి మండల కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా పాఠ్యపుస్తకాలను పంపుతున్నారు. జిల్లాలోని విద్యార్థులకు 13 లక్షలకు పైచిలుకు పుస్తకాలు అవసరం కాగా, మొదటి విడతలో 11 లక్షల పైచిలుకు పుస్తకాలు వచ్చాయని పాఠ్యపుస్తకాల గోదాము ఇన్ఛార్జ్ జిందా భాషా తెలిపారు. ఇంకా 2 లక్షల పైచిలుకు పుస్తకాలు రావాల్సి ఉందన్నారు. ఈ ఏడాది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు మారాయని, విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు చేరే విధంగా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలిపారు. రేపు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలోని కైలాసగిరిపై నిర్మించిన 65 అడుగుల త్రిశూలాన్ని మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ, భారీ త్రిశూలం, ఢమరుకం ఏర్పాటు చేయడంతో కైలాసగిరికి మరింత శోభ చేకూరిందన్నారు. సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఈ త్రిశూలాన్ని నిర్మించామని, కైలాసగిరిని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తాయని తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్టుకు 7 కనెక్టింగ్ రోడ్లను విఎంఆర్డీఏ నిర్మిస్తుందని, ఇప్పటికే 3 రోడ్లు పూర్తయ్యాయని నారాయణ పేర్కొంటూ,
2: ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది. అందుకనే విఎంఆర్డీఏ ఆల్రెడీ 15 రోడ్లని వైడన్ చేయడానికి టేకప్ చేసి అందులో 7 రోడ్లు యాక్చువల్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ వేయడానికి కంజెషన్ లేకుండా ఉండడానికి 7 రోడ్లు టేకప్ చేసింది. ట్రాఫిక్ ని కంజెషన్ తగ్గించాలంటే మెట్రో అనేది ప్రపంచంలో అన్ని దేశాలు ఈరోజు దాని ద్వారానే కొంతవరకు తగ్గిస్తుంది. మనం కూడా ఇక్కడ విశాఖపట్నం విజయవాడ రెండిట్లో

0: వెట్రా వెట్రా
1: ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర సంధ్య సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణి కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారులు సర్వేపల్లి సిస్టర్స్ యుగళగానం, పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం నృత్య ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు ప్రోగ్రామ్స్ విభాగాధిపతి గుడుపూడి దివ్య తెలిపారు. ఆకాశవాణి న్యూస్ విభాగాధిపతి టి హెన్రీ రాజ్ మాట్లాడుతూ మారుతున్న కాలంలో సమాచార విప్లవం ఎన్ని మలుపులు తిరిగినా ఆకాశవాణి తన విశ్వసనీయతను ప్రామాణికతను కాపాడుకుంటూనే ఉందని పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్లు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను, తిరుమల తిరుపతిలో గదుల కోటాను 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖపట్టణంలో 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్ నిర్మిస్తున్నట్లు మంత్రి పి నారాయణ ప్రకటించారు. రబీ సీజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కార్యక్రమంలో మల్బరీ పట్టుపురుగుల పెంపకం, మార్కెటింగ్లో అనుభవాలు, కంబదూరు మండలం ఓబగానపల్లి అభ్యుదయ రైతు శ్రీ యు రామాంజనేయులు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. కార్యక్రమ నిర్వహణ కే శృతి ప్రియాంక. అనంతరం భూగర్భ జల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు వింటారు. ఈరోజు రాత్రి 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి పాకాల ఈశ్వరీ గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా

ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 హ్యాపీ డేస్ నాటిక. రచన శ్రీ ఆర్సివి సుబ్రహ్మణ్యం. నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఈరోజు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

ఇక రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వెంకటాద్రి స్వామివారి కీర్తనలు వింటారు. 6:30 వినదగు మాట, వ్యాఖ్యాత రెవరెండ్ పి రత్నంరాజు. 6:35 సేద్దెపు శుద్ధులు, ఇందులో వేసవిలో పాడి పశువుల పెంపకంలో యాజమాన్య పద్ధతులు, నల్లమాడ పశు వైద్యాధికారి డాక్టర్ ఇ శ్రీహరి నాయక్ గారు అందిస్తున్న వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం కోటి విద్యలు కోటి కొరకే పదవ సంచిక. ఈ వారం అతిథి ఇంటి పని సహాయకురాలు శ్రీమతి అంజలి, కార్యక్రమ నిర్వహణ హారిక, సంభాషణ సహకారం శ్రీమతి ఎం కల్పన. చివరగా స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. రేపు ఉదయం 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వెస్ట్ గోదావరి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎల్ సుబ్బారావు. 8:35 హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. 9:30 రంగరించిన పట్టు, రమణులను ఆకట్టు రూపకం, రచన సమర్పణ శ్రీ ఎం హరి. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో గుత్తి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 లలిత గీతం, 6:30 చిత్రసీమ, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన ప్రముఖ రంగస్థల కళాకారులు పాడిన పద్యాలు వింటారు. 7:45 శ్రీ మొదలి మురళీకృష్ణ పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి లలిత సంగీత కార్యక్రమంలో. 8:00 రసధుని అలనాటి మధుర గీతాలు, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు, భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో వార్తలు, 8:45 రాంగ్ రూట్ లఘునాటిక,

ರಚನಾ రాగతి పండరి, నిర్వహణ శ్రీ కె సత్యనారాయణమూర్తి. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ, 10 గంటలకు రవివాసరీయ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ప్రసార వివరాలు విన్నారు.

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

0: ఎప్పుడూ ఒకేలా చేసే మీ వంటపై వెగటు పుడుతోందా? రుచిగా వంటలు కుదరడం లేదని వేదన? వద్దంటున్నా మోతాదును మించి ఉప్పు కారం పడుతున్నాయా? అయితే వినండి, కళ్లకు విందుగా, నోటికి పసందుగా, ఊరించే సువాసనలతో మనసును కడుపును నింపే మీ మా కార్యక్రమం వంటింటి సువాసనలు. అమ్మమ్మల చిట్కాలతో, అమ్మ చేతి కమ్మని రుచితో రాబోయే రోజుకి రాణిలా మీరు మారాలంటే తప్పక వినండి వంటింటి సువాసనలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం పినాకిని స్త్రీల కార్యక్రమంలో ప్రతి శనివారం సాయంకాలం 5:30.
1: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ సినిమా పాటలు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: అత్యాధునిక పరికరాలతో కంటి పరీక్షలు, పుట్లు లేకుండా ఫ్యాకో పద్ధతిలో శుక్లాలకు చికిత్స, ఎస్బీఐ, ఐసీఐసీఐ, రిలయన్స్, గెలాక్సీ మొదలగు హెల్త్ ఇన్సూరెన్స్ కలవారికి క్యాష్ లెస్ సౌకర్యం కలదు. అర్హత కలిగిన వారికి నేత్రజ్యోతి ట్రస్ట్ ద్వారా ఉచిత తక్కువ ధరలలో కంటి ఆపరేషన్లు కలవు. ఫిజిషియన్ డాక్టర్ అరవింద్ కుమార్ ఎండి గారిని సంప్రదించండి. అరవింద్ డయాబెటిక్ అండ్ ఐ హాస్పిటల్, సాయినగర్ ఫస్ట్ క్రాస్, అనంతపురం. ఫోన్ 9441324469.
2: అభ్రపథమ్మున బిభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపికా.

0: పెళ్లి సందడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. మే 9వ తేదీ నుండి ప్రసారమవుతుంది పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.

ఎప్పుడూ ఒకేలా చేసే మీ వంటపై వెగటు పుడుతోందా? రుచిగా వంటలు కుదరడం లేదని వేదన? వద్దంటున్నా మోతాదును మించి ఉప్పు కారం పడుతున్నాయా? అయితే వినండి, కళ్లకు విందుగా, నోటికి పసందుగా, ఊరించే సువాసనలతో మనసును కడుపును నింపే మీ మా కార్యక్రమం వంటింటి సువాసనలు. అమ్మమ్మల చిట్కాలతో, అమ్మ చేతి కమ్మని రుచితో రాబోయే రోజుకి రాణిలా మీరు మారాలంటే తప్పక వినండి వంటింటి సువాసనలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం పినాకిని స్త్రీల కార్యక్రమంలో ప్రతి శనివారం సాయంకాలం 5:30. రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. సాహిత్యం భువనచంద్ర, సంగీతం బప్పిలహరి. మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు తమకు 120 మంది సభ్యుల మద్దతు లభించిందని టీడీపీ అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. అత్యాధునిక అగ్ని క్షిపణిని మన దేశం పరీక్షార్థం విజయవంతంగా ప్రయోగించింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించేందుకు 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ పాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులు కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకి చెందినవి. వివిధ సెక్షన్లున్నాయి. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల రైళ్ల వేగవంతమైన రాకపోకలతో రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. ఈ ప్రాంతంలో సరుకు రవాణాకు కూడా ఊతం లభించనుంది. హైదరాబాద్ బలర్షా విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గించే రైల్ అండర్ పాస్ కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ లోని ప్యారేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి బెంగళూరు వెడతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు, వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. రేపటి నుంచి 2 రోజుల పాటు గుజరాత్లో కూడా నరేంద్ర మోదీ పర్యటిస్తారు. తన పర్యటనలో 2వ రోజున ఎల్లుండి సోమనాథ్ ఆలయ పునరుద్దరణ 75వ వార్షికోత్సవాన్ని పునరుస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్

0: మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ఈ వేడుకల భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వడోదరా కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటుగా సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సిఏక్యూఎం ఒక ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రధానంగా రోడ్లపై కనిపిస్తున్న ధూళి స్థాయిని అంచనా వేయడం, నగరంలో రోడ్ల శుభ్రత, ఊడ్చే పనులను సమీక్షించడంపై దృష్టి సారించారు. నోయిడా అథారిటీ పరిధిలోని 46 రోడ్డు మార్గాలను కవర్ చేస్తూ మొత్తం 19 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయని పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో మెకనైజ్డ్ స్వీపింగ్, నీటిని చల్లడం, పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను సకాలంలో తొలగించడం ద్వారా ధూళి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని కమిషన్ సంబంధిత అధికారులను ఆదేశించింది. వాయు కాలుష్యంలో హాట్స్పాట్స్ను గుర్తించడానికి, స్థానిక కాలుష్యం కారణాలను తగ్గించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ దేశ రాజధాని ప్రాంతం అంతటా ఆపరేషన్ క్లీనర్ డ్రైవ్లు కొనసాగుతాయని కూడా కమిషన్ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews _HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత శుభేందు అధికారి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్ లో వైభవంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులకు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব।
0: দিলীপ ঘোষ, অগ্নিমিত্রা পাল, অশোক কীর্তনিয়া, নিশিত প্রামাণিক, সুধীর রামতুড়ু మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 3వ తేదీన విధానసభలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్డీఏ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీకి చెందిన ఇతర ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకోగా గత 15 రాష్ట్రాన్ని పాలించిన తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ఉన్న టీవీకే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు 120 ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగవేట్రి కళగం, 234 సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం అవసరమైన 118 మెజారిటీ మార్కును చేరుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు తమకు బేషరతు మద్దతు ప్రకటించాయని టీవీకే తెలియజేసింది. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ టీవీకే నాయకుడు ఆధవ అర్జున, విడుదలై చిరుదైగల్ కచ్చి వీసీకే తమ పార్టీకి మద్దతు తెలియజేసిందని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా విజయ్ నేతృత్వంలోని పార్టీకి మద్దతుంటుందని హామీ ఇచ్చిందని తెలియజేశారు. 2 నియోజకవర్గాల నుంచి గెలుపొందిన విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. దానివల్ల టీవీకే బలం 107 తగ్గుతుంది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి MIRV మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ వ్యవస్థ కలిగిన అత్యాధునిక అగ్ని క్షిపణిని పరీక్షార్థం భారత్ నిన్న విజయవంతంగా ప్రయోగించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుదూర భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వివిధ లక్ష్యాలను ఛేదించేలాగా మల్టిపుల్ పేలోడ్స్తో ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. MIRV సామర్థ్యం కలిగిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, DRDO, భారత సైన్యం, రక్షణ పరిశ్రమ వర్గాలను అభినందించారు. పాకిస్తాన్ మానవ

0: కార్మికుల మండలి ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును తీవ్రంగా ఖండించింది. దీన్ని ప్రజలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటర్కు 14.92 రూపాయలు, హైస్పీడ్ డీజిల్ ధరను లీటర్కు 15 రూపాయలు మెరవించిన నేపథ్యంలో ఈ విమర్శలు వెలువడ్డాయి. సవరించిన ధరలు ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు 415 పాకిస్తాన్ రూపాయలకు చేరగా డీజిల్ ధర కూడా లీటర్కు 415 రూపాయలుగా ఉంది. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజలకు ఊరట కల్పించాలని మానవ హక్కుల సంస్థ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉన్నత వర్గాలు అనుభవిస్తున్న అనవసరమైన ప్రోత్సాహకాలను తగ్గించాలని కూడా మానవ హక్కుల మండలి డిమాండ్ చేసింది. హంటర్ వైరస్ వ్యాప్తికి గురై కెనరీ ఐలాండ్స్ వైపు వెడుతున్న ఒక క్రూయిజ్ షిప్ నుంచి 140 మందికి పైగా ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా తరలించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి ఈరోజు స్పెయిన్ చేరుకున్నారు. ప్రయాణికులు, సిబ్బంది, ఆరోగ్య నిపుణులు సురక్షితంగా ఓడదిగేలా పర్యవేక్షించేందుకు తాము స్పెయిన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి టెనరిఫ్ ద్వీపానికి వెడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ తెలియజేశారు. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు 3 మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. బీజేపీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు తమకు 120 సభ్యుల మద్దతు లభించిందని టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: రైతన్నలకు నమస్కారం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం,
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ముందుగా మల్బరీ పట్టుపురుగుల పెంపకం మార్కెటింగ్లో నా అనుభవాలంటూ కమ్మదూరు మండలం ఓబగానపల్లి గ్రామ అభ్యుదయ రైతు శ్రీ యు రామాంజనేయులు గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు.
3: కొన్ని పంటలు పండించుకోవాలంటే వాతావరణము అనుకూలంగా ఉండాలి. కొన్ని పంటలు వివిధ కాలాల్లో కూడా పండుతూ ఉంటాయి. మరి అన్ని పంటలు అన్ని కాలాల్లో పండడానికి అవకాశం కొద్ది తక్కువగా ఉంటుంది. మనము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 63 మండలాల్లో అక్కడక్కడ కొన్ని పంటలు పండుతాయి. కొన్ని చోట్ల వేరే పంటలు కూడా పండించడానికి రైతు సోదరులు కృషి చేస్తూ ఉంటారు. శ్రీ సత్యసాయి జిల్లా విషయానికి వస్తే అక్కడ మడకశిర, హిందూపురము ఈ ప్రాంతాలు కర్ణాటకకి దగ్గరగా ఉండడం వల్ల అక్కడ కొన్ని పంటలు పండించడానికి అవకాశం ఉంది. ఇక అనంతపురం జిల్లా విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఉరవకొండ, గుంతకల్లు ఈ ఏరియాల్లో కొన్ని పంటలు పండించడానికి అవకాశం ఉంది. మరి మొత్తంగా చూసుకుంటే వాతావరణానికి తగ్గట్లుగానే రైతు సోదరులు పంటలు సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. కమ్మదూరు మండలం ఓబగానిపల్లి గ్రామంలో యు రామాంజనేయులు గారు ఓ అభ్యుదయ రైతు. వారి యొక్క వ్యవసాయ అనుభవాలని వారిదైన మాటల్లో మనము తెలుసుకుందాం.

0: నమస్కారం అండి, యు రామాంజనేయులు గారు.
1: సార్ నమస్తే సార్.
0: రామాంజనేయులు గారు, మీరు వ్యవసాయం చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది?
1: సార్ నేను ఒక 20 సంవత్సరాల నుంచి వ్యవసాయమే చేస్తున్నా.
0: సరే, రామాంజనేయులు గారు 20 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో ఉన్నారు. మీకు ఎంత పొలం ఉంది? మరి ఉండే పొలానికి నీటి ఆధారం ఉందా?
1: సార్ అంతకుముందు 4.5 ఎకరాలు ఉంది సార్ నా పొలము. అంతకుముందు నీటి వసతి అనేది లేదు. వేరుశెనగలు, మళ్ళా ఇట్లా ఏదో అలసంద, మరి కంది, ఇట్లా
0: వానాకాలానికి,
1: వర్షాకాలానికి సార్.
0: వర్షాకాలానికి వేసేవారు.
1: అవును సార్.
0: సరే రామాంజనేయులు గారు, ఇంతకుముందు మీరు వర్షాకాలంగా పంటలు పండించేవారు కదా, మరి నీటి ఆధారం చేసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది?
1: ఓ 10 సంవత్సరాలు అయింది సార్.
0: అంటే బోర్లు అంతా వేయించుకున్నారు?
1: అవును సార్.
0: బోర్లు అంతా వేయించుకొని, మరి బోర్లు వేసుకున్న తర్వాత, నీటి ఆధారం చేసుకున్న తర్వాత ఏం పంటలు పండిస్తూ ఉన్నారు?
1: అంతకుముందు ఎక్కువ వరి, రాగి, మళ్ళీ మొక్కజొన్న.
0: అంటే నీటి ఆధారంగా?
1: అవును సార్.
0: ఇవి పండించేవారు?
1: అవును సార్.
0: సరేనండి, ఇవే కాకుండా ఇంకా ఏం పండిస్తున్నారు?
1: సార్ ఇప్పుడు నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 8 సంవత్సరాలు సార్ మల్బరీ సాగులో ఉన్నాం సార్ ఇప్పుడు.
0: మల్బరీ పట్టుపురుగులు?
1: అవును సార్.
0: 8 సంవత్సరాల నుంచి?
1: అవును సార్.
0: మరి ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు?
1: సార్ నాది 1.5 ఎకరాల్లోనే మల్బరీ సాగు ఉంది సార్.
0: మిగతావన్నీ వేరే పంటలు?
1: వేరే పంటలు పెట్టుకుంటాం సార్.
0: సరే రామాంజనేయులు గారు, ఇప్పుడు మల్బరీ పట్టుపురుగులు అనేటివి సాగు చేయడం ఈజీ ప్రాసెస్. ఒకప్పుడైతే చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. అప్పుడు పరిస్థితులు వేరే. మీకు పాత పరిస్థితుల గురించి తెలుసా, చేశారా?
1: సార్ పాత పద్ధతులు అంటే చేసాం సార్, కానీ అది ఏంద్రేషం లేక గంపులు దించేది పెట్టేది ఏమని చెప్పి మధ్యలో ఎత్తేసాం సార్.
0: అంటే ఎన్ని ఏళ్ళు చేశారు పాత పద్ధతుల్లో?
1: అంతా సార్ 2 సంవత్సరాలు సార్, అటుకే ఓవర్. దానికి ఎత్తేసేసాం సార్.
0: తీసేశారు?
1: అవును సార్.
0: మరి కొత్త పద్ధతులు వచ్చిన తర్వాత మరి దీంట్లోకి మళ్ళారు కదా మీరు మలబారి పట్టుకోళ్ళకి, అంటే మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే ఎవరినైనా చూశారా?
1: సార్ అదే రైతు అనేవాళ్ళు ఇక్కడ మడసిర ఏరియా అక్కడ చూస్తూ ఉంటే మల్బరీనే మేలు అంటా ఉంటే, ఇండోపర్ ఏరియా కూడా మా వాళ్ళు బంధువులు ఉన్నారు అక్కడ, వాళ్ళు చూస్తా చూస్తానే మేము కూడా షెడ్ కట్టుకొని చేసుకుంటే మేలు అని చెప్పేసి.
0: అంటే వాళ్ళు మీ బంధువులను చూసి అక్కడంతా మీరు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది?
1: అవును సార్. అవును సార్.
0: ఇప్పుడు ఓబగానిపల్లిలో ఇంతకుముందు నుంచి మల్బరీ పట్టుపురుగుల పెంపకం ఉందా?
1: అవును సార్. ఉంది సార్.
0: వాళ్ళని కూడా మీరు చూశారు?
1: అవును సార్. చూసాం.
0: అంటే మీ ఊర్లో ఉండే వాళ్ళని కూడా?
1: అవును సార్.
0: చూసి పెట్టారు?
1: అవును సార్.
0: సరే రామాంజనేయులు గారు, మీరు కొత్త పద్ధతుల్లో పెట్టిన తర్వాత 8 ఏళ్ళు అయింది మొదలు పెట్టని చెప్పారు కదా, ఇప్పుడు పాత పద్ధతుల్లో వేరే, అప్పుడు రకాలు కూడా వేరే, మరి కొత్త పద్ధతుల్లో ఏమేమి ఉన్నాయంటారు?
1: సార్ ఈవన్ అనే రకము పెట్టాను సార్.
0: ఎక్కడ తెచ్చారు మొక్కలు?
1: అది అగ్రహారం సార్,
0: అమరాపురం మండలం.
1: అమరాపురం మండలం సార్.
0: అక్కడ మీరు మొక్కలు తెచ్చారు?
1: అవును సార్.
0: అంటే ఎన్ని మొక్కలు తెచ్చారు, అందాజుగా ఎంత రేటు పడింది?
1: ఒక మొక్క వచ్చేసి అప్పుడు నేను పెట్టినప్పుడు 2 రూపాయలు సార్. అది 1.5 ఎకరా కంటే మ్యాక్సిమం ఒక 5,000 దాకా పెట్టాను సార్.
0: 5,000 మొక్కల దాకా తెచ్చుకున్నారు?
1: అవును సార్.
0: అంటే మీరే తెచ్చుకున్నారా, వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారా?
1: లేదు సార్, మేమే తెచ్చుకున్నాం సార్.
0: మీరే తెచ్చుకున్నారు?
1: అవును సార్.
0: మరి తెచ్చుకున్న తర్వాత ఎంతెంత కొలతలతో నాటుకున్నారు?
1: సార్ ఇట్లా 6-3 సార్. 6
0: పొడవు వెడల్పు?
1: అవును సార్. 6-3 వెడల్పుతో
0: నాటుకున్నారు?
1: అవును సార్.
0: మరి ఈ పంట పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు బంధువుల దగ్గర చూసొచ్చారు బాగానే ఉంది, మీ ఊర్లో రైతులను అడిగారు, మరి డిపార్ట్మెంట్ వాళ్ళని ఏమైనా సంప్రదించారా?
1: అవును సార్. సంప్రదిస్తే వాళ్ళు కూడా కొంచెం సబ్సిడీ
0: ఇస్తామన్నారు.
1: ఇస్తాం, ఇచ్చినారు సార్?
0: మీరు డిపార్ట్మెంట్ కూడా అడిగారు?
1: అవును సార్. అడిగాం సార్.
0: వాళ్ళు కూడా సాయం చేస్తామని చెప్పారు?
1: అవును సార్.
0: సరేనండి, ఇప్పుడు దాదాపు 500 మొక్కలు తీసుకొచ్చి మీరు నాటుకున్నారు కదా, ఇప్పుడు ఒకసారి మల్బరి మొక్క తీసుకొచ్చి నాటుకుంటే రైతు అనేవారు ఎన్ని సంవత్సరాల వరకు దాని నుంచి ఆకు తీసుకోవచ్చు?
1: సార్ నాకు తెలిసి 10-15 సంవత్సరాల వరకు అదే దాంట్లో అట్లే ఉండొచ్చు సార్. అది
0: ఇబ్బంది అయితే లేదు?
1: లేదు సార్.
0: అంటే కాపాడుకోవాలా?
1: కాపాడుకోవాలి సార్.
0: సరే రామాంజనేయులు గారు, మల్బరి మొక్క తీసుకొచ్చి నాటిన తర్వాత మరి నీటి తడులు, ఎరువులు అవన్నీ ఏమేమి అందిస్తున్నారు?
1: సార్ మామూలు పశువుల ఎరువు వచ్చేసి సంవత్సరానికి 6 నెలలకు వేస్తాం సార్. ఇంక ఇది మామూలుగా కెమికల్ వచ్చేసి డిఏపి కానీ కాంప్లెక్స్లు కానీ, పంట అయిపోయిందంటే మళ్ళీ సేద్యం చేసి దాన్ని వేస్తూనే ఉంటాం సార్, డిఏపి కానీ కాంప్లెక్స్ కానీ.
0: సరే రామాంజనేయులు గారు, మీరు నర్సరీలో తీసుకువచ్చే మొక్కలు నాటిన తర్వాత పురుగులకు మేపడానికి ఆకు తయారవుతుంది కదా, ఎన్ని నెలల కాలం పడుతుంది ఫస్ట్లో?
1: ఫస్ట్లో ఒక 4 నెలల నుంచి 4.5 నెలలు, 5 నెలల లోపల కోతకు వస్తుంది సార్. అది
0: ఆకు?
1: ఆకు సార్.
0: కాబట్టి మీరు ఈ పశువుల ఎరువు, రసాయనిక ఎరువులు అన్నీ వేసుకుంటే అది బాగా ఏపుగా పెరుగుతుంది
1: సార్.
0: మరి నీటి తడులు ఏ విధంగా అందిస్తారు దానికి?
1: సార్ డ్రిప్ ద్వారా అందిస్తున్నాం సార్.
0: డ్రిప్ ద్వారా?
1: డ్రిప్
0: అంటే రోజు ఇవ్వాల్సి ఉంటుందా?
1: సార్ రోజుకి 2 గంటలు ఇచ్చినా చాలు సార్.
0: చాలు.
1: లేదంటే 4 గంటలు కంటిన్యూ ఇడిచి రోజు ఇడిచి రోజు కానీ ఇడుచుకోవచ్చు.
0: సరేనండి, మల్బరీ పట్టుపురుగులు పెంచుకోవాలంటే నీటి ఆధారం ఎక్కువ ఉండాలన్నా తక్కువ ఉన్నా సరిపోతుందా, మామూలుగా ఉండొచ్చా?
1: సార్ మీడియం నీళ్ళు ఉన్నా కూడా మల్బరీ సాగుని

0: చేయొచ్చా?
1: కూలీలు అవసరం ఉందా?
0: కూలీలు నాలుగో జన్మలు వేసిన తర్వాత ఒక మా జతకు ఒక్కరున్నా
1: చాలు
0: చాలు సార్, భార్య నేనే చూసుకోవచ్చు.
1: కుటుంబంలో ముగ్గురు నలుగురు ఉంటే అవసరం లేదు,
0: అవసరమే లేదు సార్,
1: కూలీలు అవసరం లేదు.
0: అవసరం లేదు సార్.
1: కానీ ఒకప్పుడు ఉండేటివి,
0: ఒకప్పుడు ఉండేది సార్, గంపలు తీసేటివి దించేటివి చాలా ఇబ్బంది అది,
1: చిన్న చిన్నగా తరిగేటివి.
0: అవును సార్,
1: అప్పుడు ఎక్కువ మంది,
0: ఎక్కువ మంది సార్.
1: తర్వాత అయితే అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అయితే తక్కువ.
0: శాంపాలకు వచ్చిందంటే మళ్ళా ఏరియా దానికి కూడా కావాలి సార్. అప్పుడు
1: సరే రామాంజనేయులు గారు, మరి కలుపు వస్తూ ఉంటుందా చిన్నగా మొక్కలు ఉన్నప్పుడు?
0: అవును సార్, వస్తా సార్. మామూలుగా మనము గుంటుకు తోలుకుంటాం సార్, అంటే బాసేస్తాం, తాటతారైనా దున్నేస్తాము, లేదంటే ఎద్దులు తీసుకుని సెంటర్లో తోలేస్తాము, సార్లది ఒకటే కలుపు తీసుకుంటాం.
1: తీసుకుంటారు.
0: అవును సార్.
1: ఇప్పుడు ఏదైతే 40 నుంచి 45 రోజుల కాలం పడుతూ ఉందో,
0: అవును సార్,
1: అంటే ఆకు తయారు కావడానికి,
0: అవును,
1: ఇందులో ఒక సమస్య ఏమంటే మలబరీ పట్టు పురుగుల్లో షెడ్ కట్టుకోవాలి,
0: షెడ్
1: అదే ఎక్కువ పెట్టుబడి అయ్యేది.
0: అవును సార్.
1: మామూలుగా ఏమంటే ఇప్పుడు ప్రభుత్వం వారు, తర్వాత ఉపాధి హామీ వారు కొద్దిగా వాళ్ళ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు షెడ్ కట్టుకుని ఎన్ని సంవత్సరాలు అయింది
0: సార్? నాకు దాదాపు అంటే 15 సంవత్సరాలు అయింది సార్, పాత షెడ్డే సార్ నాది.
1: అంటే పాతకాలంలో పెంచేటప్పుడే మీరు షెడ్ కట్టుకున్నారు?
0: అవును సార్.
1: అంటే 15 సంవత్సరాల ముందే షెడ్ కట్టుకున్నారు?
0: అవును సార్.
1: ఎంతెంత కొలతలతో కట్టుకున్నారు
0: సార్? 20 వెడల్పు 50 జంపు.
1: పొడవు 50 వెడల్పు 20,
0: 20
1: ఈ కొలతలతో కట్టుకున్నారు.
0: కట్టుకున్నాం సార్.
1: సరే రామాంజనేయులు గారు, మరి 15 సంవత్సరాల క్రితం షెడ్ కట్టుకున్నారు కదా, అప్పుడు ఎంత ఖర్చు వచ్చింది?
0: అప్పుడు 2 లక్షల దాకా ఖర్చు వచ్చింది సార్ నాకు
1: షెడ్కి.
0: షెడ్కి
1: 2 లక్షలు అయింది.
0: అవును సార్.
1: మరి అప్పుడు ప్రభుత్వం సబ్సిడీ వచ్చిందే?
0: అవును సార్, అప్పుడు 25 వేలు 50 వేల లోపు ఏమి ఇచ్చారు సార్,
1: అంటే అప్పుడు పరిస్థితులకు.
0: అవును సార్.
1: కాబట్టి అది కూడా మీకు అందింది?
0: అవును సార్, అందింది.
1: ఇప్పుడు అదే షెడ్నే ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తున్నారు?
0: అదే షెడ్నే మెయింటైన్ సార్.
1: ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ కొద్దిగా కొలతలన్నీ మారిపోయాయి, తర్వాత ఇప్పుడు రేట్ ఎక్కువ అవుతుంది, సబ్సిడీ కూడా ఎక్కువ వస్తుంది అనుకోండి, అది వేరే విషయము. మరి మీరు అప్పుడు కట్టుకునేటప్పుడే చుట్టుపక్కల ఈ చెట్లన్నీ వేసుకున్నారా?
0: చెట్లు అయితే ఇప్పుడు టెంకాయ చెట్లు అన్ని పెంచాం సార్.
1: పెంచారు అంటే షెడ్ చుట్టుపక్కల?
0: చుట్టుపక్కల.
1: సరే రామాంజనేయులు గారు, ఒకప్పుడు చాకి రైతులే కట్టుకునేవారు, అన్ని తెచ్చుకొని ఏది మట్టి తీసుకువచ్చి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అయితే ఎక్కడ చూసినా చాకి సెంటర్లు ఉన్నాయి, గవర్నమెంట్ తక్కువ ఉన్నాయి.
0: అవును సార్.
1: మరి ఇప్పుడు ఎక్కడ మీరు పురుగులు తెచ్చుకుంటారు
0: సార్? బాగేపల్లి కానీ లేదంటే మాండే కానీ, అంతకుముందు మన పక్కనే సార్, అదిగో కర్ణాటకనే
1: లింగదహాళ్ళు.
0: లింగదహాళ్ళు కరెక్ట్ సార్.
1: లింగదహాళ్ళు లింగనపల్లి, లింగనపల్లి మన పావగాడ దగ్గర ఉంటుంది, అక్కడ తెచ్చుకునేవాళ్ళు.
0: తెచ్చుకునేవాళ్ళు సార్.
1: ఇప్పుడు 100 గుడ్లు ఎంత రేటు పడతాయి?
0: ఇప్పుడు 5 వేలు సార్.
1: ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో
0: సార్
1: 5 వేలు అయింది?
0: 5 వేలు సార్.
1: ఎట్లా మీరు ముందే ఇండెంట్ పెడతారా వాళ్ళకు?
0: సార్ ముందే మనం ఇండెంట్ చేసుకుంటే వాళ్ళు పురుగులు ఇచ్చిపోయినప్పుడు క్యాష్ ఇవ్వాలి.
1: అంటే వాళ్ళే తెచ్చిస్తారు?
0: అవును సార్, ఇంటి దగ్గర తెచ్చిస్తారు.
1: సరేనండి, మరి షెడ్ కట్టుకున్నారు, దాన్ని ఏ విధంగా క్లీన్ చేసుకుంటారు, ఏమేమి వాడి క్లీన్ చేసుకుంటారు
0: సార్? అస్త్రా కానీ లేదంటే డెకాయిల్ కానీ పార్మాయిల్ కానీ బీచింగ్ ఈ వీటితో క్లీన్ చేసుకుంటాం సార్. సున్నం
1: అంటే ఇదంతా వేసి క్లీన్ చేసుకున్న తర్వాతనే పురుగులు తెచ్చుకోవాలి.
0: అవును సార్.
1: ఇప్పుడు అక్కడ ఎవరైతే చాకి రేరింగ్ సెంటర్ ఉంటుందో అక్కడ నుంచి తెచ్చుకుంటారు కదా, వాళ్ళు ఎన్ని జ్వరాల తర్వాత మీకు ఇస్తారు
0: సార్? 2వ జ్వరం అంతా వాళ్ళే ఇచ్చేస్తారు సార్, 2వ జ్వరం వరకు. మాకు మళ్ళా 2వ జ్వరం పోయిన తర్వాత తెచ్చిస్తారు సార్.
1: 2వ జ్వరం పోయిన తర్వాత తెచ్చిస్తారు?
0: తెచ్చిస్తారు.
1: అంటే ఇక్కడ ఎన్ని జ్వరాల వరకు మేపుకోవాలి రైతు?
0: 2 జ్వరాలు సార్, 3-4.
1: 3-4 మేపుకుంటే సరిపోతుంది?
0: సరిపోతుంది.
1: సరే రామాంజనేయులు గారు, ఏదైతే మీరు పురుగులు తీసుకువస్తారో 2వ జ్వరం తర్వాత, ఇక్కడ 3-4 జ్వరాలు అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్ళాలి కదా, మరి ఎంత సమయంలో ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది అంటారు?
0: అంతా 21-25 రోజులు అయిపోతుంది సార్.
1: 25 రోజులు?
0: 21-25 రోజులు అమ్మకొచ్చేసుకుంటాం.
1: అంటే ఏ పంటకైనా ఇంత తక్కువ సమయం ఉందా?
0: యా పంటకి లేదు సార్,
1: ఒక మలబరికే ఉంది.
0: ఉంది, ఏదో మామూలుగా కొత్తిమీర అట్లాంటి పోసుకుంటే సమయం తక్కువ, అమ్ముకోవాలంటే అది ఆకు మాత్రమే.
1: ఎందుకంటే అంత రేట్ రాదు కదా.
0: రాదు రాదు సార్, రాదు.
1: లార్జ్ దాంట్లో పండించలేరు కదా.
0: లేదు సార్, పండించలేదు.
1: కాబట్టి మలబరీ పట్టుపురుగులు మాత్రమే ఇంత తక్కువ సమయంలో అమ్ముకోవచ్చు?
0: అవును సార్, అమ్ముకోవచ్చు.
1: సరేనండి, ఇప్పుడు మీరు తీసుకొని వస్తారు 2వ జ్వరం తర్వాత, 4 జ్వరాల వరకు మేపుకోవాలి, సమయం 21-25 రోజులు పడుతుంది కదా, మరి మేత ఏ విధంగా అందిస్తున్నారు, రోజుకి ఎన్నిసార్లు అందించాలి?
0: రోజుకి 2 తూర్లు సార్, ఒక రోజు ప్రొద్దున్నే 8 నుంచి 9 లోపల ఒక తూరు వేస్తాం సార్.
1: ఉదయం?
0: ఉదయం. మళ్ళీ సాయంత్రము 6 నుంచి 7, 8, 9 లోపల ఎప్పుడైనా ఒక తూరు వేసేస్తాం సార్, బాగా నీట్గా తినేసింటే.
1: అంటే ఇప్పుడు కొమ్మ మేత పద్ధతి?
0: అవును సార్.
1: అంటే ఏదైతే పెరుగుతూ ఉంటుందో, ఏది మల్బరీ మొక్క,
0: అవును సార్,
1: దాని కొమ్మలు తీసుకొచ్చి వేయడమా?
0: అంతే సార్, అంతే.
1: తీసుకురావడము, బెడ్ పైన పరచడం?
0: పరచడం.
1: అంటే ఇప్పుడంతా తట్టలతో కాకుండా సూట్ రైటింగ్ పద్ధతి?
0: అవును సార్.

0: అన్నీ ఏర్పాటు చేసుకున్నారు.
1: ఓకే సార్.
0: సరేనండి, ఇప్పుడు ఎన్ని సూట్లు పెట్టారు? ఇట్లా 1, 2, 3, 4 ఉంటాయి కదా.
1: 12 సూట్లు వరకు ఉన్నాయి సార్.
0: మరి పైకి వేయాలంటే మేత ఏర్పాటు చేసుకున్నారా?
1: లేదు సార్, మామూలుగానే పక్క సైడ్ కొంతమంది చేసుకున్నారు సార్. నా పద్ధతి అయితే మనము కంబీల పైనే వేసుకొని వస్తాం సార్.
0: ఎందుకంటే ఏర్పాటు చేసుకుంటే ఈజీగా ఉంటుంది.
1: ఈజీగా ఉంటుంది సార్. అది మామూలు ట్రైన్ టైప్ చేసుకున్నారు సార్.
0: ట్రే టైప్
1: దాంట్లో
0: తీసుకుపోయి వేయడము,
1: ఆగబెట్టుకుని పోయి కొంచెం నూకేస్తే వెళ్ళిపోతానే ఉంటుంది, వేసుకుంటా పోవచ్చు.
0: సరే, రామంజనయ్య గారు ఈరోజు ఉదయం వేసేస్తారు మేత 8 నుంచి 9 లోపల. అవన్నీ పురుగులన్నీ తిని పైకి వచ్చేస్తాయి.
1: పైకి వచ్చేస్తాయి.
0: తర్వాత మరి సాయంత్రం తీసుకుపోయి మేత వేస్తారు. అట్లా ఆ బెడ్ని అయితే తీరు ఎప్పుడప్పుడే.
1: అట్లే సార్ థీమ్, ఓన్లీ పురుగులు ఎక్కించుకుంటా పోతాను. 12 సూట్లు అంటే స్టెప్ బై స్టెప్ పురుగులు సైజ్ అయినట్లల్లా మార్చుకుంటా వస్తూ ఉంటాం.
0: సరేనండి, ఇప్పుడు పురుగులు చాలా సున్నితమైనవి, పట్టుపురుగులు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు దాదాపుగా మనకి 3-4 కాలాలు ఉన్నాయి, ఎండాకాలము, చలికాలము, వర్షాకాలము, గాలికాలం. ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం మనకి. మరి ఎండాకాలంలో టెంపరేచర్, హ్యూమిడిటీ మెయింటైన్ చేయాలి రూమ్లో. ఎంత టెంపరేచర్ ఉండాలి, ఎంత హ్యూమిడిటీ ఉండాలి, మరి ఇదంతా ఉండడానికి ఏమేమి చేసుకున్నారు
1: సార్? చుట్టూ పాగర్స్, తర్వాత షెడ్ పైన నీడ ప్లస్ గర్రీ లేదంటే ఏదన్నా బాధ అట్లాంటివన్నీ వేసి దానికి కూడా పాగర్స్ వేసి ఉంటాం. స్ప్రింక్లర్స్ టైప్. ఆ తర్వాత నేనైతే మొన్న మేపాను సార్, 26.5 నుంచి 27, 27.5, 28 కూడా పోనీ లేదు టెంపరేచర్.
0: అంత ఉంటేనే ఆ పురుగులు సరిపోతుంది.
1: సరిపోతుంది సార్.
0: అట్లా మెయింటైన్ చేసుకోవాలి
1: సార్.
0: ఇది ఎండాకాలం పద్ధతి.
1: అవును సార్.
0: మరి చలికాలం అయితే?
1: చలికాలం అయితే మళ్ళీ వీటర్లు వేసుకోవాలి సార్. మనం కుంపుట్లుగా మామూలుగా బొగ్గులైనా వేసుకోవచ్చు,
0: లేకపోతే
1: హీటర్స్ అన్నా వేసుకోవాలి.
0: ఇప్పుడు ఏమంటే కొత్త పద్ధతులు, అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇంకా కొద్దిగా అధునాతనంగా వచ్చాయి.
1: అవును సార్.
0: అవి వేసుకోవాలంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది.
1: అవును సార్.
0: కాబట్టి మీరు పాత పద్ధతులే ఉన్నాయి.
1: అవును సార్.
0: ఇబ్బంది అయితే లేదు.
1: లేదు సార. లేదు సార్.
0: సరేనండి, ఇప్పుడు చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, మీడియా వాళ్ళు కానివ్వండి, షెడ్ దగ్గరకు వచ్చి పురుగులు చూడాలా, అంటే ఎట్లున్నాయేమనేది ఒకటి ప్రాసెస్ ఉంటుంది కదా. మరి వాళ్ళు లోపలికి పోవాలంటే ఇన్ఫెక్షన్ అవుతుంది. మరి దానికి మీరు ముందు ఏం చేసుకొని ఉంటారు
1: సార్? ఏంలో మామూలుగానే
0: నీళ్ళు అంతా ఏర్పాటు చేసుకొని ఫార్మాలిన్.
1: అవును సార్. చేతులు కడుక్కొని కొంతమంది బ్లీచింగ్తో చేతులు శుభ్రం చేసుకొని బ్లీచింగ్ నీళ్ళతో సార్ అట్లా కూడా వస్తూ ఉంటారు.
0: అట్లా వస్తేనే ఇబ్బంది లేకుండా ఉంటుంది.
1: కొంతమంది ఏం సార్, మీ అట్లా ఆఫీసర్స్ మీరు స్మెల్ అంటే గమ్మ గమ్మ గమ్మ అంటుంటారు, అట్లేమో వాళ్ళ ఏ పురుగులకి ఏమైనా ఇబ్బంది ఏమో, అది కూడా ఒక డౌటే సార్.
0: అవునవును. ఎందుకంటే స్ప్రే చేసుకొని లోపలికి పోవడం వల్ల పురుగులు దెబ్బతింటాయి.
1: అవును సార్.
0: అందుకనే ఎవరన్నా పోయేవాళ్ళు కూడా స్ప్రేలు వాడకూడదు. ఒకవేళ మనము మామూలుగా వెళితే చేతులు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి
1: సార్.
0: వెళితేనే పురుగులు సేఫ్.
1: అవును సార్.
0: సున్నితంగా ఉంటాయి, అంత కష్టపడి పెంచింటారు కదా.
1: అవును సార్. అవును.
0: సరే రామాంజనేయులు గారు, మీరు 8 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు కదా, మరి మార్కెటింగ్ సదుపాయాలు ఎక్కడున్నాయి, ఎక్కడికి తీసుకెళ్తారు
1: సార్? మేమైతే ఇండూపురు, ధర్మవరం సార్,
0: ఈ రెండు చోట్లకి.
1: అవును. కొంతమంది అయితే రామ్నగర్ కూడా పోతున్నారంట.
0: కర్ణాటక
1: రామ్నగర్ అయితే మన ఊర్లో ఇంకా ఎవరు పోలే. యస్మల్లాపురం మాకు పక్క సైడ్ సార్, వాళ్ళైతే పోయారు.
0: మీరైతే ఇందూపురము, ధర్మవరం.
1: ధర్మవరం
0: అంటే పురుగులు చాలా సున్నితంగా ఉంటాయి, దానికి తోడు ఎండ తగులుకోకుండా మనం తీసుకెళ్ళాలి. ముందు రోజే వెళ్ళిపోతారా మార్కెట్కి?
1: మార్కెట్కే సాయంత్రం బండిలో వేసుకుంటాము, వెళ్ళిపోతాం.
0: అదే సాయంత్రం పోయి
1: నైట్లో,
0: నైట్కి పోయి అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు ఉంటాయా మీకు?
1: అవును సార్. మామూలుగా జాలరీలు ఉన్నాయి సార్, దాంట్లో వేసేసుకుంటాం.
0: జాలరీలు వేసేసుకుని నైట్ అక్కడే ఉండిపోతారు. మరి ఉదయం 8 గంటలకి యాక్షన్ స్టార్ట్ అవుతుంది.
1: పొద్దున్నే 4 కొదిలినా పోవచ్చు, కానీ మనకి జాలరీలు దొరకవని ముందే పోయి
0: వేసుకుంటారు.
1: వేసుకుంటాం సార్.
0: మరి ఉదయం 8 గంటలకి యాక్షన్ అంతా మొదలవుతుంది
1: సార్? మామూలుగా జల్లిగూడలు వచ్చేసి 9, 9:30కి
0: మొదలవుతుంది.
1: తర్వాత 10:30 నుంచి 11 అంతా ఈ మామూలు గూడలు, మంచి గూడలు యాక్షన్ అవుతుంది సార్.
0: అంతా ప్రాసెస్ అయిపోయే వల్ల మధ్యాహ్నం అవుతుందా?
1: అవును సార్, ఖచ్చితంగా 1 గంట నుంచి 3 వరకు కావచ్చు, 3:30 వరకు కూడా కావచ్చు.
0: మరి మీకు పేమెంట్స్ ఎట్లుంటుంది
1: సార్? ఇప్పుడు పద్ధతి అయితే మార్చారు. ఇప్పుడు ఏమో 2 యాక్షన్లే అన్నారు. ఆ 2 యాక్షన్లు అయిన తర్వాత మీరు కొన్ని రీలర్స్ మన అకౌంట్కి డబ్బు వేసింటే మాత్రమే తూకాలు, లేకపోతే తూకం లేదు.
0: అంటే మీకు పేమెంట్స్ అయితే నీట్గా వస్తాయి?
1: నీట్గా వస్తాయి.
0: ఏమి ఇబ్బంది అయితే లేదు?
1: ఇబ్బంది లేదు.
0: సరే రామాంజనయ్య గారు, ఇట్లా ఒక పంట అయిపోతుంది, మీరు పోయి మార్కెటింగ్ చేసుకుని వస్తారు, మరి రెండవ పంటకు తయారు కావాలంటే ఎంత సమయం పడుతుంది, ఏమేమి చేసుకుంటారు?
1: అంతే సార్, చేద్దాం అంతా చేసేసి ముందు వేసేసినామంటే 40 రోజుల నుంచి 45 రోజుల లోపల ఖచ్చితంగా పురుగులు చెప్పుకోవచ్చు సార్ మేము.

0: అంటే అప్పుడు ఆకు తయారైపోతుంది.
1: సార్ అయిపోతుంది సార్.
0: అంటే అప్పుడు ఆల్రెడీ మొక్క పెరిగి ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు.
1: ఇబ్బంది లేదు.
0: మరి అప్పుడు కూడా సేమ్ ఫార్మాలిన్ ఇవన్నీ వేసుకొని క్లీన్ చేసుకోవాలి సార్. అంటే అప్పుడు సమయం మీరు మార్కెట్కి పోయించిన తర్వాత ఒక 40 నుంచి 45 రోజుల కాలం కావాలి ఇంకో పంట పెట్టుకోవడానికి. మరి చాలామంది రైతు సోదరులు 2 లాట్లు పెంచుతారు. అంటే ఆకు ఎక్కువ ఉంటే అట్లా చేసుకోవచ్చా?
1: 2 స్టెప్లు సార్ కరెక్ట్ సార్. అది ఆల్రెడీ ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు ఉండే అట్లా వాళ్ళు 2 స్టెప్లు పెట్టుకొని స్టెప్ బై స్టెప్ 15 రోజుల కూతురు మేపుతానే ఉంటారు సార్ వాళ్ళు.
0: ఇప్పుడు మీరు ఒకసారి ఎన్ని గుడ్లు తెచ్చుకొని మేపుకుంటారు
1: సార్? నేను 160-170 వరకు
0: తెచ్చుకుంటారు. మరి 170 తెచ్చుకున్నారు అనుకో, మేపారు, మరి ఎన్ని కేజీలు వస్తుంది అది
1: సార్? ఇది మన్నతూరు మాత్రం కొంచెం తగ్గింది సార్, 115 కేజీలు వచ్చింది. అంతకుముందు 150 తీసుకుని 150 వచ్చినాయి, 155 వచ్చినాయి. వాళ్ళు ఎన్ని ఇస్తున్నారో పురుగులు అయితే మనకు తెలియదు. అట్లా 100కి పైనే సార్
0: వస్తున్నాయి సార్. రేట్లు కూడా బాగా కాన్స్టెంట్గా ఉన్నాయి కదా?
1: అవును సార్, పర్లేదు సార్.
0: ఎందుకంటే 500 పైనే ఉన్నాయి,
1: 500 పైన
0: 600, 700, 800 కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మార్కెట్ వ్యవస్థను బట్టి.
1: అవును సార్.
0: సరే రామాంజనేయులు గారు, మీరు 8 ఏళ్ళ నుంచి ఈ మలబరీ పట్టుపురుగుల సాగులో ఉన్నారు కదా, మరి మీకు దిగుబడులు ఆదాయం బాగానే ఉందే
1: సార్? పర్లేదు సార్. మనకైతే మన ఇంట్లో ఆవు ఉండి ఆవు ఎనం ఎట్లుంటుందో సేమ్ సార్. ఎప్పుడూ
0: డబ్బులే
1: సార్.
0: 20-25 రోజులకు డబ్బులు
1: ఖచ్చితంగా అవుతుంది సార్.
0: నెల నెల డబ్బులు తీసుకోవచ్చు.
1: అవును సార్. అవును సార్.
0: ఎట్లయితే
1: మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నట్లే ఉంటుంది సార్, బాగా చూసుకుంటే. అవును సార్.
0: అంటే నెల నెల డబ్బులు వస్తాయి.
1: అవును సార్. ఇప్పుడు మీరు అంటే 2 స్టెప్లు మేపుకుంటే నెల నెల జీతాలే.
0: ఒకవేళ 2 స్టెప్లు మేపుకుంటే సంవత్సరానికి ఎన్ని పంటలు తీసుకోవచ్చు అంటారు
1: సార్? సంవత్సరానికి వచ్చి 2 స్టెప్లు అయితేనా? 8 తీసుకోవచ్చు సార్.
0: 8 తీసుకోవచ్చు. ఒక స్టెప్ అయితే కనీసం 5.
1: ఒక స్టెప్ అయితే 4 నుంచి 5 లోపల సార్. 4-5 వాటికి 4 గ్యారంటీ సార్.
0: ఎందుకంటే వేరే పంటలు ఏమి ఇన్ని రావు కదా?
1: రావు సార్.
0: ఎందుకంటే ఏం పంటలు వేసుకున్నా 3 నెలలు 4 నెలలు 5 నెలల కాలం పడుతుంది. కనీసం 2 నెలల కాలం కూడా పడుతుంది.
1: 5 నెలలు 6 నెలలు అయింది సార్. ఎట్లా అంటే మళ్ళీ సేద్యం చేయాలి కదా, అది 2 పంటలు తీసుకోవచ్చు సార్ మామూలుగా.
0: మిగతావి ఇదైతే 4 నుంచి 5. కాబట్టి మలబరీ పట్టుపురుగులు పెంచుకుంటే రైతు సోదరులకు మంచిది అంటారు.
1: మంచిదే సార్.
0: మీకైతే బాగా ఉపయోగపడింది.
1: పర్లేదు సార్.
0: బాగుందండి రామాంజనేయులు గారు, మీరు చాలా సంవత్సరం వ్యవసాయ రంగంలో ఉన్నారు. మరి అప్పుడు వర్షాధారం కింద ఏమేమి పంటలు సాగు చేసుకున్నారు, మరి పాత పద్ధతుల్లో ఈ మలబరీ పట్టుపురుగులు ఏ విధంగా సాగు చేసుకున్నారు, పద్ధతులు మారిన తర్వాత మరి 8 ఏళ్ల నుంచి ఈ మలబరీ పట్టుపురుగులు ఏ విధంగా సాగు చేసుకున్నారు, సాగు చేసుకుని ఎలాంటి పద్ధతులు పాటించుకున్నారు, ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు చేసుకుంటే పట్టుపురుగులు బాగా దిగుబడులు వస్తాయి, వాటిని ఏ విధంగా ఎక్కడ మార్కెట్ చేసుకున్నారన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
1: సార్ నమస్కారం సార్.
2: విన్నారు కదా, మల్బరీ పట్టుపురుగుల పెంపకం మార్కెటింగ్లో అనుభవాలంటూ కంబదూరు మండలం ఓబగానపల్లి గ్రామ అభ్యుదయ రైతు శ్రీ యు రామాంజనేయులు గారితో పరిచయ కార్యక్రమంలో మీకు పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు.

0: రహస్యమొచ్చును. సోదరాయి నిజం తెలుసుకో, ఇక మీదట తెలివిగా మసలుకో.
1: భూగర్భ జల చైతన్య గీతం విన్నారు. ఇప్పుడు విందాం రైతులకు సూచనలు.
2: రైతన్నలకు నమస్కారం. ఈరోజు గోరుచిక్కుడు సాగు గురించి తెలుసుకుందాం. గోరుచిక్కుడు తీవ్ర కరువు పరిస్థితులు మరియు అధిక వేడిని తట్టుకోగలిగే పంట. లేత కాయలను కూరగాయగా వాడతారు. మరికొన్ని రకాల గోరుచిక్కుడు గింజల నుంచి జిగురు తయారు చేసి ఈ జిగురును బట్టలు, పేపరు, నూనె, సౌందర్య సాధనాల పరిశ్రమలో వాడతారు. బాగా కొమ్మలు పెరిగే గోరుచిక్కుడు రకాలను పచ్చిమేతగాను, గింజలను పశువుల దాణాగాను వాడతారు. ఈ పంటను పచ్చిరొట్ట ఎరువుగా మరియు ఔషధ తయారీలు కూడా వాడతారు. గోరుచిక్కుడు సాగుకు వాతావరణం విషయానికి వస్తే ఇది ఉష్ణమండల పంట. మంచును తట్టుకోలేదు. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయంటే మురుగునీరు పోయే సౌకర్యం గల సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం. అధిక సాంద్రత గల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.5 నుంచి 8 మధ్య గల నేలలు అనుకూలంగా ఉంటాయి. గోరుచిక్కుడులో రకాల విషయానికి వస్తే పూస మౌసమి, పూస సదాబహార్, పూస నవాబహార్, గౌరీ అనే రకాలున్నాయి. విత్తే సమయం విషయానికి వస్తే ఖరీఫ్లో అయితే జూన్ నుంచి జూలై వరకు విత్తుకోవచ్చు. వేసవి పంటగా అయితే జనవరి 2వ వారం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు దాదాపు 12 నుంచి 16 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మరియు 8 గ్రాముల ట్రైకోడర్మావిరిడి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఇక నేల తయారీ విషయానికి వస్తే నేలను అదును వచ్చే వరకు దాదాపు 4 నుంచి 5 సార్లు బాగా దున్నాలి. మొదటిసారి గోరుచిక్కుడు విత్తేటట్లయితే రైజోబియం కల్చర్ విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. వర్షాకాలంలో 60 సెంటీమీటర్ల దూరంలో కాలువలు, బోదలు చేసుకోవాలి. వేసవిలో అయితే చిన్న చిన్న మల్లుగా చేసి విత్తుకోవాలి. విత్తే దూరం విషయానికి వస్తే ఖరీఫ్ పంటగా అయితే 60x15 సెంటీమీటర్లు, వేసవి పంట అయితే 45x15 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. వేసవిలో అయితే మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండేటట్లు చూడాలి. ఎరువుల యాజమానే విషయానికి వస్తే ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరాకు 12 కేజీల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కేజీల పొటాష్ని చెరువులు వేసుకోవాలి. సగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్ని చెరువులను 1/2 కిలో వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజని విత్తిన 30 నుంచి 40 రోజుల వరకు వేసుకోవచ్చు. ఇక అంతర కృషి విషయానికి వస్తే కలుపు నివారణకు పెండి మిథిలాన్ మందును 1.25 లీటర్లు లేదా అలాక్లోర్ 1 లీటర్ చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 48 గంటలలోపు పిచికారీ చేసుకోవాలి. తడి నేలపై పిచికారీ చేయాలి. 30 రోజులకు ఒకసారి అంతర్కృషి చేసుకోవాలి. నీటి యాజమాన్య విషయానికి వస్తే గింజలు విత్తగానే నీరు పారించాలి. 3వ రోజు మరలా పారించాలి. తర్వాత 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే పేనుబంక, బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు, ఎండు తెగులు ఇలాంటి తెగుళ్ళు ఆశిస్తాయి. ముందుగా పేనుబంక విషయానికి వస్తే చిన్న పెద్ద పురుగులు, లేత చిగుళ్ళు ఆకుల నుండి రసం పీల్చి నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు డైమీథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ లేదా ఫాసలోన్ లేదా పిఫ్రోనిల్ లేదా ఎసిఫేట్ ఏదైనా ఒక మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి

0: కలిపి మందును మారుస్తూ పిచికారీ చేయాలి. బూడిద తెగులు విషయానికి వస్తే ఆకులపై తెల్లటి పొడి పదార్థం ఏర్పడి తెగులు ఉధృతి ఎక్కువైతే పసుపు రంగుకు మారి రాలిపోతాయి. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైనోకాప్ 1 మిల్లీలీటరు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే వారం రోజుల వ్యవధిలో మరోసారి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు విషయానికి వస్తే ఆకుల మీద నల్లటి మచ్చలు ఏర్పడి తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు మాడిపోయి రాలిపోతాయి. దీని నివారణకు మ్యాంకోజబ్ 3 గ్రాములు లేదా కార్బండిజమ్ దీంతోపాటు మ్యాంకోజబ్ మిశ్రమం 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఇక ఎండు తెగులు విషయానికి వస్తే ఇది వచ్చిన మొక్కలు నిలువుగా ఎండిపోతాయి. దీని నివారణకు ట్రైకోడెర్మావిరిడి 8 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. ట్రైకోడెర్మావిరిడి 1 కిలోను 90 కిలోల పశువుల ఎరువు 10 కిలోల వేప పిండితో కలిపి వారం రోజులు నీడలో మాగనిచ్చి ఆఖరి దుక్కులో వేసుకోవాలి. తెగులు ఇతర మొక్కలకు వ్యాప్తి చెందకుండా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటి కలిపి మొక్క చుట్టూ నేల తడిచేలా పోయాలి. పంట మార్పిడి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సరైన సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే ఎకరాకు దాదాపు 20 నుంచి 25 క్వింటాల వరకు దిగుబడి తీసుకోవచ్చు. రైతులకు సూచనలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా వాతావరణ వివరాలు.
1: భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ఉక్కపోత అధికంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 42.5 నుంచి 43.4 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 26.7 నుంచి 29.4 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. ఆగ్నేయం దిశగా గాలులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 45 నుంచి 50%, మధ్యాహ్నం పూట 20 నుంచి 34% నమోదయ్యే అవకాశముంది. ఈ వేసవిలో పండ్ల నాణ్యత మరియు పగుళ్లను నివారించడానికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. నేలలో తేమను ఎక్కువ రోజులు నిలుపుకోవడానికి, అలాగే ఉష్ణోగ్రత నియంత్రణకు మొక్క మొదలు చుట్టూ ఎండిన ఆకులు, వరిగడ్డి లేదా కొబ్బరి పొట్టును మల్చింగ్ చేసుకోవాలి.
0: వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి పాకాల ఈశ్వరి గారు పాడిన లలిత గీతాలు.

మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి పాకాల ఈశ్వరి గారు పాడిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:00. ఇప్పుడు వినండి అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం తాడిపత్రి రెడ్డివారి పాలెం నుండి ఎస్ఎన్ శ్రీనివాసాచారి, వైవి నరసింహారెడ్డి, అనిల్, శంకర్, ఎన్ రామచంద్ర, నవీన్, మధు, దినేష్, సలీం, గురుప్రకాష్, గురుసాయి, గురుశేఖర్. వీరందరి కోసం మహామంత్రి తిమ్మరుసు చిత్రం నుండి ఈ పాట.

0: కోటి విద్యలు కూటి కొరకే.
1: మన రోజువారీ జీవితాన్ని నడిపించే చేతులు,
0: మనకు సేవలందించే వృత్తులు.
1: కానీ చాలాసార్లు మనం గమనించని మనుషులు,
0: ఎక్కువసార్లు మనం పట్టించుకోని పనులు.
1: హోటళ్లలో శుభ్రత కోసం పనిచేసే కార్మికుల నుంచి
0: మురికి కాలువల్లో పనిచేసే సాహస వీరుల వరకు,
1: బస్సు డ్రైవర్లు, కండక్టర్లు,
0: చెప్పులు కుట్టేవారు, పండ్ల బండ్ల వారు,
1: ప్రతి వృత్తి వెనుక ఒక కథ ఉంది.
0: ప్రతి చెమట చుక్క వెనుక ఒక గౌరవం ఉంది.
1: వృత్తి గౌరవాన్ని, మానవీయ విలువలను వెలిగించే ఒక ప్రత్యేక కార్యక్రమం
0: కోటి విద్యలు కూటి కొరకే.
1: మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం నుండి
0: ఆదివారం ఉదయం 7:30
1: తప్పక వినండి.
0: కోటి విద్యలు కూటి కొరకే.
2: ఈ ఉత్తరం బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనుస్, శ్రీకాంత్, కవిత, ఇంద్ర, శ్రీహరి, చంద్ర, రమణమ్మ, శకుంతలమ్మ, కిష్టప్ప, చరిత, జోస్. వీరందరి కోసం అనురాగ దేవత చిత్రం నుండి ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట బందిపోటు చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన పాట.

మీరింతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తున్నది. ఇప్పుడు వినండి ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో

0: ఆకాశవాణి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ డోలు విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారులు, ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ వినుకొండ సుబ్రహ్మణ్యం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: శ్రోతలకి, సంగీత ప్రియులకి నమస్కారం. ఎప్పుడో 1936లో ప్రారంభమై ఈ 2026 సంవత్సరానికి 90 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఆకాశవాణి ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలుగా 90 వసంతాల ఆకాశవాణి నిర్వహిస్తోంది. ఆకాశవాణి విజయవాడ తదితర కేంద్రాలు. ఈ నేపథ్యంలో మనం ఈరోజు ఒక ప్రముఖ డోలు విద్వాంసుల్ని కలిసి వారి అనుభవాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు. వీరు ప్రముఖ డోలు విద్వాంసులు శ్రీ వినుకొండ సుబ్రహ్మణ్యం గారు. వీరు నెల్లూరు జిల్లా నుంచి వస్తున్నారు. ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా 10 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు అందిస్తున్నారు. అలాగే 2022 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత కూడా. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: సార్, సుబ్రహ్మణ్యం గారు, మన ఆకాశవాణి 1936లో ప్రారంభమైందండి, అలాగే ఇప్పుడు 2026 సంవత్సరంలో మనం 90 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో మీకు ఆకాశవాణితో ఉన్న అనుభవాల్ని మాతో పంచుకోమని కోరుకుంటున్నాం. ముందుగా మీ బాల్యం ఎక్కడ ప్రారంభమైంది, మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఈ డోలు ఎక్కడ నేర్చుకున్నారు, మీ గురువుగారు ఎవరు, ఒకసారి షేర్ చేయండి సార్.
2: నాది నెల్లూరు జిల్లాలో కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం సార్. చిన్నప్పటి నుంచి నేను చదువుకునేటప్పుడు, హై స్కూల్ చదువుకునేటప్పుడు నాకు ఈ డోలు అంటే ఇష్టంతో చదువు కూడా తక్కువే చేసుకున్నాను, డోలు అంత ఇష్టంతో విన్నాను. 1965లో తిరుపతి నాదస్వర పాఠశాల మ్యూజిక్ కాలేజ్ ఉంది సార్, అక్కడ చేర్పించారు మా తల్లిదండ్రులు. మాది చిన్న కుటుంబం, ఒక వ్యవసాయ కుటుంబం, కానీ దాని మీద ఇష్టంతో కష్టమైన డోలు నేర్చుకున్నాను సార్. కష్టమైన పరిశ్రమ అది.
1: మీ గురువుగారు ఎవరండి అక్కడ?
2: మా గురువు గారు ఫస్ట్ అన్నవరపు బస్వయ్య మ్యూజిక్ కాలేజీలో పక్కన నాదస్వరావు పాఠశాల ఉంది, టీటీడి. నాకు అక్కడ సీట్ వచ్చింది, దానికి ఇంటర్ ఉంటుంది. ఇంటర్లో సెలెక్ట్ అయిన 65లో నాకు 3 సంవత్సరాలు కోర్సు అది. అన్నవరపు బస్వయ్యని పెద్ద విద్వాంసులు ఆయన టీచర్గా ఉన్నారు. 3 సంవత్సరాలు చేసుకుని 69లో నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్.
1: సంతోషం అండి సుబ్రహ్మణ్యం గారు. ఎక్కడో నెల్లూరు జిల్లాలో కొత్తపాలెం గ్రామం నుంచి వచ్చి మీరు ప్రతిష్టాత్మకమైన సంగీతంలో, ముఖ్యంగా క్లాసికల్ మ్యూజిక్, శాస్త్రీయ సంగీతంలో మీరు సంగీత నాటకం అకాడమీ అవార్డు పొందడం చాలా గర్వకారణం అండి. మీకు తర్వాత గురువులు ఎవరండి, మీ తర్వాత ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, మీరు అక్కడ సర్టిఫికేట్ కోర్స్ చేశారు, తర్వాత ఎలా ప్రారంభమైంది?
2: 3 సంవత్సరాలు కోర్స్ అంటే చాలదు సార్. అది 3 సంవత్సరాలు అంటే పాలవరసలో, పెద్ద పాలవరసలో జాతులు, చిన్న చిన్న బిట్లు నేర్చుకుంటాం. ఎక్కడైనా కచేరీ వాయించేదానికి అది సాదు. అప్పుడు ప్రైవేట్గా సీఎం రాజగోపాల్ అని ఆయన మ్యూజిక్ కాలేజీ లెక్చరర్, ఆయన దగ్గర 4 సంవత్సరాలు నేర్చుకున్నాను.

0: ఆయనది ఏంటంటే మనకు కావాల్సింది బయట కచేరీలకు ఏం అంచాలనేది, నాదస్వరానికి ఏం అంచాలనేది, ప్రజల్లో ఏం వాయిస్తే మనకు మంచి పేరు వస్తుంది, అది నేర్చుకున్నాం సార్.
1: అయితే సుబ్రహ్మణ్యం గారు, మీకు మొట్టమొదటిగా ఆకాశవాణితో అనుబంధం ఎప్పుడు ఏర్పడింది? మీరు అంటే మనకు ఒక ప్రక్రియ ఉంటుంది కదా, ఆకాశవాణిలో ఆడిషన్స్ చేస్తాం, ఎటువంటి కళాకారులకైనా మనం డైరెక్ట్గా కార్యక్రమాలు ఇవ్వకుండా ఆడిషన్ చేస్తాం. అలా మీరు ఏ ఆకాశవాణి కేంద్రంతో మొట్టమొదటిసారి మీరు ఆడిషన్ నిర్వహించారు, ఎక్కడ పాస్ అయ్యారు?
0: టీటీడీలో నాకు ఇంట్రో పెట్టారు, బాగా వాయిస్తున్నాడు అని. దాంట్లో సెలెక్ట్ అయ్యి కొండ మీద శంకు మెట్టుంది, అప్పుడు చిన్నది కాటేజీలు ఉండి, దాంట్లో ఇంట్రో పెట్టారు పెద్ద విద్వాంసులు ఏకేశన్న గారు, మునిరాయ గారు, దూగు వెంకయ్య గారు. దాంట్లో సెలెక్ట్ అయిన దాంట్లో 2 సంవత్సరాలు నేను ఏకేసి నటరాజు అని ఎవరెస్ట్ క్లారినెట్ అయిన, ఆయన దగ్గర ఉత్తీర్ణ అయిన 2 సంవత్సరాలు. తర్వాత ఆయన దగ్గర ఉన్నప్పుడు నాకు రేడియో మీద ఆశ మళ్ళింది, రేడియో ఉంటే బాగుంటుంది, ఈయన రేడియో ప్రోగ్రామ్ పోతే నేను కూడా పోతాను, నాకు కూడా ఉంటే బాగుంటుందని కడపకు పెట్టుకున్నా. పెట్టుకుంటే పినాకపాణి గారని నేను గాత్రం పెద్ద విద్వాంసుడు, అందరికీ గురువు ఆయన, బాలమురళి గారికి, నెదురుమురళికి, వీళ్ళందరికీ గురువు. ఆయన జడ్జికి వచ్చాడు, అప్పుడు నన్ను సెలెక్ట్ చేసి 20 మంది పోయినాం. ఆ రోజు ఉదయాన్నే సెలెక్ట్ అయిపోయింది, బోర్డు వేసేస్తారు అప్పుడు పరిస్థితి, బోర్డు వేసేస్తారు. ఆ బోర్డులో నేను సెలెక్ట్ అయినానని మన్నాడే దానికి ఫైనల్ మార్చ్.
1: మీకు ఎంత వయసు అండి అప్పుడు?
0: అప్పుడు ఇంచుమించు ఒక 32-33 ఉంటాయి సార్.
1: 30 ఏళ్ళకి మీరు మొట్టమొదటి ఆడిషన్ ఇచ్చి పాస్ అయ్యారు బి గ్రేడ్. తర్వాత మొదటి కచేరీ ఎప్పుడు మీరు ఆకాశవాణిలో చేశారు?
0: 85లో 86 80 ఏళ్ళంతా ఒక 3 సంవత్సరాలు అక్కడ కడపలో చేశాను సార్. నన్ను పిలుచుకొని పోతే నేను కడపకు పోయి వాయించి వచ్చేది. ఎవరు నాదస్వరం
1: మీకు గుర్తుందా అండి? మొట్టమొదటి మీ రెమ్యునరేషన్ ఎంతో మీకు అప్పుడు వాయించిన
0: తెలుసు సార్? 275
1: మొట్టమొదటి.
0: ఆ డబ్బులు మా గురువుకి ఇచ్చిన, ఎందుకంటే నేను ఇవ్వాలని మనసుండి మా గురువు గారికి దక్షిణగా ఇచ్చిన. నేను పోవటమే ఫేస్ అయినా. అప్పుడు అక్కడ వాంచేటప్పుడు 2-3 సంవత్సరాలు వాంచాను సార్. తర్వాత నాది అక్కడి నుంచి వచ్చేసాను కదా, నేను నెల్లూరు జిల్లాకు వచ్చేసాను, కోటమండలం నుంచి గూడూరుకు వచ్చేసా.
1: సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ఒక ప్రశ్న, ఎవరైనా కళాకారులు అక్కడతో ఆగిపోతే పెద్ద అభివృద్ధి ఉండదు కదా, మీరు తర్వాత బీలో అయినారు, తర్వాత బీహైకి వచ్చారు, ఈ అభివృద్ధి ఎలా జరిగింది, మీ కచేరీ సాధన ఎలా కొనసాగించారు?
0: ఈ బీ వాయించినప్పుడు ఒక చిన్న విద్వాంసుడిగానే ఉంటాం, బీహై చేసుకుంటే బాగా విద్వాంసుడు అవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో బీహైకి మళ్ళీ అప్లికేషన్ వేసి, అప్పుడు అప్లికేషన్ ఇచ్చేది సార్, ఒక ఫారం ఇచ్చేది, అప్పుడు రాయటం పట్టడం చేయటం ఉంది. అప్పుడు ఇంటర్ ఉండింది, ఇంటర్ వాంచినట్టు వెంటనే నా బీహై సెలెక్ట్ అయినా. బీహై అనే 1 సంవత్సరంలోనే మళ్ళీ ఏ గ్రేడ్గా నేను ఇక్కడే విజయవాడ రేడియో స్టేషన్లో సెలెక్ట్ అయ్యా. అయిన 10 సంవత్సరాల పైన టాప్ గ్రేడ్ అని అన్నారు. అప్పుడు టాప్ గ్రేడ్ కరెక్ట్గా పెట్టుకున్నా ఇక్కడనే విజయవాడ స్టేషన్లోనే, టాప్ గ్రేడ్ కూడా సెలెక్ట్ అయినాడు సార్. అప్పుడు టాప్ గ్రేడ్ సెలెక్ట్ అయితే నన్ను సెలెక్ట్ అయిన వెంటనే ఢిల్లీకి జడ్జిమెంట్కి పిలిచారు, ఈ రికార్డు చూసేదానికి, ఆల్ ఇండియా రేడియో. 2 సార్లు పోయినాను, మొన్న కూడా 3వ సారి పోయినాను ఇటీవాళ్ళకి సార్. తర్వాత నేను మన అకాడమీ తీసుకున్నప్పుడు కూడా పోయినాను, ఆ స్టేషన్కి అది గుర్తుగా అందరు పరిచయం కాబట్టి పోయి వచ్చినాను.
1: సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు బీకి, బీహైకి, ఏకి, అలాగే టాప్ గ్రేడ్కి తేడా ఏముంటుందండి? ఎలా మీ కచేరీ సాధన ఎలా ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్తారు, ఏమిటి తేడా?
0: బీకి ఒక క్వాలిటీ ఉంటుంది వాయిద్యం, బీహైకి కొంచెం బాగా వాంచాలి. బీహై సెలెక్ట్ అయితే స్టేషన్లో కదిలిచ్చరు, అది స్టాండర్డ్. బీహైకి వచ్చిన వాళ్ళు చాలా మంది బీహై వాయిస్తున్నాం కదా, ఏ గ్రేడ్ కూడా వాయిస్తే బాగుంటుందని. అప్పుడు మా సాధనలో మేము ఇంప్రూవ్ అయ్యేదానికి రేడియో మెయిన్,
1: ఆకాశవాణి,
0: ఆకాశవాణి. ఎందువల్లంటే మేము ఇంప్రూవ్ కావాలంటే రేడియోలో ఎంత బాగా వాయిస్తే కదా మనం సెలెక్ట్ అవుతామని. మేము ఇంప్రూవ్ అయ్యేదానికి రేడియో ఉపయోగపడ్డాది సార్. ఎవరైనా వాయించినట్టు రికార్డు తీసుకుని వినటం, ఎక్కడైనా మంచి కచేరీలు పోయి వినటం, దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటంలో ఏ టాప్ దాకా వచ్చాను సార్.
1: మీకు ఈ ప్రయాణంలో ఇన్స్పిరేషన్ నిలిచిన డోలు విద్వాంసులు ఎవరండి? మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి బాగా నేర్చుకున్నారు?
0: చాలా మంది సార్. దానికి సీఎం మున్రామయ్య మన ఆంధ్రప్రదేశ్, అన్నవరపు బసవయ్య మా గురువు గారు, సీఎం రాజగోపాల్ అన్న మా గురువు గారు, ఇంకా తమిళనాడు ఎత్తుకుంటే హరిద్వారం ఏకే పల్లెమేలు గారు, కలిముత్తు గారు, ముదుకుమాస్ గారు, ఇట్టా లైన్కి వచ్చింది వలయపాటి సుబ్రహ్మణ్యం గారు. దీంట్లో ఏంటంటే డిప్లొమాకి వచ్చినప్పుడు ఒక చరిత్ర రాయాలి, ఎవరైనా ఒక విద్వాంసుల్ది వీళ్ళందరూ పెడతారు, అప్పుడు అంతటికి ఎదుగుంటేనే కదా వాళ్ళు పెడతారు.
1: కొన్ని కచేరీలు మీరు సోలోగా వాయించుంటారు, అలాగే వాద్య సహకారం కూడా చేస్తుంటారు కదా, మీరు వాద్య సహకారం చేసిన ప్రముఖ విద్వాంసులు కొంతమంది చెప్పమంటే ఎవరు చెప్తారండి ఆకాశవాణిలో?
0: సార్, ఆకాశవాణిలో కసుమురు కే పెంచలేయ గొప్ప నాదస్వరం, ఇక్కడనే ఏ గ్రేడ్ అయినాడు, ఇటీవల కాలం అయిపోయాడు, ఆయనతో ఎక్కువ సహకారం చేశాను. కాకపోతే ఇంకా పెద్దవాళ్ళు ఏకేశన్ నటరాజన్ గారు, చాలా మందితో ఇండియాలో బాగా ప్రముఖుల వైలును అనవరపు రామస్వామి గారు, ఓబి కచేరి వంచాను గుంటూరులో సదుగురు శరణ్ గారితో లైవ్, అంటే రాగం తానం పల్లవి ఇచ్చారు గుంటూరు ఓబి కచేరికి లైవ్, అది దాంట్లో వంచాను. చాలా ప్రముఖులతో వాంచి నాకు తెలియదు కూడా తెలుసుకున్నాను సార్, నాకేమైతే తెలీదు ఇట్లా వాయిస్తే బాగుంటుంది అనేది కూడా ఆ కచేరిలో తెలుసుకున్నాను.

0: మీకు ఈ ప్రయాణంలో ఆకాశవాణి ఎంతవరకు సహకారం అందించిందండి?
1: ఆకాశవాణిలో ఒక ప్రోగ్రాం వచ్చిందంటే ఆనందమే వేరు. ఇంట్లో భార్యకి బిడ్డలకి చెప్పుకోవటం ఉంటుంది, బయట పోయినప్పుడు అందరితో నాకు ఆకాశవాణి నుంచి రికార్డు వచ్చింది, వాంచాల ప్రోగ్రాం వచ్చింది, నేషనల్ ప్రోగ్రాం వచ్చింది, ఇట్లా చెప్పుకుంటాం సార్. ఆ ఆనందంతో డోలు కూడా బాగా వాయిస్తాం సార్. సంగీతంలో కష్టమైన వాయిద్యం లేక పరిశ్రమ డోలు సార్, అది మాత్రం ఆకాశవాణి మాకు ప్రాణభిక్ష సార్. ఈ సంగీతం ఆంచే వాళ్ళకి ఆకాశవాణి వస్తే దేవుడి నుంచి వరం వచ్చినట్టు ఉంటుంది సార్. అంతే.
0: వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా కచేరీ చేశారు?
1: చాలా చేస్తున్నాను సార్. ఈ స్టేషన్లో ఒక 5-6 చేస్తున్నాను. ఫస్ట్ కసుమూరు పెంచలైతేనే చేస్తున్నాను. మంచి నాదొస్తున్నాను సార్, చక్కటి నాదొస్తున్నాం. మన నెల్లూరు జిల్లా అయినా బడే సాయిబు, ఒడితే సాయిబులు, మన అనూర్ రామస్వామి గారు, ఇంకా వేరే నాదొస్తున్నాతో చాలా మంది చేస్తున్నాను. కొత్త కొత్త లక్ష్మీనారాయణ తమ్ముడు గారు రంగయ్య గారితో చేశాను, ఇంతమంది చేశాను.
0: వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు 2022 సంవత్సరానికి గాను మనకు శాస్త్రీయ సంగీతంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకున్నారు. దీని పట్ల మీ స్పందన ఏంటి? ఆకాశవాణి పాత్ర ఏంటి మీకు ఈ అవార్డు రావడంలో?
1: మెయిన్ నాకు ఈ ఆకాశవాణి భిక్షం పెట్టింది సార్. ఎందుకంటే బాగా వాయించాను, బాగా వాయిస్తాను అనేది ఈ స్టేషన్ పేరు వచ్చింది. సంగీత నాటక అకాడమీ అంటే ఎవరికి ఇచ్చినా పెద్దవాళ్ళకి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి, బాలమల్ల గారికి, నిధులు గారికి, వీళ్ళందరికీ ఇచ్చున్నారు. దీంట్లో తీసుకుంటారు ముందు ఈ సంగీతంలో కరెక్ట్గా వాయించున్నాడా చేస్తున్నాడా, ఎక్కడన్నా క్యాసెట్లు రికార్డులు ఎన్ని చేస్తున్నారంటే నేను ఏ స్టేషన్లో వాయిస్తానో ఆ స్టేషన్ వాళ్ళని అడుగుతారు, నాకు తెలియకుండానే అడుగుంటారు. దాన్ని తీసుకుంటారు, వినుకుంటూ సుబ్రహ్మణ్యం బాగా వాయిస్తాడా, బాగా వాయించున్నాడా, వచ్చున్నాడు బాగా, వాంచిన క్యాసెట్లు ఏమైనా ఉన్నాయా, ఎక్కడన్నా ప్లే చేసినప్పుడు నాదనేరాజం, ఎక్కడైనా కచేరీలు, ఇవన్నీ తీసుకుంటారు. ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే ఇస్తారు, కరెక్ట్ లేకపోతే ఇవ్వరు. ఎందుకంటే పెద్ద ఇష్యూ ఇది, ఒక రాష్ట్రపతి గారు ఇచ్చేటువంటి గౌరవం.
0: అయితే మీకు ఆ తీసుకున్న రోజు మీకు ఏమనిపించిందండి? నెల్లూరులో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఢిల్లీకి వెళ్ళి ప్రతిష్టాత్మకంగా రాష్ట్రపతి గారి చేతుల మీదుగా తీసుకుంటున్నప్పుడు మీ ప్రయాణం గురించి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపించింది?
1: నా కొడుకులు బెంగళూరులో ఉన్నారు సార్. ఈతో అక్కడ ఉన్నప్పుడు ఇది వార్త వచ్చింది, నేను భయపడ్డాను నిజమేనని. అప్పుడు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు సద్గురు శరణ్ గారు ఏకోజోనో ఫోన్ చేసిన 4 గంటకి. కాగితాలు అంతా బెంగళూరులో లేకుండా గూడూరులో ఉండి మరుసటి రోజు వచ్చి కాగితాలు ఎత్తుకోబోయి నా బిడ్డలు కొడుకులు ఉన్నారు అక్కడ, వాళ్ళు నా ఫ్లైట్లో తీసుకోమన్నారు. ఎందుకంటే ఇచ్చిన 3వ రోజే ఫోన్ చేసినారు, ఎలక్షన్ వెంటనే ఇచ్చేస్తాం 6వ తేదీనని. ఆ 6వ తేదీ ఇచ్చేట ముందుగా ఒక ట్రయల్ చూపించారు ఎట తీసుకోవాలని. ట్రయల్లోనే కాళ్ళు ఉనికినాయి సార్, భయపడ్డాను. మాకు రూము భోజనం చెప్పడం సాధ్యం కాదు సార్, అంత చేశారు గవర్నమెంట్. 6వ తేదీ సాయంకాలం 4 గంటలకి 4:30కి ఆమె దగ్గర పోయి నేను తీసుకోవాలి. మా కొడుకు వచ్చిన్నాడు, వెనకున్నాడు, నా వంతు వచ్చింది. ఫస్ట్ లైన్లోనే 6 నెంబర్ సార్ నేను ఆమె దగ్గర తీసుకునే వాళ్ళలో. అప్పుడు ఆమె పక్కన 2 మధ్య మంత్రులు ఉన్నారు, సిబ్బంది ఉంది. నా కాళ్ళు ఒలిగినాయి సార్, ఎంతంటే నేను ఈ స్థాయికి ఎదిగినానా అని వణుకుతూ ఈ రేడియో స్టేషన్ ఇచ్చిన భిక్ష మాత్రం అనుకున్నాను సార్. రేడియో స్టేషన్ లేకపోతే నాకు రాదు, సంగీతమే ఇది. వాళ్ళు భిక్షను భిక్షను మాత్రం సంతృప్తి పొంది ఆమె దగ్గర తీసుకున్నప్పుడు నేను ఏదో దేవలోకానికి పోయి వచ్చినట్టు అనిపించింది సార్. వాళ్ళు చేశారు సార్, నాతో ఒకటి 82 మందికి ఇచ్చారు. దాంట్లో ఇండియాకి డోలు వాయిద్యానికి ఒక్కరికి ఇచ్చారు సార్. దానికి మన శేషనికి ఉదయపూర్వక నమస్కారాలు సార్.
0: ఇదంతా మీ విద్వత్తు, మీ యొక్క సాధన అనుకున్న కృషి మాత్రమేనండి. దీనికి ఇతోదికంగా మన ఆకాశవాణి కేంద్రాలు కూడా కళాకారులకు ఎప్పుడూ సహకారం అందిస్తూ ఉంటాయి. అయితే వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు చేసిన ఇతర ప్రధాన కచేరీలు ఎక్కడెక్కడ చేశారో చెప్పండి ఒకసారి.
1: ఇండియాలో ఒక్క కలకత్తా తప్ప బెంగళూరు చేశాను, మద్రాసు చేశాను, అన్ని పెద్ద పెద్ద సిటీల్లో చేశాను. మంచోళ్ళతో వాయించున్నాను సార్, షబాష్ అనిపించుకుని వచ్చిండే.
0: టీటీడీలో మీరు భాగస్వామి
1: వాయించారు? నాదనీయరాజన్ అయితే ఈ రోజుకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలంటే 1 నెంబర్ నేను సార్. ఎందుకంటే అది కరెక్ట్గా చేస్తున్నాను, ఏం చెడ్డ పేరు లేదు సార్, ఎక్కడ చెడ్డ పేరు లేదు. జడ్జిగా ఎప్పుడైనా ఈ 2వది కాలేజీకి డిప్లొమా కాకుండా ప్రవీణ విశారద ఉంటాయి సార్, వాటికి జడ్జి మీటింగ్ నేనే పోతా. మొన్నే పోయిచ్చాను మార్చిలో. నెక్స్ట్ డిప్లొమాకి సర్టిఫికేట్ కోర్సు కూడా నేనే పోతుంటాను సార్. ఎక్కడ ఒక పొరపాటు లేకుండా నా డ్యూటీ నేను చేసుకుని వచ్చేస్తాను సార్. టీటీడీలో ఇప్పుడు 20-30 సంవత్సరాల నుంచి పోతున్నాను సార్. నాదనీయరాజం ఎన్ని కచేరీలో అంచుండా, సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంచుండా, చాలా వాంచున్నాను సార్.
0: అయితే సుబ్రహ్మణ్యం గారు, మీకు వచ్చిన ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు కాకుండా ఇతర పురస్కారాల గురించి చెప్పండి, ఎవరెవరి దగ్గర అవార్డులు తీసుకున్నారు?
1: లై నిలవైన బిరుదు ఇచ్చారు సార్, అనంబరం రామస్వామి గారు, ఎమ్మెల్యే మంత్రులంతా నెల్లూరులో ఇచ్చారు సార్. అంటే టాప్ గ్రేడ్ వచ్చిన తర్వాత ఆ జిల్లాకి ఎవరికి లేదు, టాప్ అంటే ఎవరికో వచ్చేవాళ్ళు. ఆ టైంలో వచ్చింది నాకు. అప్పుడు పెద్ద సన్మానం చేశారు నెల్లూరులో, మా వాళ్ళు అయితే ఇతరులు అయితే అందరూ. ఆ సన్మానానికి అనంబరం రామస్వామి గారు వచ్చారు.

0: ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వచ్చి లయ నిలవైన బిరుదు ఇచ్చారు సార్. అంటే అంత లయతో వాయిస్తా కాబట్టి, లయవైన వాయిద్యం కాబట్టి లయతోనే సంబంధించినటువంటి బిరుదు ఇచ్చారు సార్.
1: ధన్యవాదాలండి సుబ్రహ్మణ్యం గారు. ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకొని ఆకాశవాణిలో ఎన్నో సంవత్సరాలుగా టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా మీరు కచేరీలు చేస్తూ ప్రజల మన్నలు పొందుతూ ఉన్నారు. ఇలాగే భవిష్యత్తులో మరిన్ని అవార్డులు తీసుకొని మన రాష్ట్రానికి, మన ఆకాశవాణి కేంద్రానికే కాకుండా దేశానికి కూడా మరిన్ని ప్రశంసలు తీసుకొస్తారని ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు సార్. మరొకసారి
0: ఉదయపూర్వక నమస్కారాలు.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ డోలు విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారులు, ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ వినుకొండ సుబ్రహ్మణ్యం గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభా పార్టీ నేత సువేందు అధికారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అత్యాధునికమైన మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గుజరాత్, పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు బెంగళూరులో ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంస్థ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధానమంత్రి తెలంగాణలో పర్యటిస్తారు. 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. 118 కిలోమీటర్ల మేర నిర్మించిన కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. కాజీపేట జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు నిర్మించిన రైల్ అండర్ రైల్ RUR బైపాస్ను కూడా నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ సాయంత్రం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ చేరుకుంటారు. ఈ పర్యటనలో సోమవారం సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో పాల్గొంటారని ప్రధాని కార్యాలయం PMO వెల్లడించింది. సోమనాథ్ క్షేత్ర విశిష్టతను ఆధ్యాత్మిక వారసత్వాన్ని చాటి చెప్పేలా ప్రత్యేక స్మారక స్టాంపు నాణాన్ని ప్రధాని విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభా పార్టీ నేత సువేందు అధికారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, NDA పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన PMSBY, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన PMJJBY, అటల్ పెన్షన్ యోజన APY పథకాలు విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన

0: ప్రకటన విడుదల చేసింది. సమాజంలోని అణగారిన బలహీన వర్గాలకు సైతం తక్కువ ఖర్చుతో కూడిన ఆర్థిక రక్షణను అందించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పథకాల పురోగతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో ప్రారంభమైన ఈ పథకాలు బీమా, పెన్షన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయని కొనియాడారు. ఇప్పటి వరకు పీఎం జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 కోట్లకు పైగా, పీఎం సురక్ష బీమా యోజనలో 58 కోట్ల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అలాగే వృద్ధాప్య భరోసా ఇచ్చే అటల్ పెన్షన్ యోజనలో 9 కోట్ల మంది సభ్యులుగా చేరారు. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంప్రదాయక సంబంధాలు ఎంతో ఉన్నతమైనవని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని విదేశీ కారికోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన పతాకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య కేవలం స్నేహమే కాకుండా వస్త్రధారణ, క్రీడలు, సంప్రదాయాల విషయంలోనూ ఎంతో సారూప్యత ఉందని జైశంకర్ పేర్కొంటూ,
1: ఇండియా హాస్ ట్రెడిషనలీ హ్యాడ్ వెరీ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, అండ్ దీస్ టైస్ హ్యావ్ బీన్ అండర్పిన్డ్ బై షేర్డ్ హిస్టరీ, ఆర్ స్ట్రగుల్ అగైన్స్ కొలోనియలిజం, అండ్ బై అవర్ వెరీ స్పెషల్ బాండ్స్ ఆఫ్ క్రికెట్. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: అనంతరం ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ బిసేనర్తో కేంద్ర మంత్రి భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులపై వారు చర్చించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అత్యాధునిక మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిన్న నిర్వహించిన ఈ ప్రయోగం ఆశించిన లక్ష్యాలను చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని భౌగోళిక పరిధిలో వేర్వేరు దిశల్లో ఉన్న వివిధ లక్ష్యాలను ఇవి ఏకకాలంలో ఛేదించగలవని ఆ శాఖ తెలిపింది. ఈ ఘనత సాధించిన డిఆర్డీఓ శాస్త్రవేత్తలు, భారత సైన్యం, పారిశ్రామిక భాగస్వాములను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లు, ముప్పులను ఎదుర్కోవడంలో ఈ క్షిపణి దేశ రక్షణ వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. తమిళగా వెట్రి కళంగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు చెన్నైలోని లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు పత్రాన్ని సమర్పించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 234 సభ్యుల అసెంబ్లీలో 118 స్థానాలు అవసరం. ఈ సంఖ్యను చేరుకోవడానికి వీసీకే, ఐయుఎంఎల్ నిబంధన లేని మద్దతు ప్రకటించాయి. చెన్నైలో మీడియాతో మాట్లాడిన టీవీకే నేత అదవ్ అర్జున, ఈ రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిపి మొత్తం 13 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించిందని తెలిపారు. గ్రామీణ భారతావని అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉత్తమ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 42 పంచాయతీలు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. వచ్చే నెల జూన్ 3వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు వెల్లడించింది. ఈ ఏడాది అవార్డుల జాబితాలో కర్ణాటక 6 పురస్కారాలతో ప్రథమ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలు 5 అవార్డులతో తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలను ప్రధాన స్రవంతితో అనుసంధానించే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పీఎంజీఎస్వై 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం రజతోత్సవ వేడుకలతో పాటు 4వ విడత పీఎంజీఎస్వై జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లా భైరుందాలో జరగనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ బలోపేతం కావడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ మార్కెట్లకు చేరువ

0: అయ్యే అవకాశం సులభతరం అవుతుందని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ 2026 రెండో దశలో భారత ఆర్చర్ సహిల్ జాదవ్ కాంస్య పథకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన 25 ఏళ్ల జాదవ్ డెన్మార్క్ సీనియర్ ఆటగాడు మార్టిన్ డామ్స్బోను 147-144 స్కోరుతో ఓడించి ఈ టోర్నమెంట్లో భారత్కు తొలి పతకాన్ని అందించారు. ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 119 పరుగులు చేసింది. వాతావరణం. గుజరాత్, పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఈ మేరకు పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. బీహార్లో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తూ భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభా పార్టీ నేత శుభేందు అధికారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అత్యాధునిక మిర్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి.
1: ఆకాశవాణి హ్యాపీ డేస్ నాటిక. రచన శ్రీ ఆర్సివి సుబ్రహ్మణ్యం. నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్.
2: కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే.
3: యాండోయ్ యాండి, ఓ యాండి, మిమ్మల్ని ఎన్నిసార్లు పిలవాలండి?
4: ఏమిటే ఆ అరుపులు?
3: అమ్మాయి పుట్టినరోజు దగ్గరకు వస్తోందండి. ఈ 1000 రూపాయలు తీసుకుని అమ్మాయికి మంచి బట్టలు తీసుకురండి.
4: అబ్బో అబ్బో అబ్బో, నీకు కూడా బుర్ర ఉందే.
3: 7వ క్లాస్ చదివిన దాన్ని, ఇంతకన్నా ఏముంటుంది బుర్ర నా దగ్గర?
4: ఓ సెటైర్ లాపు అంటే నేను పేకాట గుర్రపందాలు ఆడేవాడిని అనే గానీ ఉద్దేశం?
3: ఈ యథోసోది ఆపి అమ్మాయికి మంచి బట్టలు కొని సంతోషపెడదామన్న ఆలోచన రాదేంటండి మీకు?
4: మంచి బట్టలు కొని నేను సర్ప్రైజ్ చేయాలి అంతేగా. చేస్తా చేస్తా చూడు.
3: డబ్బులు ఉన్నాయి కదా అని పేకాటికి గుర్రపందాలకి పెట్టక అమ్మాయికి మంచి బట్టలు తీసుకురండి.
5: వాట్ మై డియర్ సన్ కార్తీక్,
6: మన ఆఫీసులో మీరు కనబడబోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా బాబాయ్?
5: ఆ ఉద్యోగంలో రిటైర్ అయ్యానరా, కానీ ఈ ఉద్యోగంలో ఇంకా కాలేదు కదరా అబ్బాయ్.
6: మీరు చాలా యంగ్గా ఉన్నారు బాబాయ్.
5: నా లైఫ్ స్టైల్ అలాంటిదిరా.
6: అదంతా మా పిన్ని గారి ట్రీట్మెంట్ అనుకుంటా. సుబ్బారావు ఎప్పుడు చూసినా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతుంటాడు, మీరు ఎప్పుడు చూసినా చందమామలా నవ్వుతూ ఉంటారు. ఆ సీక్రెట్ చెప్పరా బాబాయ్?
5: అది వాడి ఫేటు, ఇది నా ఫేటు.
6: అదిగో మాటల్లోనే సుబ్బారావు గారు వచ్చేశారు. బావా సుబ్బారావు బావా, ఏంటి ఇంత లేటు? అక్కగారి ట్రీట్మెంటు ఎక్కువగా ఉన్నట్లుందే ఈరోజు.
4: ఉంటుందిరా ఉంటుంది, మ్యారేజ్ అయితే కానీ నీకు తెలియదురా.
6: అందుకే బావా, సోలో బ్రతుకే సో బెటరు అన్నారు పెద్దలు.
4: సరే కానీ ఈరోజు నుంచి పేకాట గుర్రపందాలు ఆడడం నిర్ణయించుకున్నాను రా.
6: బాబాయ్ ఇంత దారుణమైన నిర్ణయమా? వద్దు బాబాయ్.
5: ఇప్పుడే కదరా ఇంటి నుండి వచ్చింది, ఆ ఫీలింగ్ 1 గంట అలా ఉంటుంది, తర్వాత మన ఫీలింగ్లోకి వస్తాడు. అంత తొందరపడితే ఎలారా అబ్బాయి? ఇదిగో సుబ్బారావు, ఈసారికి నా మాట వినవయ్యా.
6: బావా నా మాటిను బావా, ఈ ఒక్కసారికి నా మాటిను బావా.
4: మీరు మరీ మొహమాట పెడుతున్నారని నా నిర్ణయం ఈ ఒక్కరోజు మాత్రం మార్చుకుంటున్నా.
5: శభాష్ కార్తీక్, గేమ్ స్టార్ట్ చేయరా.
6: అలాగే బాబాయ్. బాబాయ్ ఒక మాట చెప్పమంటావా?
5: చెప్పేసేయి.
6: ఎవడు ఈ గేమ్ను కనిపెట్టాడు కానీ వాడికి చేతులు ఎత్తి నమస్కరించాలి.
5: తప్పకుండా నమస్కరించు కానీ ఓ సుబ్బారావు త్వరగా మొక్క ఇవ్వయ్యా.
6: బావా మూడు ఈరోజు బాగున్నట్లేదే.
5: ఆటీన్ మొక్క ఇటు ఇవ్వరా.
6: ఇదిగో బాబాయ్.
5: సుబ్బారావు ఇదిగో షో.
6: కొంప ముంచో బాబాయ్, నాది ఫుల్ కౌంటు.
4: నాది కూడా ఫుల్ కౌంటు.
5: కార్తీక్ త్వరగా కార్డు వేయరా అబ్బాయి.
7: బాబాయ్ కార్తీక్ ఈరోజు చాలా జిడ్డాట ఆడుతున్నాడు కదా.
6: ఇదిగో బావా కార్డు.
4: షో.
6: బావా చెప్పాను కదా నీది గోల్డెన్ హ్యాండ్ అని, ఈరోజు అక్క ఎదురై ఉంటుంది కాబోలు. సోలు మీద సోలు కొడుతున్నావు.
7: కార్తీక్ నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా.

0: ఓ పని చేయి, ఈసారి రేస్లో రెడ్ హార్స్ వస్తుంది, నా మాట విని రెడ్ హార్స్ డబ్బులు కట్టు.
1: గొర్రపందాలా? నాకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదురా.
0: లేదు బాబాయ్, నీది గోల్డెన్ హ్యాండ్, రెడ్ హార్స్ మీద పెట్టు, నీకు డబ్బులే డబ్బులు.
2: సుబ్బారావు, మన కార్తీకు రేసుల్లో పెద్ద ఎక్స్పర్ట్, తెలుసా ఆ విషయం నీకు?
1: ఇదే లాస్ట్. సరే, ఆ రెడ్ హార్స్ మీద 1000 రూపాయలు కడుతున్నా.
2: నాది కూడా ఆ రెడ్ హార్స్ మీద 5000 రూపాయలు.
0: అలాగే బాబాయ్.

0: హలో హలో బ్లాక్ హార్స్ వచ్చిందా? అబ్బా కొంప మునిగింది బావా. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ.
1: డోంట్ వరీ, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత అలా నిరాశ పడకూడదు సుబ్బారావు. బీ బ్రేవ్. నేను చూడు ఎలా ఉన్నాను.
0: ఎప్పుడు బ్లాక్ హార్స్ రాదు బావా. ఈవేళ ఎందుకో నాకు అర్థం కావట్లేదు, బ్లాక్ హార్స్ వచ్చింది.
2: రెడ్ హార్స్ రెడ్ హార్స్ అద్భుతంగా ఉంటుందని చెప్పు. రెడ్ హార్స్ మీద 1000 రూపాయలు కట్టాను, ఛీ, నా ఫేట్ అలా అయిపోయింది.
1: ఏమీ లేదో, నసీబు బాగా లేకపోతే అలా జరుగుతూ ఉంటుంది. నువ్వేం దిగులు పడకు, హుషారుగా ఉండు ముందు.
2: అలాగే బాబాయ్. అన్నట్టు బాబాయ్, మీ ఇంట్లో ఎప్పుడూ నవ్వులు వినబడుతూ ఉంటాయి కదా, ఆ సీక్రెట్ కాస్త మాకు కూడా చెప్పకూడదు.
1: ఓ అదే సుబ్బారావు, ఆదివారం మా ఇంటికి అమ్మాయితో కలిసి రావయ్యా, అప్పుడు చెప్తాను. ఇదిగో కార్తీక్, నువ్వు కూడా రావాలి.
3: ఎవరు? బాబ్బా ఎవరో తలుపు బాధేస్తున్నారు. బా మీరా?
4: ఏమిటి ఇంత ఆలస్యం?
3: పనంతా అయ్యేసరికి ఈవేళ అయింది. ఇలా కూర్చున్నానో లేదో మీరు అలా పిలుస్తారు.
4: సరే, అర్జెంటుగా ఒక కప్పు కాఫీ పట్టరా.
3: అవును, అమ్మాయి బట్టలేవండి.
4: ఆ పాయింట్కే వస్తున్నాను, నువ్వే అడిగేశావు.
3: మీ పాయింట్ నాకు అర్థమైపోయింది.
4: ఏమిటో నీకు అర్థమైన నా పాయింట్?
3: పేకాట్లో అయితే కొంచెమే వస్తుంది, రేసుల్లో అయితే లక్షలు సంపాదించవచ్చు అని రేసుల్లో పెట్టా. కానీ లక్కు రివర్స్ అయింది. లేకపోతే కారులో వచ్చి నిన్ను అమ్మాయిని సర్ప్రైజ్ చేసేవాణ్ణి. అదేనా డైలాగు?
2: అబ్బా అబ్బా, అదేం కాదు, తప్పులో కాలేసావు.
4: లక్ష్మి, మన అమ్మాయిని తీసుకొని బట్టలు కొందామని స్కూల్కి వెళ్ళా. అక్కడ ఒక అబ్బాయికి పరీక్ష ఫీజు కట్టలేదని బయటకు పంపుతూ ఉంటే నేను చూడలేక హృదయం ద్రవించి ఆ ఫీజు నేనే కట్టేశా.
3: దీని స్క్రిప్ట్ ఎవరు?
2: స్క్రిప్ట్ అంటావేంటి లక్ష్మి?
4: లక్ష్మి లక్ష్మి, ఇది నిజం లక్ష్మి. కావాలంటే నీవు నమ్ముకున్న ఆ దేవుడి మీద ఒట్టు.
3: అమ్మో వద్దులేండి, మీ మీద కాస్త నమ్మకం ఉంది, మంచి కాఫీ చేసి పట్టుకొస్తాను.
4: సరే కానీ లక్ష్మి, ఇందా ఈ షర్ట్ తీసుకెళ్ళి లోపల పెట్టు. బా సుబ్బారావు, నీ బ్రెయినే బ్రెయిన్, సూపర్ బ్రెయిన్, కీప్ ఇట్ అప్.
3: ఏమండి
4: అన్నట్టు కాఫీ తెస్తానన్నావు కదా, కాఫీ ఏదే?
3: పాలు పిల్లి తాగింది.
4: పిల్లి తాగిందా లేక నువ్వు తాగి పిల్లి పేరు చెబుతున్నావా?
3: మీలాగే.
4: అంటే ఏమిటే నాకు అర్థం కావడం లేదు.
3: ఇలాగేనండి, ఇంతకీ ఇది ఏమిటంటారు?
4: ఏమిటే
3: ఇదే ఇదే ఈ జేబులో ఉన్నది ఈ టికెట్టు, ఈ రేసు టికెట్టు ఏమిటి అని.
4: అది
3: ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటాను మీకు. ఉండండి ఉండండి, అసలు మీ పని చెప్పండి.
4: ఏమిటే వెతుకుతున్నావు?
3: ఏం దొరుకుతుందా అని చూస్తున్నాను.
4: అప్పడాలు కర్ర పట్టుకుంటున్నావు ఏమిటే? ఇదిగో లక్ష్మి, మన ఎదురింటి అప్పారావు నాకంటే ఎంతో డబ్బు ఈ ప్యాకెట్లకి పందాలకు తగలేస్తున్నాడు కదా, అయినా వాళ్ళ ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంటుంది. లక్ష్మి
3: ఉండండి, మీరు అసలు మాట మార్చకండి. మీకులాగే ఉంటే ఆవిడ కూడా హోమం పెట్టి ఆ హోమంలో బాబాయిని సమిధగా వేస్తుంది.
4: అలాగేం కుదరదు, వాళ్ళది అనురాగ బంధం, మనలాడదేమిటి.
3: అలాగా మీ బాబాయి ఆ అనురాగ బంధం చూపిస్తానన్నారా?
4: చూపిస్తా అన్నాడు. ఆదివారం మనిద్దరిని ఇంటికి రమ్మని పిలిచాడే.
3: మంచి రోజే నిర్ణయించాడు.

0: అలా అంటున్నావు ఏమిటే?
1: ఆ రోజే కదా మీ బాబాయి యాగాలు యజ్ఞాలు చేసేది, ఆ రాత్రే కదా మరి హోమం చేసి ఆ ఫలాన్ని అందించేది. తప్పకుండా చూద్దాం.
0: చూద్దాం చూద్దాం, వాళ్ళ అనురాగ బంధాన్ని చూసిన తర్వాతైనా నువ్వు మారుతావని నా నమ్మకమే.
1: అలాగే అలాగే చూద్దాం.

0: ఇప్పుడు చెప్పు.
1: మన ఎదురుంటి సుబ్బారావు ఫ్యామిలీని అలాగే కార్తీక్ని పిలిచా.
0: నేను వంట చేస్తే అది బాగా లేకపోతే అందరి ముందు నీవు కామెంట్ చేస్తుంటే అప్పుడు నా ఫేస్ ఫీలింగ్స్ చూడాలనుందా?
1: అలా అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నన్ను నువ్వు చాలా అపార్థం చేసుకుంటావు. నువ్వు కొద్దిగా కోఆపరేట్ చేయాలి ప్లీజ్.
0: నువ్వు పులిలా గాండిస్తూ ఉంటే నేను మేకలా తలుపుతూ ఉండాలా?
1: అబ్బబ్బా, పొలైట్గా బిహేవ్ చేసి నా పరువు కాపాడవే.
0: సరేలే కానీ నేను ఇచ్చిన 5,000 బ్యాంకులో వేసావా లేదా?
1: అది అది
0: నాకు అర్థమైంది. నీ వాళ్ళకని చూస్తుంటే రేసుల కోసం పేకాట కోసం తగలెట్టవు అవునా?
1: అది కాదు చిట్టి, అది కాదు.
0: ఇదిగో ఇలా నా సహనాన్ని పరీక్షించుకో. ముందు ఆ డబ్బు సంగతి చెప్పు.
1: అది ఆ సుబ్బారావుకి ఇబ్బందిగా ఉందంటే అప్పుగా ఇచ్చా.
0: అప్పుగా ఇచ్చావా? ఫోన్ చేయమంటావా?
1: అది ఏమిటో చిట్టి, ఎప్పుడు రెడ్ హార్స్ వచ్చేది, ఈరోజు ఏంటో బ్లాక్ హార్స్ వచ్చింది. రెడ్ హార్స్ వచ్చుంటేనా నా స్వామి రంగా నిన్ను కారులో జామ్ జాముగా తిప్పేవాణ్ణి. కానీ ఫేట్ రివర్స్ అయింది.
0: ఛీ, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఈ జన్మలో మారవు.
1: చిట్టి, అదిగో ఆ చెంబు విసరకు, దెబ్బలు తగులుతాయి. ఆహా, నాకు తగలలేదుగా.
0: ఉండు ఉండు, ఈ పళ్ళెం విసురుతా.
1: తప్పించుకున్నాగా. అబ్బా అబ్బా,
0: తగిలిందా గరిట?
1: అబ్బా, చాలా నొప్పిగా ఉంది.
0: అలాగే ఉండాలి నీకు.
1: చిట్టి, గెస్ట్ వచ్చే టైం అయింది, ప్లీజ్ పరువు కాపాడవే.
0: చేసేది వెదవు పనులు, కావాలట పరువు.
1: అయ్యయ్యో, వాళ్ళు వచ్చినట్లున్నారే, వెళ్ళి తలుపు తీయవే ప్లీజ్.
0: అమ్మా లక్ష్మి, రామ్మారా, సుబ్బారావు గారు కూర్చోండి. అంత బాగున్నారా? బాబు కార్తీక్ రావయ్యారా?
2: చూడు లక్ష్మి, మా బాబాయ్ గారు మా పిన్ని గారు ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు.
3: కనిపిస్తూనే ఉందండి, నిజమే సంతోషంగానే ఉన్నట్టున్నారు. అయినా మీరు కూడా ఆ యజ్ఞాలు యాగాలు మానేస్తే మన ఫ్యామిలీ కూడా హ్యాపీగానే ఉంటుంది.
2: నువ్వు కూడా హోమం ఆపేస్తే హ్యాపీగానే ఉంటాం.
0: ఏంటమ్మాయి, మీ భాష నాకు అర్థం కావట్లేదు.
3: ఏముంది పిన్నిగారు, మా వారికి పేకాట గుర్రపందాలు అంటే మహా ఇష్టం. వాటిని ఆయన ముద్దుగా పేకాటను యజ్ఞమని, గుర్రపందాలను యాగాలని పిలుస్తారు. వీటికి మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన 15 ఎకరాలను 5 ఎకరాలు చేశారు. నేను తిడుతుంటే హోమం పెట్టావా అని వ్యంగ్యంగా అంటుంటారు. మనం కూడా అదే పేర్లతోటి పిలవాలని అంటారండి.
0: అమ్మా, మీవారే కాదు ఈయన అంతే. నేను ఎంత హోమం పెట్టినా ఈయన బుద్ధి మారదు. చీచి, వీళ్ళ బుద్ధి మారదమ్మా.
2: పిండి గారు, అంత మాట అనకండి. పిండి గారు, నేను ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాను.
0: ఏమిటి సుబ్బారావు? ఏమిటి?
2: ఏమీ లేదండి, ఇక నుండి ఈ యజ్ఞాలు యాగాలు మానేస్తానని నిర్ణయం తీసేసుకున్నాను అన్నమాట.
3: ఈ మాట ఎన్నిసార్లు చెప్పారో.
2: ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఇది మాత్రం నా వీర ప్రతిజ్ఞ.
3: మీరు నిజంగానే ఆ యజ్ఞాలు యాగాలు మానేశారనుకోండి, నేను కూడా హోమాలు మానేస్తాను.
0: ఏమండి?
1: ఏమిటి?
0: సుబ్బారావు గారి మాట విన్నారా?
1: సుబ్బారావు గారి మాటే నా మాట.
2: బాబాయ్, నేను ఒక చిన్న విషయం అడుగుదాం అనుకుంటున్నాను.
1: అడుకోవాయ్.
2: ఏమి లేదు, మీ ఇంట్లో ఎప్పుడు నవ్వులే నవ్వులు, నవ్వులే వినపడుతూ ఉంటాయి, అది ఎలా సాధ్యం?
1: అదే చెప్పనా చిట్టి?
0: సరే, ఆ రహస్యం చెప్పండి.
1: మా చిట్టికి కోపం వచ్చినప్పుడు ఏమిటి, చేతికి అందిన వస్తువును నా మీదకి విసురుతూ ఉంటుంది. అది తగిలినప్పుడు మా చిట్టి నవ్వుతూ ఉంటుంది. ఒకవేళ తప్పించుకున్నప్పుడు నేను నవ్వుతాను. అందరిలాగా మా ఇంట్లోనూ ఒడిదుడుకులు ఉంటాయి, అయితే సర్దుకుపోతూ ఉంటాం. అర్థమైందా సుబ్బారావు? మా ఆలుమగల రహస్యం.
4: ఆహా, మీ వాదోపవాదాలు విన్న తర్వాత, ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, మీ భాషలో చెప్పాలంటే మగాళ్ళు యజ్ఞాలు యాగాలు మానివేస్తే ఆడవాళ్ళు హోమాలు మానివేస్తారు, అప్పుడు ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది.
1: బాబు, కార్తీక్, వ్యసనాలు మానివేస్తే మన ఇల్లే కాదయ్యా, అందరి ఇళ్లలో హ్యాపీగానే ఉంటుంది. అంతే.
5: మీరింతవరకు హ్యాపీ డేస్ నాటిక విన్నారు. రచన శ్రీ ఆర్సివి సుబ్రహ్మణ్యం. ఇందులో పాల్గొన్నవారు సుబ్బారావు, శ్రీ బేతా రామసూర్య ప్రకాశ్రావు, లక్ష్మి, శ్రీమతి విద్యాప్రయాగ, అప్పారావు, శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, చిట్టి, శ్రీమతి పి

0: కమలామణి, కార్తీక్, శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తున్నది. మరి కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ సినిమా పాటల కార్యక్రమం. ముందుగా సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం యాజీ నిజర్ పాడిన పాట, శ్రీమణి సాహిత్యం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: కోటి విద్యలు కూటి కొరకే.
1: మన రోజువారీ జీవితాన్ని నడిపించే చేతులు,
0: మనకు సేవలందించే వృత్తులు.
1: కానీ చాలాసార్లు మనం గమనించని మనుషులు,
0: ఎక్కువసార్లు మనం పట్టించుకోని పనులు.
1: హోటళ్లలో శుభ్రత కోసం పనిచేసే కార్మికుల నుంచి
0: మురికి కాలువల్లో పనిచేసే సాహస వీరుల వరకు,
1: బస్సు డ్రైవర్లు, కండక్టర్లు,
0: చెప్పులు కుట్టేవారు, పండ్ల బండ్ల వారు,
1: ప్రతి వృత్తి వెనుక ఒక కథ ఉంది.
0: ప్రతి చెమట చుక్క వెనుక ఒక గౌరవం ఉంది.
1: వృత్తి గౌరవాన్ని, మానవీయ విలువలను వెలిగించే ఒక ప్రత్యేక కార్యక్రమం
0: కోటి విద్యలు కూటి కొరకే.
1: మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం నుండి
0: ఆదివారం ఉదయం 7:30 నిమిషాలకు
1: తప్పక వినండి
0: కోటి విద్యలు కూటి కొరకే.

ఇడియట్ చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట అది. సాహిత్యం కందికొండ, సంగీతం చక్రి. ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి, చిత్రం బావా మరదళ్ళు.

జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట అది. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా. ఇప్పుడు వినండి శుభోదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

మనసు దోచుకున్నావు ఏమ్మా, నీ మనసు దాచుకోకబుల్లెమ్మా. మనసు దోచుకున్నావు ఏమ్మా, నీ మనసు దాచుకోకబుల్లెమ్మా. కంచికి పోతావా కృష్ణమ్మా.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి పాట ఠాగూర్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషాల్ పాడిన పాట.

0: अभी आप सुन रहे थे राजकुमार मजुमदार का संतूर पर बजाया राग आभोगी। इसी के साथ आज का संगीत का अखिल भारतीय कार्यक्रम अब यहीं संपन्न होता है। आपके साथ तबले पर संगत कर रहे थे उजित उदय कुमार। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र के स्टूडियो में रिकॉर्ड किया गया और इसे आकाशवाणी के दिल्ली केंद्र से ही प्रसारित किया गया।
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వెంకటాద్రి స్వామివారి కీర్తనలు వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత రెవరెండ్ పి రత్నంరాజు. 6:35 సిద్ధిపశుద్ధులు. వేసవిలో పాడి పశువుల పెంపకంలో యాజమాన్య పద్ధతులు నల్లమాడ పశు వైద్యాధికారి డాక్టర్ ఇ శ్రీహరినాయక్ గారు అందిస్తున్న వివరాలు. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, కోటి విద్యలు కూటి కొరకే 10వ సంచిక. ఈ వారం అతిథి ఇంటి పని సహాయకురాలు శ్రీమతి అంజలి. కార్యక్రమ నిర్వహణ హారిక, సంభాషణ సహకారం శ్రీమతి ఎం కల్పన. చివరగా స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. 9:30 రంగరించిన పట్టు రమణులను ఆకట్టు రూపకం రచనా సమర్పణ శ్రీ ఎం హరి. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు